శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అన్లాక్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 16వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 6వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 57 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి శుద్ధ.
1: దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపసర్వం తమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అంటూ దీపాన్ని ఆరాధ్య దైవంగా పరబ్రహ్మస్వరూపంగా భావించడం మన సనాతన సాంప్రదాయం. మన మహర్షులు అందించిన వైదిక పరంపరలో ప్రతి ఒక్క ఆచరణ ఒక నిగూఢ రహస్య సంభరితంగా ఉంటుంది. తొంగిచూస్తేనే అది అర్థమవుతుంది, లేదంటే ఏదో కలాపంగా కనిపిస్తుంది. కాంతిని ఉపాసించే తత్వమే భారతీయంగా విస్తరించింది. భా అంటే ఇక్కడ కాంతి అనర్థం. జ్యోతిని జ్ఞానానికి ప్రతీకగా భావించడం అనాదిగా వస్తూ ఉన్నది. అజ్ఞానాన్ని అంధకారంతోనూ జ్ఞానాన్ని వెలుగుతోనూ సంకేతించడం మనం చూస్తూ ఉన్నాం. గురుశబ్దాన్ని కూడా ఈ భావంతోనే, అంటే అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే జ్యోతిని ప్రకాశింపచేయువాడనే అర్థంలో మనకందించారు. ఇదే చెబుతుంది ఈ శ్లోకం. గుశబ్దస్త్వంధకారశ్చాత్ ఋషబ్దస్తన్నిరోధకః అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే అని. యజ్ఞాగ్నికి సంకేతంగా కూడా దీపజ్యోతిని భావిస్తారు.

0: జ్యోతిషామభయజ్యోతిహి అని వేద విజ్ఞానం పరమాత్మని పరంజ్యోతిగా పేర్కొన్నది. ఈ పరంజ్యోతిని ఉపాసించడమే మన సాంప్రదాయం. అందువల్లనే ఏ క్రతువు ప్రారంభించినా, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా దీపారాధనతో ప్రారంభం చేస్తాము. ఆ దీపం సాక్షిగా ఆ క్రతువంతా సాగిపోతుంది. దేవతలు జ్యోతిస్వరూపులు కనుక వెలుగు, శక్తి, చైతన్యం, జ్ఞానం, ఆనందం, ఐశ్వర్యం ఇవన్నీ జ్యోతికి ప్రతీకలుగా భావించి ఈ దివ్య లక్షణాలను ప్రతి ఒక్కరూ పొందాలని మన పూర్వులు దీపారాధనను ప్రవేశపెట్టారు. ప్రతి ఇంట్లో నిత్యం దీపారాధన జరగాలని కాంక్షించారు. దీపమున్న చోట శుభకారక దైవీ శక్తులు జాగృతమై దుష్టశక్తులు తొలగిపోయి ఆనందం, ఐశ్వర్యం తాండవిస్తాయని, సంధ్యాకాలాలలో దీపదర్శనం చేయాలని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మన ఇంటిని దేవతా నిలయంగా మార్చుకోవాలని, తద్వారా జ్ఞానం, ఐశ్వర్యం పొందాలని, యజ్ఞాగ్నితో సమానమైన దీపాన్ని నిత్యం వెలిగించాలని, ఉదయం సాయం సమయాలలో దీపారాధన చేయాలని, పవిత్రమైన వ్యక్తిగా నడుచుకోవాలని మహనీయులైన పెద్దల ఆకాంక్ష. అగ్నిసాక్షి ఎలాగో దీపసాక్షి కూడా అంతే. మన దేశంలో అనాదిగా వివాహాది శుభకార్యాలు, దేవాలయాలలో పూజా కార్యక్రమాలు, ఉత్సవాలు అన్నింటికీ దీపప్రకాశనంతోనే అంకురార్పణ చేస్తారు. చైతన్యస్వరూపుడైన పరమేశ్వరుని చేతస్సద్వినియోగినాం విజయతే జ్ఞానప్రదీపోహరః అని యోగుల హృదయంలో వెలిగే జ్ఞానజ్యోతిగా పేర్కొన్నాడు భర్తృహరి. ఇంటికి వెలుగునిచ్చే దీపం, దేహాన్ని చైతన్యపరిచే ఆత్మజ్యోతిని జ్యోతిర్లింగంగా భావించారు. ఇది ఎంత అద్భుతమైన భావనో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. గజేంద్ర మోక్షంలో కూడా పెంజీకటి కవ్వల ఏకాకృతి వెలుగు అతనినే సేవింతున్ దివ్యజ్యోతి స్వరూపంగా పరమాత్మని ఈ వాక్యంలో గజేంద్రుడు భావించాడు. ఈ అమూల్యమైన దీప వైభవాన్ని, శక్తిని గ్రహించి అనునిత్యం దీపారాధన చేస్తూ, దీపదర్శనం చేస్తూ ప్రతి ఇల్లు కళకళలాడాలని, లోకైక దీపాంకురాం అనేటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క స్వరూపమైన దీపం సర్వ సంపదలకు కారణమవుతుందని గుర్తించాలని కోరుకుంటూ ఇది శం.
1: సూక్తి సుత విన్నారు. సమర్పణ శ్రీ రాయపురోలు జగదీశ చంద్ర శర్మ. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాలలో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ నుంచి రిలే.
2: This is Akashvani. The news read by Tanvi Khurana. Prime Minister Narendra Modi has asserted that the foundation of the Indian economy remains exceptionally strong, with the nation recording a robust 7.7% growth in the fiscal year 2025-26 despite a global economic crisis. Addressing a large gathering after launching a series of developmental works worth ₹2,970 crore in Daman last evening, the Prime Minister noted that India continues to be among the fastest growing economies in the world. He assured the citizens that the country will forge ahead with its reform express while prioritizing massive infrastructure development and welfare schemes for the poor. Prime Minister Narendra Modi has emphasized self-reliance in the energy sector, stating that the world is moving towards a green future and India is actively leading the way by balancing economic growth with ecological preservation. Earlier, Mr. Modi launched various infrastructure projects worth around 18,000 crore rupees in Surat. India's economy has maintained a strong momentum in 2025-26 with real gross domestic product GDP estimated to grow by 7.7% in comparison to 7.1%

అన్నమాచార్య కీర్తన విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: పొలం పనులు.
1: ఈ సమయంలో వివిధ పంటల్లో చేసుకోవాల్సినటువంటి పొలం పనులేంటో గుంటూరు లామ్ ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుల వారు రైతులకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ముందుగా పత్తి పంటను కనుక మనం చూసుకున్నట్లయితే, పత్తి పంట విత్తే ముందు వేసవి వర్షాలకు పచ్చిరొట్ట పంటలు వేసుకుని కలయదొనటం వల్ల సేంద్రీయ కర్బనం పెరుగుతుంది. దీంతోపాటు 2-3 టన్నుల పశువుల ఎరువు వేసి కలయదొన్నుకోవాలి. ఎకరాకి 24 కిలోల భాస్వరాన్ని ఇచ్చే సూటి ఎరువులను ఆఖరి దుక్కులో వేసుకోవాలి. నైరుతి ఋతుపవనాల ద్వారా 75 నుండి 100 మిల్లీమీటర్ల వర్షపాతం 7 నుండి 10 రోజుల వ్యవధిలో కురిసిన తర్వాత పత్తిని విత్తుకోవాలి. ఇక అపరాల విషయానికి వస్తే, పెసర, మినుము, కంది పంటలను వాతావరణ పరిస్థితులను అనుసరించి ఈ నెల నుంచి విత్తుకోవచ్చు. మినుము పెసర్లు అనువైనటువంటి రకాలను కనుక మనం చూసుకున్నట్లయితే, మినుములో LBG 932, LBG 904, TBG 129, GBG 1, TBG 104, LBG

ద్వారా పండిన నీటిని ఉపయోగించుకుని నేలను గొర్రుతో మెత్తగా తయారు చేసుకోవాలి. ఆఖరి దుక్కులో 20 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం ఎరువులను హెక్టార్ కు వేసి కలిదనుకోవాలి. ఇక కంది పంట విషయానికి వస్తే, కంది పంటలో అంతర పంటలుగా అంటే కందితో పాటు జొన్న లేదా మొక్కజొన్న లేదా సజ్జ పంటలను 1:2 నిష్పత్తిలోను, కందితో పాటు పెసర లేదా మినుము లేదా వేరుశనగ లేదా సోయా చిక్కుడు ఈ పంటలనైతే 1:7 నిష్పత్తిలో వేసుకోవాలి. రకాల విషయానికి వస్తే ఎల్ఆర్జీ 133-33, ఎల్ఆర్జీ 105, టీఆర్జీ 59, ఎల్ఆర్జీ 52, ఆశ అంటే ఐసీపీఎల్ 87-119, లక్ష్మి ఐసీపీఎల్ 85-063, మారుతి ఐసీపీఎల్ 88-63, బీఎస్ఎంఆర్ 736. ఈ రకాలన్నీ కూడా ఇప్పుడు వేసుకోవటానికి అనుకూలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా 165-180 రోజులకు పంట చేతికొచ్చేటటువంటి మధ్యకాలిక రకాలు. ఇక చెరకు పంట విషయానికి వస్తే, ఉత్తర కోస్తా ప్రాంతంలో వర్షాధారపు చెరకు సాగుకు నేలను లోతు దుక్కి చేసి ఎకరాకి 10 టన్నుల చొప్పున బాగా మాగిన పశువుల ఎరువును వేసి కలిదన్నుకోవాలి. 60 సెంటీమీటర్ల ఎడంలో లోతు చాళ్లు వేసుకోవాలి. ట్రాక్టర్తో నడిపే సబ్ సాయిలర్తో ప్రతి 2 మీటర్ల దూరంలో 1 మీటర్ చొప్పున చాలు వేసుకుంటే వర్షపు నీరు భూమిలో ఇంకి భూమిలో నిల్వ ఉండి చెరకు పంట నీటి ఎద్దడి పరిస్థితులను తట్టుకుంటుంది. చెరకు ముచ్చెలను 10% సున్నపు ద్రావణంలో 60 నిమిషాలు ముంచి నాటుకోవటం వల్ల చెరకు మొలక శాతం పెరిగి పంటకు నీటి ఎద్దడిని తట్టుకునే శక్తి వస్తుంది. ఈ విధంగా చెరకు పంటలో ఈ సమయంలో చేసుకోవాలి. ఇక మొక్కజొన్న పంట విషయానికి వస్తే, వర్షాధారంగా పండించే మొక్కజొన్న పైరు దీర్ఘకాలిక రకాలను ఈ నెల 15 నుండి వచ్చే నెల 15 వరకు, ఇంకా స్వల్పకాలిక రకాలనైతే వచ్చే నెల 15 నుండి వచ్చే నెల ఆఖరు వరకు విత్తుకోవచ్చు. తగిన వర్షపాతం అంటే 50 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ ఇంకా తగినంత పదును ఉన్నప్పుడు మాత్రమే విత్తుకోవాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన మధ్యకాలిక రకాలైనటువంటి DHM 117, DHM 121 లేదా సిఫార్సు చేయబడిన ప్రైవేటు సంకర రకాలను రైతులు విత్తుకోవచ్చు. ఆయా ప్రాంతాల్లో ప్రబలంగా ఇంకా తరచుగా ఉండే పంట సమస్యలను తట్టుకునే రకాలను రైతులు ఎంపిక చేసుకుని వేసుకోవాలి. ఎకరాకి 8 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. ఎకరాకి 33,333 మొక్కల సాంద్రత ఉండేలాగా చూసుకోవాలి. విత్తిన 10 రోజుల తర్వాత ఒత్తుగా మొక్కలు ఉన్న చోట ఒక మొక్కను మాత్రమే ఉంచి అదనంగా ఉన్న మొక్కలను తీసేసుకోవాలి. ఇక చిరుధాన్య పంటల విషయానికి వస్తే, పొలం తయారు చేసుకోవడం అనేది ఇప్పుడు చాలా ముఖ్యం. వేసవి వర్షాలకు నేలలో తేమ అనుకూలంగా ఉన్నప్పుడు 2-3 సార్లు భూమిని లోతుగా దున్ని పొలం తయారు చేసుకోవాలి. దీనివల్ల భూమి గుల్లబారి వర్షాకాలంలో వచ్చే వర్షపు నీరు భూమిలోకి బాగా ఇంకుతుంది. భూమిలోని పురుగులు, రోగకారక శిలీంధ్రాలు ఎండన పడటం వల్ల నశిస్తాయి. కోసేస దశలో ఉన్న పురుగులను, గొంగళి పురుగులను పక్షులు ఏరుకొని తింటాయి. పాత పంటల అవశేషాలను, మొదళ్లను ఏరి కాల్చివేయటం వల్ల కాండమును ఆశించే పురుగులను నివారించుకోవచ్చు. దున్నే ముందు పశువుల ఎరువులను పొలంలో వేసి బాగా కలిదున్నాలి. భూమిని బాగా మెత్తగా దున్నడం వల్ల భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండటమే కాకుండా పంట మొలక శాతం కూడా వృద్ధి చెందుతుంది. ఇక విత్తనాల విషయానికి వస్తే, ఎక్కువ దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకుని విత్తనాలను సేకరించి పెట్టుకోవాలి. జొన్న విషయానికి వస్తే, జొన్నలో CSV 10, CSV 11, 13, 15, 17, 20, ఇంకా SV 23, PSV 56, PSV 1 వంటి రకాలని ఎంపిక చేసుకుని వేసుకోవచ్చు. హైబ్రిడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో CSH 10, 13, 14, 16, 18, 18, 21, 23, 25, ఇంకా 30 ఈ రకాలన్నిటిని కూడా ఈ సమయంలో వేసుకోవటానికి అనుకూలంగా ఉంటాయి. విత్తన శుద్ధి విషయానికి వస్తే, కిలో విత్తనానికి 1.5 గ్రాముల టెబ్బియ కొంజల్ 2% మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. మొవ్వు ఈగ నివారణ కోసం కిలో విత్తనానికి 3 గ్రాముల థయోమిథాక్సామ్ మందును కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఎకరానికి 3-4 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 12-15 సెంటీమీటర్ల దూరం ఉండేలాగా విత్తుకోవాలి. కలుపు నివారణ కోసం అట్రాజిన్ 50% పొడి మందును ఎకరాకి 600-800 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా 48 గంటలలోపు తడి నేల మీద పిచికారీ చేసుకోవాలి. ఎరువుల విషయానికి వస్తే, పశువుల ఎరువు ఎకరాకి 4 టన్నులు వేసి ఆఖరి దుక్కులో కలిదన్నుకోవాలి. ఎకరాకి వర్షాధార పంటకు 24 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషునిచ్చే ఎరువుల్ని వేసుకోవాలి. నీటిపారుదల పంటకైతే 32 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషునిచ్చే ఎరువులను
విత్తేటప్పుడు వేసుకోండి.

కోవాలి. నత్రజని ఎరువును రెండు సమభాగాలుగా చేసుకుని రెండు దఫాలుగా విత్తేటప్పుడు ఒకసారి, తర్వాత పైరు మోకాలు ఎత్తు దశలో ఉన్నప్పుడు మరొకసారి వేసుకోవాలి. ఈ విధంగా జొన్న పంటలో ఈ సమయంలో పొలం పనులు చేసుకోవాలి. ఇక వేరుశనగ పంట విషయానికొస్తే, వేరుశనగ పంట సాగుకు ఉత్తర కోస్తాలో ఖరీఫ్ సీజన్ జూన్ జూలైలోను, రాయలసీమలో అయితే జూలై నుండి ఆగస్టు మొదటి వారం వరకు అనుకూలంగా ఉంటుంది. ఇసుకతో కూడిన ఎర్రగరప నేలలు వేరుశనగ సాగుకు అనుకూలంగా ఉంటాయి. చల్కా నేలలు, ఎర్రగరప నేలలు కూడా సాగు చేసుకోవటానికి అనుకూలంగా ఉంటాయి. సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండి ఉదజని సూచిక 6 నుంచి 7.5 మధ్య ఉన్నటువంటి నేలలు వేరుశనగ సాగుకు బాగా అనుకూలంగా ఉంటాయి. ఇక ప్రొద్దుతిరుగుడు విషయానికొస్తే, ప్రొద్దుతిరుగుడు పంటను తేలికపాటి నేలల్లో జూన్ జూలై మాసాల్లో విత్తుకోవచ్చు. ఎకరాకు 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. నెక్రోసిస్ వైరస్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కిలో విత్తనానికి థయోమిథాక్సమ్ 4 గ్రాములు లేదా ఇమిడాక్లోపిడ్ 5 గ్రాముల మందును కలిపి విత్తన శుద్ది చేసుకోవాలి. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు నివారణ కోసం ఇప్రోడియా 25%, దీంతోపాటు కార్బోన్డైజమ్ 25% లేదా ప్లుక్షా పెరాక్సైడ్ ఎఫ్ఎస్ 1.5 గ్రాము లేదా సాఫ్ అంటే కార్బోన్డైజమ్ 12%, దీంతోపాటు మాంకోజెబ్ 63% కలిపినటువంటి సాఫ్ 2 గ్రాముల చొప్పున కిలో విత్తనానికి వాడి విత్తన శుద్ధి చేసుకోవాలి అని తెలియజేస్తున్నారు.

ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాలలో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయి తీర ప్రాంత నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర అభివృద్ది ప్రణాళిక రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రకాశవంతమైన శక్తిగా ఎదుగుతోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని అల్పాదాయ మధ్యతరగతి ప్రజల కోసం లక్ష ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇక వార్తల్లోని వివరాలు. విశాఖపట్టణాన్ని అంతర్జాతీయ స్థాయి తీర ప్రాంత నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర అభివృద్ది ప్రణాళిక రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్పై నిన్న నిర్వహించిన సమీక్షలో పర్యాటక మౌలిక సదుపాయాలు పారిశ్రామిక అభివృద్దిపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రే హౌండ్స్కు చెందిన 303 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం, కైలాసగిరిని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడం, బీచ్ వాటర్ స్పోర్ట్స్, వినోద ప్రాజెక్టులకు పెట్టుబడులు ఆకర్షించడం, జంతు ప్రదర్శనశాలకు ఆధునీకరణ చేపట్టాలని సూచించారు. అలాగే ఎర్రమట్టి దిబ్బలు, బౌద్ద క్షేత్రాలు, పాపికొండలు, పోలవరం ప్రాజెక్టు, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో పర్యాటక అభివృద్దికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. స్వస్థలానికి దూరంగా నివసిస్తున్నప్పటికీ తెలుగు భాష, యాస, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను భావితరాలకు అందించేందుకు ముంబై తెలుగు సంఘాలు చేస్తున్న కృషి అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ముంబైలో నిన్న నిర్వహించిన తెలుగు సాంస్కృతిక సంబరాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ

0: తెలుగు నేల మన తెలుగు నేల. అటువంటి తెలుగు భాషకి సంబంధించి కేవలం ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో మాత్రమే కాకుండా ఎక్కడైతే మనం స్థిరపడ్డామో ఆ ప్రాంతంలో సైతం మన భాషని మన యాసని మనం మర్చిపోకుండా పది కాలాల పాటు నిలబెట్టుకోవడానికి వీలుగా మనం మాత్రమే కాకుండా మన పరమాది తరాల వారు కూడా తెలుగు భాష యొక్క సొగసుని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి బాధ్యతని మనం అందరం తీసుకోవాలి.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బలమైన ఆర్థిక పునాదులు, సంస్కరణలతో దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రకాశవంతమైన శక్తిగా ఎదుగుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 7.7% స్థూల దేశీయోత్పత్తి వృద్ది, అలాగే 4వ త్రైమాసికంలో 7.8% నమోదు కావటం భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని, ప్రజల కృషిని ప్రతిబింబిస్తున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. మౌలిక సదుపాయాల అభివృద్దిని మరింత వేగవంతం చేస్తూ, యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తూ, ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగాన్ని సాధికారత కల్పిస్తున్న ఈ సమయంలో సాధించిన విజయాలు, 2047 నాటికి వికసిత భారత్ నిర్మాణ లక్ష్య సాధనలో మన సమిష్టి సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మచిలీపట్నం అభివృద్దికి తగిన ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల నుంచి అవసరమైన నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రజాదర్బార్లో ప్రజల నుంచి వినతులను మంత్రి స్వీకరించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: రాష్ట్రంతో పాటు మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో కూడా చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక ట్రాక్ మీదకి తీసుకొచ్చాం. ఒక మచిలీపట్నం డెవలప్మెంట్ కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ప్రధానమైనటువంటి పోర్ట్ కానీ, ఆక్వాకల్చర్ కానీ, మనకున్నటువంటి రోడ్డు కనెక్టివిటీస్ కానీ, రైల్వే కనెక్టివిటీస్ కానీ, టూరిజం కానీ, ఇండస్ట్రీస్, ఇదంతా కూడా ఒక సమగ్రమైనటువంటి ఒక ప్రణాళిక తయారు చేసుకుని స్థానిక యువతకి దాంట్లో భాగస్వాములు చేయాలి. ప్రధానంగా మహిళలకు ఉమెన్ ఎంపవర్మెంట్ కావాల్సినటువంటి కార్యాచరణను కూడా ఇవాళ దానికి ఒక ప్రణాళిక బద్దంగా టీం వర్క్ చేస్తున్నాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని హైదరాబాద్ నగరంలోని అల్పాదాయ మధ్యతరగతి ప్రజల కోసం 100,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లోని సచివాలయంలో గృహ నిర్మాణంపై సమీక్షను ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నగరంలో 100,000 ఇళ్లకు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చామన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అవసరమైన కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు GO 77 ప్రకారమే హారిజంటల్ రిజర్వేషన్లను అమలు చేస్తూ పూర్తిస్థాయి పారదర్శకతతో నియామక ప్రక్రియ నిర్వహించినట్లు ఆంధ్రప్రదేశ్ సర్వీసెస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్, శాప్ వైస్ చైర్మన్ భరణితో కలిసి డీఎస్సీ నియామకాలకు సంబంధించి ఆయన సమగ్ర వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ రావత్ మాట్లాడుతూ,
3: వేకెన్సీస్ లో ఎస్సీ ఎస్టీ బీసీకి ఈడబ్ల్యూఎస్ కి ఈ దమాషా ప్రకారం చేయాలని రెగ్యులేట్ చేయడానికి ఈ ఒక 100 పాయింట్ రోస్టర్ చేయడం జరిగింది. వి స్పెసిఫై నంబర్ 1 ఎస్సీ ఎస్టీ బీసీ వచ్చి ఇయర్ మార్క్ చేసేసి వి హ్యావ్ ఫర్ ఎవ్రీ కేటగిరీ ఫిక్స్డ్ రోస్టర్ పాయింట్. దీనివల్ల ఎస్సీకి 15%, ఎస్టీకి 6%, బీసీకి 29%, తర్వాత ఈడబ్ల్యూఎస్ కి 10%. ఈ మార్పు వచ్చింది, కొత్త కేటగిరీ కూడా యాడ్ అయింది, స్పోర్ట్స్ పర్సన్ కేటగిరీ స్టార్ట్ అయింది. అది కూడా ఏ దమాషా డిసైడ్ చేశారు ప్రభుత్వం, అది కూడా రాష్ట్రంలో ఫిట్మెంట్ చేయడం జరిగింది అన్నమాట.
1: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. గ్రామ, వార్డు, సచివాలయాల ద్వారా రాష్ట వ్యాప్తంగా కోటి మందిని యోగా కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ నిన్న నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో పరిశీలించారు. కార్యక్రమాల సమన్వయం కోసం వైద్య ఆరోగ్య శాఖలో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. రేపటి నుంచి 21 వరకు రాష్ట వ్యాప్తంగా ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ 2 పాలనలో రాష్టంలో చెప్పుకోదగ్గ అభివృద్ది ఏమీ జరగలేదని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నాయకులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. 2 పాలనలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు కనిపించడం లేదన్నారు. ఈ కాలంలో ప్రభుత్వం ప్రధానంగా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకై పరిమితమైందని రాంబాబు విమర్శించారు. రాష్టంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరో 3 కొన్ని చోట్ల ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు ప్రభావం చూపే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈరోజు రాష్ట వ్యాప్తంగా 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 51 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయి తీర ప్రాంత నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర అభివృద్ది ప్రణాళిక రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రకాశవంతమైన శక్తిగా ఎదుగుతోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని అల్పాదాయ మధ్యతరగతి ప్రజల కోసం 100,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: केन्द्रीय पेट्रोलियम तथा प्राकृतिक गैस मंत्री हरदीप सिंह पुरी अघोषयत् यत् अंडमान द्वीप समूहस्य पूर्व समुद्रीय तटात् प्रायः 15 किलोमीटर दूरे श्री विजयपुरम त्रिक्षेत्रे प्राकृतिक गैस भण्डारः अन्विष्टः। एकस्मिन् सामाजिक अन्तर्जालीय पटले एकेन सन्देशेन श्री पुरी प्रख्यापितवान् यत् एतत् अन्वेषणम् अण्डमान समुद्रस्य विशाल ऊर्जा क्षमतां पुनः प्रमाणीकरोति। सहैव अस्मिन् क्षेत्रे प्रचल्यमानस्य गवेषणाभियानस्य एकाम् अपराम् सफलतां च सूचयति। सः अकथयत् यत् ऑयल इंडिया इति संस्था सम्प्रति गैस द्रव्यस्य संरचनां तथा च तस्य ऊष्मीयमानं मूल्यांकितुं गैस सैम्पलिंग इति प्रतिचयनस्य कार्यं करोति। अन्ताराष्ट्रिय पर्यावरण दिवसावसरे श्रीपुरी महोदयेन नवदिल्ल्यां फ्लेक्स इंधन वाहनेभ्यः E85 इंधनस्य शुभारम्भो विहितः। केन्द्रीय गृहमन्त्री अमितशाहः ह्यः अब्रवीत् यत् प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः आर्थिक परिष्काराणां लक्ष्यस्य अन्तर्गतं भारतस्य विकासयात्रा देशस्य आर्थिक समृद्धिम् अविरतं वर्धयति। अस्मिन् आर्थिक वर्षे पञ्जीकृतं 7.7% जीडीपी विकासं निर्दिश्य श्रीशाहः प्रावोचत् यत् एषा उपलब्धिः गत 12 वर्षेषु भारतस्य अर्थव्यवस्थया सुदृढतां प्रकटयति। अथ च क्रिकेट क्रीडायां भारत अफगानिस्तान दलयोर्मध्ये स्पर्धा अद्य न्यू चंडीगढ़स्य मुलानपुर स्थिते महाराजा यादवेन्द्र सिंह अन्ताराष्ट्रिय क्रिकेट क्रीडांगणे आरप्स्यते। अस्यां स्पर्धायां शुभमन गिलः भारतीय दलस्य नेतृत्वं विधास्यति। क्रीडेयं भारतीय समयानुसारं प्रातः 9:30 आरप्स्यते। पुरुषाणां अंडर 18 इति आ 18 एशिया कप हॉकी प्रतियोगितायाः उपांत्य स्पर्धायां भारतेन पाकिस्तान दलं 5-3 अंतरालेन पराजितम्। अपरतः महिलानां आ 18 एशिया कप प्रतियोगितायाः उपांत्य स्पर्धायां चीन देशेन भारतीय दलं पराजितम्। इति वार्ताः।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం 7:15 ఉదయరేఖలో కార్యక్రమంలో ముందుగా భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చిండూరు మాణిక్యరావు. అనంతరం పద్యతోరణం, సుమతి శతక పద్య పట్టణం ధారావాహిక ప్రసారమవుతుంది. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. తదుపరి మానసిక ఆరోగ్యంలో యోగా యొక్క పాత్ర అంశం గురించి శ్రీమతి బి చౌదరాణి గారి ప్రసంగం వినవచ్చు. చివరిగా పిల్లలకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి. శ్రీమతి ముండూరు సాయిలక్ష్మి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 8:30 కాకినాడ జిల్లా సమాచార లేఖ వింటారు. రచన పిడబ్ల్యూ వరప్రసాద్. 8:30 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వినవచ్చు. 9:00 పెళ్లి పాటలు, నిర్వహణ శ్రీమతి ఎం అంజనా సుధాకర్. 10:00 వసుదైక కుటుంబం, ఆకాశవాణి ప్రాంతీయ వార్త విభాగం వారి సమర్పణ. అనంతరం రావోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం. 11:00 గుర్తు చేసుకుందాం. 12:10 లాహిరి లాహిరిలో, 12:40 లలిత గీతాలు వినవచ్చు. శ్రీ సి కిరణ్మయ్య గానం చేసిన లలిత గీతాలు. 1:10 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో నా జీవిత ప్రయాణంలో ఆకాశవాణితో అనుబంధం శ్రీమతి వట్టు

రజనీ కుమారి గారితో పరిచయం వింటారు, ఇంకా లలిత గీతం వింటారు. 2:30 లలిత గీతాలు ప్రసారమవుతాయి. 3:00 టీన్ టైం. 4:00 యువలయ్య. 4:30 అమరవాణి. 9వ తరగతి విద్యార్థులకు హిందీ పాఠం ప్రసారమవుతుంది. ఉపాధ్యాయురాలు శ్రీమతి సిహెచ్ పావని వనలత, విద్యార్థి సాయి విష్ణు. 4:45 ఎల్ఆర్ కృష్ణబాబు బృందం ఆలపించిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 5:00 చిత్రగీతాలు వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం. 6:30 పల్లె సీమలు కార్యక్రమంలో మెరుగైన జీవితం కోసం పోషకాహారంపై అవగాహన. ఈ అంశం గురించి శ్రీమతి కృష్ణవేణి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:15 పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయంలో నూతన సాంకేతిక పద్ధతుల యొక్క ప్రాధాన్యత అంశం గురించి డాక్టర్ ఐ వెంకటరెడ్డి గారితో పరిచయం వింటారు. ఇంకా జానపద గీతం, అనంతరం ఉద్యాన పంటల్లో పండ్ల కవర్లు వాడకం గురించి వివరాలు వింటారు. 7:45 ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి. 8:40 దేశభక్తి గీతం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 చిత్ర జగత్ హిందీ ప్రాంత చిత్రగీతాలు వింటారు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక ధారావాహిక వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం రేపటి ప్రసార కార్యక్రమాలను ముఖ్యాంశాలు, అనంతరం ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాల ప్రసారాలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ధిని నమోదు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. రాగల 2-3 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. టెస్ట్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో ముల్లాన్పూర్లో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశం 7.7% వృద్ధి నమోదు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నిన్న సాయంత్రం దామన్లో 2,970 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. భారీ మౌలిక సదుపాయాల అభివృద్ది, పేదల సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ సంస్కరణలతో ముందుకు దూసుకుపోతుందని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.
1: ये जो वैश्विक संकट चल रहा है, ये दिखाता है कि एनर्जी के मामले में आत्मनिर्भरता कितनी जरूरी है और बीते 12 वर्षों में देश ने जो कैपेसिटी तैयार की उसका कितना बड़ा महत्व है. 12 वर्ष पहले भारत में सौर ऊर्जा का उत्पादन नाम मात्र का था, आज हम दुनिया के टॉप 5 देशों में से एक हैं.
0: గడిచిన దశాబ్ద కాలంలో దామన్ అండ్ డయ్యూ ప్రధాన పరివర్తన చూస్తుందని మోదీ అన్నారు. ఈ ప్రాజెక్టులు కేంద్రపాలిత ప్రాంత

0: అభివృద్ధిని వేగవంతం చేయటమే కాకుండా యువత కొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని ప్రధానమంత్రి చెప్పారు.
1: సూరత్ సిర్ఫ్ స్వచ్ఛతా ఔర్ సర్కులర్ ఇకానమీ తక్ హి సీమిత్ నహీ హై బల్కి గ్రీన్ గ్రోత్ కే దూసరే మాధ్యమో కా భీ అభూతపూర్వ గతి సే విస్తార్ హో రహా హై. సూరత్ ఐసీ వ్యవస్థ బనానే మే జుటా హై జహాన్ సడకో పర్ చల్నే వాలీ సారీ బసే ఇలెక్ట్రిక్ హోగీ. సాథ్ హీ యహాన్ సూరత్ మెట్రో కా భీ విస్తార్ హో రహా హై. యే సారే కదమ్ హరిత్ శహర్ కే రూప్ మే సూరత్ కీ పెహచాన్ కో ఔర్ సశక్త కరేంగే.
0: లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతం కోసం ప్రారంభించిన వివిధ సముద్రయాన ప్రాజెక్టుల ద్వారా బ్లూ ఎకానమీ బలోపేతం అవుతుందని ప్రధానమంత్రి చెప్పారు. అలాగే దామన్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ ప్రారంభించడంతో పాటు నమో హాస్పిటల్ను దేశానికి అంకితం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్లో 5 కోట్లకు పైగా మొక్కలు నాటినందుకు ఆ రాష్ట ప్రజలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోషల్ మీడియా పోస్టు పంచుకుంటూ ఏక్ పేడ్ మాకే నామ్ అమ్మ పేరిట ఒక మొక్క ప్రచారంతో ప్రజలు పర్యావరణ పరిరక్షణకు పూర్తిగా కట్టుబడి ఉన్నారనేందుకు ఇదే నిదర్శనమని మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్తో పాటుగా దేశం మొత్తం హరిత భవిష్యత్ సాధించడంలో ఇదెంతో సహాయపడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుందని తెలిపారు. అలాగే పర్యావరణ దినోత్సవం రోజు అస్సాం ప్రజలు 1 కోటికి పైగా మొక్కలు నాటినట్టు తెలిపిన ఆ రాష్ట ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సోషల్ మీడియా పోస్టు ప్రధానమంత్రి పంచుకున్నారు. అస్సాం ప్రజలను ముఖ్యంగా ఆ రాష్ట నారీ శక్తిని ప్రధానమంత్రి అభినందించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని సమ్మర్ యాన్యువల్ ఎడిషన్ 2026లో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న రాష్టపతి భవన్లో అమృత్ ఉద్యానంలో దేశీయ పుష్పజాతికి చెందిన దుపహారియా మొక్క నాటారు. ఈ సందర్భంగా తోటలో అపరాజిత, గుల్ మెహందీ, రుక్మిణితో సహా దాదాపు 27 రకాల పుష్పించే జాతులు నాటుతున్నట్టుగా తెలిపారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో పెరిగే ఈ మొక్కలను వేరువేరు స్థానిక పేర్లతో పిలుస్తారని రాష్టపతి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జీవ వైవిధ్యం పెంపొందించడం, భారతదేశ అలంకరణ మొక్కల వారసత్వం పరిరక్షించడం, ఉద్యానవనాల అందాన్ని, పర్యావరణ విలువలను మరింత పెంచడమే ముఖ్య ఉద్దేశమని ముర్ము చెప్పారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న రాష్టపతి భవన్లో కార్గిల్కు చెందిన విద్యార్థులు, దివ్యాంగ పిల్లల బృందంతో సమావేశమయ్యారు. జాతీయ సమగ్రత యాత్రలో భాగంగా ఈ బృందం రాష్టపతి భవన్ సందర్శించింది. ఈ సమావేశానికి సంబంధించి కొన్ని విషయాలు రాష్టపతి సోషల్ మీడియా పోస్టు ద్వారా పంచుకుంటూ విద్యార్థులు, పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన ఆర్థిక సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 7.7% జీడీపీ వృద్ధి రేటు ప్రస్తావిస్తూ ప్రపంచం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ప్రధానమంత్రి విధానాలతో దేశం ప్రతి సవాళ్లు అధిగమిస్తోందని హోంమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా 942,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని, సమతుల్య ఎరువుల వినియోగం ఈ ప్రచారం ఒక దేశవ్యాప్త ప్రజా ఉద్యమంలా మార్చిందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేలలు సారవంతం చేయటం, సమతుల్య ఎరువుల వాడకం ప్రోత్సహించడం, స్థిరమైన వ్యవసాయ పద్దతులు పెంపొందించడమే లక్ష్యంగా ఈ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ అభియాన్ కింద ఇప్పటి వరకు 17,800 పైగా అవగాహన కార్యక్రమం నిర్వహించి దాదాపు 6,98,000 మంది రైతులకు చేరువయ్యామని, దీంతోపాటు సుమారు 3,700 శిక్షణా కార్యక్రమం నిర్వహించి 157,000 మందికి పైగా పాల్గొన్న వారికి సముద్ర ఎరువుల వినియోగం, నేల ఆరోగ్య నిర్వహణ, శాస్త్రీయ వ్యవసాయ పద్దతులపై సమాచారం అందించామని మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతులకు సేంద్రీయ ప్రత్యామ్నాయ పోషకాల వాడకం, సమగ్ర పోషక నిర్వహణ పద్దతులపై అవగాహన కల్పించేందుకు 8,850 పైగా క్షేత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేశామని, ఈ ప్రదర్శనలు రసాయన ఎరువులపై ఆధారపడటం తగ్గించేందుకు దోహదపడతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కి 5వ తరం స్టీల్ యుద్ద విమానం సుకోయ్ Su-57 ప్రతిపాదించి ఈ ప్రాజెక్టులో భారత్ను భాగస్వామ్యం చేసేందుకు మాస్కో సిద్దంగా ఉందన్నారు. సెయింట్ పీటర్స్బర్గ్ ఎకనమిక్ ఫోరంలో మాట్లాడుతూ గగనతల రక్షణ వ్యవస్థలతో సహా ఇతర రక్షణ రంగాల్లో కలిసి పనిచేసేందుకు రష్యా ఆసక్తిగా ఉందని తెలిపారు. భారత్ ప్రస్తుతం సుదర్శన్ చక్ర అనే స్వదేశీ రక్షణ వ్యవస్థను అభివృద్ది చేస్తోంది. ఇందులో రష్యాకు చెందిన S-400 క్షిపణి వ్యవస్థలు కీలక భాగం. అమెరికా ఆంక్షలు, హెచ్చరికలు ఉన్నప్పటికీ భారత్ $5 బిలియన్తో 5 S-400 యూనిట్లు ఒప్పందం చేసుకోగా ఇప్పటికే 4 సరఫరా అయ్యాయి. మరోవైపు అంతర్జాతీయ సాఫ్ట్వేర్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న భారత ఐటీ రంగాన్ని పుతిన్ కొనియాడారు.

0: పాకిస్తాన్ బలవంతంగా ఆక్రమించుకున్న భారత భూభాగంలో గిల్గిత్ బాల్టిస్టాన్ అసెంబ్లీకి సాధారణ ఎన్నికలు నిర్వహించాలనే ఆ దేశ ప్రయత్నాలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ ఎన్నికలు ఈ నెల 7వ తేదీన జరగాల్సి ఉంది. 1947లో జమ్మూకాశ్మీర్ పూర్తిగా చట్టబద్దంగా భారత్తో విలీనమైనందున గిల్గిత్ బాల్టిస్టాన్తో సహా జమ్మూకాశ్మీర్ ప్రాంతాలన్నీ భారత్లో అంతర్భాగమైన పాక్ ఆక్రమిత ప్రాంతాలు జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజకీయ అణచివేత, ఆర్థిక దోపిడీ వంటి ప్రాథమిక సమస్యలు ఈ ఎన్నికలు మరుగున పెట్టలేవని విదేశాంగ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఈ ప్రాంతాల్లో భౌతిక మార్పులు తీసుకొచ్చేందుకు పాకిస్తాన్ చేసే ప్రయత్నాలు భారత్ తిరస్కరించింది. ఇలాంటి చర్యలు పాకిస్తాన్ ఆక్రమణను దాచలేవని, ఈ భారత భూభాగాలను పాకిస్తాన్ తక్షణమే ఖాళీ చేయాలని భారత్ డిమాండ్ చేస్తుంది. మధ్యఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తి 20,000కు చేరవచ్చని అమెరికా ఆరోగ్య అధికారులు అంచనా వేస్తున్నారు. యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కంప్యూటర్ నమూనాల ఆధారంగా ఈ అంచనా వేశారు. ప్రజారోగ్య చర్యలు తీసుకోకపోతే ఈ వ్యాప్తి తీవ్రమవుతుందని సీడీసీ అధికారి డాక్టర్ సతీష్ పిల్లై తెలిపారు. బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన జెన్నిఫర్ నుజ్జో మాట్లాడుతూ, సరైన చర్యలు చేపట్టకపోతే ఈ వ్యాప్తి ప్రమాదకరంగా మారుతుందని, వీటిని ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆఫ్రికా సీడీసీ ప్రకారం దాదాపు 400 ధృవీకరించబడ్డ కేసులు, 63 మరణాలు నమోదయ్యాయి. ఇంకా అధికారికంగా నమోదు కల కేసులు చాలా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేరళ మహేల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్ యానాములో ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలిపింది. రాగల 2-3 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆ శాఖ అంచనా వేసింది. గోవా, తమిళనాడులో కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. రాగల 2-3 రోజుల్లో అస్సోం, మేఘాలయ, తీరప్రాంత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. టెస్ట్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో ముల్లాన్పూర్ మహారాజా యదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఆఫ్ఘనిస్తాన్ తల టెస్ట్ మ్యాచ్ ఆడిన 2018 తర్వాత రెండు జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్లో టీమిండియాకు శుభ్మన్ గిల్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఉదయం 9:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ధి నమోదు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. రాగల 2-3 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. టెస్ట్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో ముల్లాన్పూర్లో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: విజయవాడ కేంద్రం ఉదయరేఖలు

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 33వ శ్లోకం.

పార్థ, ఓ అర్జున, అవ్యభిచారిణ్య, ప్రక్కదారులకు వెళ్ళి సంచరించనట్టి. యయా, ఏ ధృత్యా, ధృతిచేత అంటే మనస్సును నిలబెట్టే ప్రయత్నం చేత. మనః ప్రాణేంద్రియ, మనస్సు ప్రాణము. క్రియాః, ఇంద్రియాలు అనేవాటి యొక్క క్రియలను. యోగేన, ఏకాగ్రచిత్తంతో. ధారయతే, సాధకుడు శాస్త్రోక్త మార్గంలో నిలబెట్టి ఉంచుతున్నాడో. సా, అటువంటి. ధృతిహి, ధృతి. సాత్వికీ, సత్వగుణ ప్రధానమైనది.

అర్జున, ధృతి అనేది బుద్ధి యొక్క వ్యాపారాలలో ఒకటి. సాధకుడు ఏకాగ్రచిత్తంతో పరమాత్మతత్వాన్ని అనుసంధానం చేస్తున్నప్పుడు అతడి మానసిక క్రియలు, ప్రాణక్రియలు, ఇంద్రియక్రియలు కూడా శాస్త్రోక్తమైన మార్గంలో నిలబడి ఉండాలంటే ఆ సాధకుడి యొక్క ధృతి ఇటూ అటూ చలించని సుస్థిర స్వభావంతో ఉండాలి. అలా నిశ్చలంగా ఉండేదే సాత్విక ధృతి. ధృతి, ధైర్యము, ధీరత, కారణశక్తి మొదలైనవి సమానార్థకమైన పదాలు. బుద్ధితో ఏ రకమైన ప్రవృత్తి ఉంటే తలపెట్టిన పని విఘ్నాలకు చెడిపోకుండా ముందుకు సాగుతుందో అట్టి బుద్ధి ప్రవృత్తి పేరే ధృతి.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ఇప్పుడు పద్యతోరణం సుమతి శతక పద్య పఠనం ధారావాహిక వింటారు. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.

ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. సుమతి శతక పద్య పఠనానికి స్వాగతం. ఈ వారం పద్యం కాదు సుమిదు సంగతి పోదు సుమి కీర్తి కాంత పొందిన పెదపన్ వాదు సుమి అప్పిచ్చుట లేదు సుమి సతుల వల పులేశము సుమతి. కాదు సుమిదు సంగతి పోదు సుమి కీర్తి కాంత పొందిన పెదపన్ వాదు సుమి అప్పిచ్చుట లేదు సుమి సతుల వల పులేశము సుమతి. సుమతి, ఓ మంచి బుద్ధి గలవాడా, కాదు సుమి దుస్సంగతి. దుస్సంగతి దుర్జనుల యొక్క సహవాసం అంటే చెడ్డవారి యొక్క స్నేహం. చెడ్డవాడితో స్నేహం ఎప్పుడూ ప్రమాదకరమే. అది తెలుసుకుని అతనితో స్నేహం చేయొచ్చా లేదని మసలుకుని మనం స్నేహం చేయాలి, లేదా మనం ఇబ్బందులు పడతాం. ఇతను చెడ్డవాడు అని తెలిసి స్నేహం చేస్తే మనం జాగ్రత్తగా మసలుకోవచ్చు. ఇతను మంచివాడు అని భ్రమపడి స్నేహం చేశామా చివరిలో ఇబ్బంది పడతాం. అందుకే అంత్యనిష్టోరం కన్నా ఆదినిష్టోరం మేలు. ఇతను ఇలాంటి వాడు అని తెలిసి చివరిలో బాధపడే కంటే ఇతను ముందే ఇలాంటి వాడు అని తెలిస్తే మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాం. ఇక రెండవది పోదు సుమి కీర్తికాంత పొందిన పెదపన్. అంటే మనం ఒక మంచి పని చేసామనుకోండి, ఆ గ్రామంలో గుడి కట్టించవచ్చు, పేదలకు భోజనాలు పెట్టించవచ్చు, ఏదైనా ఇతరేతర కార్యక్రమాలు చేయవచ్చు. ఓ గుడికో బడికో లేకుంటే విద్యార్థులకో పేద విద్యార్థులకో పేదవారికో ఇంకా ఏ ఇతరేతర మంచి కార్యాలు చేసినప్పటికీ నీకు వచ్చిన యశస్సు అంటే కీర్తి, ఒకసారి నువ్వు కీర్తిని పొందావా అది ఎప్పటికీ పోదు. మనం అంతరించినా ఆ కీర్తి ఎప్పుడూ అలానే ఉంటుంది. పలాన వ్యక్తి ఈ గ్రామానికి ఇది చేశాడు, పలాన వ్యక్తి మా కుటుంబానికి ఇది చేశాడు, ఆయన వల్లే మేము ఇలా ఉన్నామని ఎప్పటికీ చెప్పుకునే ఉంటారు. అంటే కీర్తి ఎప్పటికీ పోదు. ఇక మూడవది వాదు సుమి అప్పిచ్చుట. అప్పు తెలుసుకుని ఇవ్వాలి లేదా శత్రుత్వం వస్తుంది. రూపాయి రూపాయి నువ్వేం చేస్తావంటే పచ్చని కాపురంలో చిచ్చి పెడతాను, అన్నదమ్ముల మధ్య విభేదాలు సృష్టిస్తాను, స్నేహితులతో కొట్లాట పెట్టిస్తాను, ఇలా చాలా విషయాల్లో రూపాయి పెట్టిన చిచ్చు అంతా ఇంత కాదు. కాబట్టి రూపాయి ద్వారా చేసే స్నేహం ఎప్పటికీ ప్రమాదకరమే. అంటే తెలుసుకుని అప్పు ఇవ్వాలి. కాబట్టి శ్రోతలారా, అప్పులు ఇవ్వద్దని కానీ అప్పులు తెచ్చుకోవద్దని కాదు దీని ఉద్దేశం. అప్పు ఇచ్చేటప్పుడు బహు జాగ్రత్తగా అతను తీర్చగలడా లేదా, అడిగినంతా మనం ఇవ్వచ్చునా లేదా. ఉదాహరణకి అతను 1000 రూపాయలు అడిగాడు అనుకోండి, 1000 రూపాయలు అతను తిరిగిచ్చగలడా లేదా అని చూసుకుని అతని స్తోమత ఎంత, తిరిగిచ్చి ఎంత ఇవ్వగలడు చూసుకుని మనం అంతే ఇవ్వాలి. అబ్బాయి నా దగ్గర అంత లేదు, ఇదిగో 200 పైకమే ఉంది, ఈ 200 రూపాయలనే తీసుకో అని అక్కడితో మనం చేతులు దులుపుకోవాలి. ఇక అవి రానట్టే వచ్చినాయా సంతోషం. ఇది ఉదాహరణకు మాత్రమే. ఇలాంటివి చాలా సందర్భాల్లో మన దైనందిక జీవితంలో మీరు చూసే ఉంటారు. ఇవన్నీ తెలుసుకుని మన దైనందిక జీవితంలో మసలుకోవాలి. ఎలా? కాదు సుమి దుస్సంగతి అంటే దుర్జనుల యొక్క స్నేహము, పోదు సుమి కీర్తికాంత పొందిన పిదపన్. మనం ఒక మంచి పని చేసామంటే దానివల్ల వచ్చే కీర్తి, దానివల్ల వచ్చే మంచి పేరు, యశస్సు అది ఎప్పటికీ పోదు. కాబట్టి మనం అప్పు ఎగ్గొట్టేవాడికి డబ్బులు ఇచ్చేకంటే, దుర్జనులతో అంటే చెడ్డవారితో స్నేహం చేసి డబ్బులు ఖర్చు పెట్టుకునే కంటే ఈ డబ్బులు మంచి పనులు చేస్తే కీర్తికాంత అంటే యశస్సు అన్న మనకు మిగులుతుంది, మంచి పేరన్న మిగులుతుంది. అలాగే ఇక నాలుగవది లేదు సుమి సతుల వలపు లేశం మాత్రము. నటించే యువతులు ఉంటారు కొంతమంది, అంటే అందరూ కాదులేండి, కొందరు. ఆ కొందరు దగ్గర మనం బహు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి శ్రోతలారా, కాదు సుమి దుస్సంగతి పోదు సుమి కీర్తికాంత పొందిన పిదపన్ వాదు సుమి అప్పిచ్చుట లేదు సుమి సతుల వలపు లేశము సుమతి. సుమతి, ఓ మంచి బుద్ధి గలవాడా, దుస్సంగతి దుర్జనుల యొక్క సహవాసము కాదు సుమి, మంచిది కాదు, మంచిది కాదు సుమ. కీర్తికాంత, కీర్తి అనడి స్త్రీ అంటే యశస్సు పొందిన పెదపన్. ఒకసారి మనకి ఆ పేరు వచ్చిందంటే పోదు సుమి, పాడైపోదు. మంచివాడని పేరు తెచ్చుకోవడానికి చాలా కష్టపడాలని, చెడ్డవాడని తెచ్చుకోవడానికి క్షణం చాలు. అంటే మనం కీర్తిని సంపాదించడానికి ఎంత కష్టపడతామో అది ఎప్పటికీ పోదు. ఇక మూడవది అప్పిచ్చుట, ఇతరులకు ధనమిచ్చుట వాదు సుమి అంటే తగువలాటకు మూలము. అంటే వాడు డబ్బులు ఇవ్వడం మనం అడుగుతాము, ఇలా దానికి మాటామాట పెరిగి వాదులాటకు పెరిగి పోట్లాట అవుతుంది. కాబట్టి డబ్బులు ఇవ్వకపోవడం మంచిది, ఇచ్చిన తర్వాత అతను ఇచ్చే వరకు ఆగాలి లేదా తగులు పోకూడదు. సతుల వలపు స్త్రీల దగ్గర ఇసుమంతైన ప్రేమ ఉండదు, కొద్ది మాత్రము కూడా ప్రేమ ఉండదు, వారితో జాగ్రత్తగా ఉండవలేను. చివరిగా పద్యం కాదు సుమిదు సంగతి పోదు సుమి కీర్తికాంత పొందిన పెదపన్ వాదు సుమి అప్పిచ్చుట లేదు సుమి సతుల వల పులేశము సుమతి. స్వస్తి.

0: పద్యతోరణం సుమతి శతక పద్య పఠనం ధారావాహిక విన్నారు. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమంలో ఇప్పుడు మానసిక ఆరోగ్యంలో యోగా యొక్క పాత్ర గురించి శ్రీమతి వి చౌదరాణి గారి ప్రసంగం వింటారు.
3: ఈరోజు మనం మానసిక ఆరోగ్యంలో యోగా యొక్క పాత్ర ఏంటో గమనిద్దాం. అసలు మానసికమైన ఆరోగ్యం అంటే ఏమిటి? మంచి ఆలోచనలు, మంచి భావాలు, ఆత్మవిశ్వాసం, అంటే ఎల్లప్పుడూ పాజిటివ్ ఎమోషన్స్తో ఉండడం, అంటే సకారాత్మకమైన భావోద్వేగాలు అన్నమాట. నెగిటివ్ భావోద్వేగాలుంటే మన అనారోగ్యంలోకి వెళ్ళిపోతాము, అలాగే పాజిటివ్ సకారాత్మకమైన భావోద్వేగాలుంటే మనము మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. శారీరక ఆరోగ్యం పైకి కనిపించేది, మానసికమైన ఆరోగ్యం అంతర్గతంగా ఉంటుంది. అది కనిపించదు కానీ అనుభవంలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఒక విషయం తెలుసుకుందామా? A strong mind can carry weak body. A weak mind cannot carry strong body. అంటే శరీరము బలహీనంగా ఉన్నా మనసు దృఢంగా ఉంటే ఎంత పనినైనా సాధించవచ్చు. అదే బలహీనమైన మనసుతో శరీరం ఎంత దృఢంగా ఉన్నా కూడా ఏమీ చేయలేము, చెయ్యి కూడా కదపలేము. మానసికమైన ఆరోగ్యం లోపించినప్పుడు నిద్రలేమి, ఒత్తిడి, డిప్రెషన్, ఆత్మవిశ్వాస లోపం వంటి సమస్యలు వస్తాయి. యోగా చిత్త వృత్తి నిరోధ. యోగా పాత్ర ఏంటి అంటే ఇదే. మన మనసు ఎల్లప్పుడూ పలు రకాల వృత్తులలో చిక్కుకుపోతూ ఉంటుంది. యోగా ద్వారా వృత్తులలో చిక్కుకున్న మనసును మనము అడ్డుకోవచ్చు. ఈ వృత్తులు అనగా ఆలోచనలు, భావోద్వేగాలు మరియు మన వైఖరులు. మనసులో వృత్తులు నిరంతరం మారుతూ ఉంటాయి. మనసులో వచ్చే వృత్తులు స్థిరంగా లేకపోతే మనసు అస్థిరంగా ఉంటుంది, అంటే చంచలంగా ఉంటుందన్నమాట. మనసును స్థిరం చేయడానికి యోగా మరియు ధ్యానం చేయాలి. యోగా అంటే శరీరము, మనసు, శ్వాస, ఆత్మ ఇవన్నీ ఏకతాటిపైకి రావడము. యోగా చేయడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది, ఆందోళన, భయము పోతాయి, మనసు బాగుంటుంది, నిద్ర మెరుగవుతుంది, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పెరుగుతుంది, మనసు వికల్పాల నుండి బయటపడుతుంది. యోగా మనకు జర్నీ బ్యాక్ టు హోమ్కు తీసుకువెళ్తుంది. అంటే ఏంటి? మళ్ళీ మనం ఏ స్థితి నుంచి అయితే వచ్చున్నామో ఆ స్థితిలోకి మనకి తీసుకెళ్తుంది అన్నమాట. అంటే మనము ఆనందమైన స్థితి నుంచి వచ్చాము, మరలా మనకి బ్యాక్ టు హోమ్ అంటే ఆ ఆనందానికే మనకి రుచి చూపిస్తుంది, ఆ లోతుల్లోకి మనల్ని తీసుకువెళ్తుంది. ఇన్నర్ పీస్ మరియు నిజమైన ఆనందాన్ని అనుభవంలోకి తీసుకువస్తుంది. యోగా కర్మసు కౌశలం. యోగా రెగ్యులర్గా చేయడం ద్వారా నిష్కామ కర్మ మరియు ఫలితాన్ని ఆశించకుండా కర్మలను ఆచరించే స్థితి అలవడుతుంది. ఈ స్థితికి వస్తే మానసికమైన ఆరోగ్యంను పొందగలుగుతాము. సో నిష్కామ కర్మ చేయాలి అందరం కూడా. ఈ భగవంతుడు ఇచ్చిన ఈ ప్రకృతి కోసమే మనం పనిచేస్తున్నాము అనే నేపథ్యంలో పనిచేసినప్పుడు మనము మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది, మానసికమైన ఆరోగ్యాన్ని మనం పొందగలుగుతాము. యోగాసనాలు మరియు ప్రాణాయామాలు మనసును కుదుటపరుస్తాయి. ఆలోచన వలన అలజడి వస్తుంది. మనసు యొక్క నేచర్ అంటే ప్రవృత్తి భూత భవిష్యత్ కాలాల మధ్యలోకి ప్రయాణం చేస్తూ ఉంటుంది. భూతకాలపు ఆలోచనలు బాధను, దుఃఖాన్ని కలిగిస్తాయి. అలాగే భవిష్యత్ కాలపు ఆలోచనలు భయాన్ని మరియు ఆందోళనను కలిగిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామా, మనకు కోవిడ్ వచ్చింది, ఎప్పుడు కోవిడ్ పోతుంది అనుకున్నప్పుడు మనము మనసు ఆందోళన గురైంది, అవునా కదా? ఇప్పుడు కోవిడ్ గుర్తొస్తే ఏమవుతుంది? ఆ కోవిడ్ సమయంలో ఏదో జరిగి ఉంటుంది, ఆ జరిగింది గుర్తుకొస్తే బాధ, దుఃఖం కలుగుతుంది. సో మనసు యొక్క ప్రయాణం ఎప్పుడు కూడా భూత భవిష్యత్ కాలాల మధ్య జరుగుతూ ఉంటుంది. దానిని ఈ క్షణంలోకి మనం తీసుకురావాలి. మరి ఆనందం అనేది లేదా జీవితం ఎక్కడుంది అంటే అది ఈ క్షణంలో ఉంటుంది. మనసుని ఈ క్షణానికి తీసుకురావడం కేవలము శ్వాస వలన మాత్రమే జరుగుతుంది. అది యోగా ప్రాణాయామాల వలన మాత్రమే సాధ్యమవుతుంది. ఉదాహరణకు గాలిపటం గాల్లో ఎగురుతూ ఉంది. మనం నేల మీద ఉన్నాము. మనని గాలిపటాన్ని కలుపుతూ దారముంది. దారాన్ని మన చేతుల్లో ఉంచుకున్నంత వరకు గాలిపటం మన ఆధీనంలో ఉంటుంది కదా. అదే విధంగా శ్వాస ద్వారా మనము మన మనసుని ఈ క్షణంలోకి తీసుకురాగలుగుతాము. అది ప్రాణాయామాలు, యోగా మరియు సుదర్శన క్రియ చేయడం ద్వారా సాధ్యమవుతుంది. సో మనసుని మనము ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే, మనము ఆనందంగా ఉండాలి అంటే తప్పనిసరిగా మనము క్రమం తప్పకుండా రోజు ఒక గంట పాటు యోగా మరియు ధ్యానము ఖచ్చితంగా మనం చేయాలి. అలాగే మనము ఈ ప్రాణాయామాలు ఏదైతే చెప్తున్నామో ఆ మానసికమైన స్థితిని సంపూర్ణంగా మనకి ప్రశాంతతను తీసుకురావడానికి బ్రహ్మణి ప్రాణాయామము, అలాగే నాడీ శోధన అంటే అనులోమ విలోమ ప్రాణాయామాలు, సుదర్శన క్రియ ఇట్లాంటివి తప్పకుండా ప్రతిరోజు మనము సాధన చేయవలసిందే. మనము ఈ ధ్యానము యోగము అలాగే దానితో పాటు మన లైఫ్ స్టైల్ అంటే నిద్ర కూడా సమయానికి పోవడం చాలా చాలా అవసరము. జనరల్గా అందరం ఇప్పుడు ఏం చేస్తున్నాము, రాత్రి 11 గంటలకో పడుకుంటున్నాము. అలా కాదు, మనము 10 గంటలకి టైం పెట్టుకుని మెయిన్గా మనం చూసే టీవీ ఫోన్ ఇవన్నీ మనం పక్కన పెట్టాలి ఎప్పుడు నిద్రకి 1 గంట ముందు. దాని వలన మంచి నిద్ర మనకి కలుగుతుంది. నిద్ర కూడా ఒక రిధంలో ఉంది. ఆ రిధమిక్ స్లీప్ లేకపోయినా కూడా మనకు మరోజు ఒత్తిడికి లోనవుతాము, మానసికమైన ఆందోళన గురి అవుతాము, యాంగ్జైటీ మనలో చాలా పెరుగుతుంది. తద్వారా మళ్ళీ మనము నిద్రలేం కలిగే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కదా. సో దీని నుంచి బయటపడడానికి కూడా మనకి యోగా సంపూర్ణంగా ఉపయోగపడుతుంది. పడుకోపోయే 1 గంట ముందు కొన్ని యోగాసనాలు, బాడీ స్ట్రెచెస్ లాంటివి చేయడం వల్ల కదా, మార్జాలాసనము అలాగే భుజంగాసనము ఇట్లాంటివి చేసి నాడీ శోధన ప్రాణాయామం చేసుకుని ఒక మంచి యోగ నిద్ర పెట్టుకోవడం ద్వారా మనము చక్కటి మానసికమైన ఆరోగ్యాన్ని పెంపొందించుకోగలుగుతాము. ఎందుకంటే చక్కటి నిద్ర కూడా పోతాం కదా. మరో రోజు ఉదయమే మనకి నెక్స్ట్ డే చేసే కార్యక్రమాలకి ఎంతో ఉత్సాహంగా మనము పని చేసుకోగలుగుతాము. అప్పుడు మనము ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాము.
0: మానసిక ఆరోగ్యంలో యోగా యొక్క పాత్ర గురించి శ్రీమతి బి చౌదరాణి గారి ప్రసంగం మీరు ఇంతవరకు విన్నారు. ఇప్పుడు పిల్లలకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అంశం గురించి శ్రీమతి ముందూరు సాయిలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
4: మంచి స్పర్శ. ఎదుటివారి స్పర్శ మృదువైనది లేదా సున్నితమైనది అయితే అది మంచి స్పర్శ. చెడు స్పర్శ అంటే ఎదుటివారి స్పర్శ కరుకైనది లేదా అసౌకర్యమైనది, భయంతో కూడిన లేదా భయం కలిగించేలా చేసే స్పర్శ కూడా చెడ్డ స్పర్శ. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అన్నాడు ఓ సినీ కవి. ఆ మాటలు నేడు అక్షర సత్యం. పిల్లలు చెడ్డ స్పర్శ బారిన పడ్డారు అని ఎలా గుర్తించాలి అంటే, వారు ఒంటరిగా మరియు బాధగా ఉంటారు. ఇంట్లోని వారికి మరియు స్నేహితులు బంధువులకు దూరంగా ఉంటారు. అంతేకాకుండా వాళ్లని వాళ్లు బాధ కలిగించుకుంటారు. హాని తలపెట్టిన వ్యక్తిని చూస్తే భయపడతారు లేదా అందరికీ భయంగా దూరం జరుగుతారు. అలాగే ఎక్కడికి వెళ్లాలన్నా ఇతరుల సహాయాన్ని కోరుతూ ఉంటారు. చదువు మీద అస్సలు దృష్టి సారించలేరు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా 4వ తరగతి పాఠ్యాంశంలో పర్యావరణ విద్యలో భాగంగా జ్ఞానేంద్రియాలు సెన్స్ ఆర్గాన్స్ ఇదొక పాఠ్యాంశంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో విద్యార్థులకు బోధించేలా ఈ అంశాన్నివ్వడం ఓ అభినందనీయ అంశం. గుడ్ టచ్ బ్యాడ్ టచ్. పిల్లలకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? కొన్ని చిట్కాలు ఇవిగో. స్పర్శలోని తేడాలను కనిపెట్టలేని చిన్నారులు కామాంధుల ఆగడాలకు దుర్మార్గాలకు బలైపోతున్నారు. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత

కాని తమని కాటేసే కర్కసత్వం అని గ్రహించలేరు. ఆరేడేళ్ల పిల్లలు అంతకన్నా ఏమాలోచించగలరు? ఎదుటివారిని చూసి వారి ప్రవర్తనను గమనించి జాగ్రత్త పడేంత తెలివి వారికి ఉండదు కదా. అంటే ఇలా మనం ఒక చేతిని లేదా మరో అమ్మాయినో కోల్పోయి ఉండేవాళ్లం కాదు అంటే అతిశయోక్తి కాదు. ఆ వయసుకు తగ్గ పరిణితే వారికి ఉంటుంది. స్వీయ రక్షణకు సంబంధించిన ఆలోచనలను తెలివిని ఉత్పత్తి చేసే శక్తి వారి చిట్టి మెదడుకు ఉండదు. కాని తల్లిదండ్రులుగా మనమే వారికి ఈ విషయంలో కొంత నాలెడ్జ్ను అందించాలి. స్పర్శల్లో తేడాలను చెప్పాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేవి రెండు ఉంటాయి. అదేవిధంగా బ్యాడ్ టచ్ లక్షణాలు ఇవి అని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఇది ఒక్కరోజులో వాళ్లు అర్థం చేసుకోపోవచ్చు, కాని రోజూ వివరిస్తూ ఉంటే వారికి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆడపిల్లలపైనే కాదు మగపిల్లలపైన కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి. కనుక ఆడ మగ పిల్లల ఇద్దరికీ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలియచెప్పాల్సిందే. అయితే ఎలా చెప్పాలి? ఈ విషయాల్ని పిల్లల ప్రతి ఒక్కరికీ తల్లిదండ్రులు మరియు గురువులు తెలియచెప్పాలి. అమ్మేగా తొలి గురువు కాబట్టి మంచి విషయాన్ని మాత్రమే కాక ఇలాంటి విషయాలను విధిగా చెప్పాల్సిందే. అందుకే నేను కొన్ని చిట్కాలను మీకు చెప్తున్నాను. మొదటి పాయింట్, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ముందే ఓసారి అనుకుని జాగ్రత్తగా సిద్ధం అవ్వండి. మీ పిల్లలు ఆడుకునే పాప బొమ్మల్ని ఇందుకు ఉపయోగించుకోండి. ఆ పాప బొమ్మలో ఏ ప్రదేశాలను తాకొచ్చు, ఏ ప్రదేశాలను తాకకూడదో చెప్పండి. సున్నితమైన లేదా రహస్యమైన ప్రదేశాలను తాకకూడదని, ఎవరైనా ముట్టుకునే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి మంచివాడు కాదని, తనకు హాని చేసే అవకాశం ఉందని అర్థమయ్యే రీతిలో చెప్పండి. అలాంటప్పుడు అక్కడ ఒక సెకండ్ కూడా ఉండకుండా పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేయమని చెప్పండి, లేదా గట్టిగా అరవమని చెప్పాలి. పాయింట్ నెంబర్ 2, షాప్కు తీసుకెళ్తా, మా ఇంట్లో ఆడుకుందాంరా, మా ఫ్రిజ్లో లేదా నా దగ్గర చాక్లెట్లు ఉన్నా ఇస్తా రా, ఇలాంటి మాటలను నమ్మవద్దని చెప్పండి. ఇలా ఆహారాన్ని ఆశపెట్టే ఎక్కువ మంది కామాంధులు పిల్లలను అపహరించడం, వారిని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి వారి మాయమాటలతో పిల్లల్ని మోసపుచ్చుతున్నారు. పిల్లలకు ఆ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాల్సిన ఆ బాధ్యత తల్లిదండ్రులుగా మనదే. పాయింట్ నెంబర్ 3, మీరు చెప్పాలనుకున్న విషయాలను చిన్న కథల రూపంలోకి మార్చి చెబితే పిల్లలకు త్వరగా అర్థమవుతుంది. చిన్న చిన్న పదాల్లో వాళ్ల చిట్టి మెదడు విషయాన్ని గ్రహించే విధంగా చెప్పాలి. పాయింట్ నెంబర్ 4, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ విషయంలో చాలా యానిమేషన్ కథలు పిల్లల కోసం సిద్ధంగా ఉన్నాయి. వాటిని ప్లే చేసి చూడమని చెప్పండి. అది చూశాక పిల్లలకు ఏమర్థమైందో అడిగి తెలుసుకోండి. అర్థం కాని చోట మీరు వివరించే ప్రయత్నం చేయండి. ప్రపంచంలో బ్యాడ్ టచ్ అనేది ఒకటుంటుందని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. పాయింట్ నెంబర్ 5, చిన్నతనం నుంచే పిల్లలకు కళ్ళు, చెవులు, ముక్కు గురించి ఎలా చెబుతామో అలాగే వ్యక్తిగత శరీర భాగాల గురించి అవగాహన వచ్చేలా చూడాలి. ఎవరైనా తమ ఛాతీ భాగాలు వ్యక్తిగత శరీర భాగాలు తడుముతుంటే వెంటనే అక్కడి నుంచి పరిగెట్టుకుని వచ్చి గట్టిగా అరవమని చెప్పాలి. అంతేకాదు అలా ఎవరైనా తాకితే భయపడకుండా మీకు చెప్పమనాలి. తెలియని వారి ఇళ్లల్లోకి ఒంటరిగా వెళ్లొద్దని వివరించాలి. పాయింట్ నెంబర్ 7, మీ అమ్మా లేదా నాన్నగారు తీసుకురమ్మన్నారు అని, లేదా వారు హాస్పిటల్లో ఉన్నారు లేక బయటకు వెళ్లారు అందుకే మిమ్మల్ని తీసుకువెళ్లడానికి నేను వచ్చాను అని ఎవరైనా చెప్పే మాటలను నమ్మవద్దు. అలాగే అపరిచిత వ్యక్తులు ఈ చిరునామా లేదా పలానా వ్యక్తి ఎక్కడుంటారో చూపించండి అని అడిగితే నిర్మోహమాటంగా తెలీదు అని చెప్పాలి. పిల్లల్ని ఇబ్బంది కలిగించే పనులు ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, ఎత్తుకోవడం, పదే పదే అనవసరంగా తాకటం చేస్తూ ఉంటే దూరంగా పారిపోవడం లేదా గట్టిగా అరవడం చేయాలి. ఏం జరిగినా వెంటనే పెద్దవాళ్లతో చెప్పడం చేయాలి అని చెప్పాలి. పాయింట్ నెంబర్ 9, మీ అమ్మా లేదా నాన్న కాకుండా ఎవరైనా మిఠాయిలను, బహుమతులను లేక డబ్బుని ఇస్తే తీసుకోకూడదు అని చెప్పాలి. వారు ఆశపెట్టే లేదా ప్రలోభపరిచే పరిస్థితులను గుర్తించగలగాలి. అంతేకాదు వద్దు అని నిర్భయంగా చెప్పగలగాలి. పాయింట్ నెంబర్ 10, పాము అత్యంత గొప్ప శరీర లక్షణాలని కలిగి ఉంది. ఎంత దూరంగా ఉన్న శత్రువును సైతం గుర్తించగలదు. అట్టి వివేకం మన పిల్లలకు కూడా తల్లిదండ్రులుగా నేర్పించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మీ పిల్లలు ఏ విషయాన్నైనా మీతో స్నేహంగా చెప్పుకునే వాతావరణాన్ని ఇంట్లో ఉండేలా చూడాలి. అలాగే అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండి సమాధానం చెప్పడం అలవాటు చేయాలి. ఓ మంచి సామాజిక వాతావరణం ఏర్పాటు చేయడం మనందరి కర్తవ్యం. 3 సంవత్సరాల వయసు పిల్లల నుండి 18 సంవత్సరాల వయసు పిల్లల వరకు ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన విషయం, ఆడపిల్ల తల్లిగా భయపడుతూ పిల్లలను భయపెడుతూ బడికి దూరం చేయడం కాదు, పిల్లలను ధైర్యవంతులుగా అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొనేలా తయారు చేయాలి. భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాం.

0: వీటన్నిటికీ మనమేగా కారణం. మారుతున్న కుటుంబ వ్యవస్థ. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇప్పుడు లేవు. ఏకీకృత కుటుంబాలు అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్. సమానత్వ లక్షణాలు, వస్త్రాధారణ మొదలైన అంశాలు. అంతేకాకుండా వ్యక్తిగత స్వేచ్ఛ అత్యంత తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. ఈ ప్రమాదాలను అధిగమించాలి అంటే పెద్దల మాటను వింటూ క్రమపద్ధతైన పద్ధతులను అంగీకరించినట్లయితే అన్ని విషయాల్లో మనం పురోగమిస్తాం. ధన్యవాదాలు.
1: పిల్లలకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ఈ అంశం గురించి శ్రీమతి ముందూరు సాయిలక్ష్మి గారి ప్రసంగం మీరు ఇంతవరకు విన్నారు.
2: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వరవారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: ఇప్పుడు లలిత గీతం వింటారు.

0: of India-US interim trade deal likely by mid-July, says Piyush Goyal, reports the Hindu Business Line. The Pioneer informs Shah vows zero tolerance on demographic shifts as he addressed BSF personnel at Lankamura border outpost. CBSE drops CoEMS portal for re-evaluation with student and examination data migrated to infrastructure under the board's direct control, cites Hindustan Times. The Asian Age headlines, Putin says Russia ready to jointly build Su-57 stealth jet with India, suggests strong strategic partnership between the two countries. And finally, wind from Milky Way's black hole called Sagittarius A has been discovered after 5 decades of trying. Its wind is like a gentle breeze, not a hurricane. The wind has carved out a huge conical cavity in space, informs the Asian Age. And with that, it's back to you, Shagun.
1: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi asserts Indian economy remains exceptionally strong despite global economic crisis. Reserve Bank of India eases regulatory norms for foreign portfolio investors in government securities to attract investment. India slams Pakistan for abusing its temporary membership of UN Security Council to peddle false narratives about Jammu and Kashmir. IMD forecasts extremely heavy rainfall in northern districts of Kerala until June 9th. And Indian Grandmaster R. Pragyanan scripts history, becomes first Indian to win Norway chess title. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకర్షవాణి.
3: సంక్షేమ వసతి గృహాలపై సమీక్ష, హీట్ వేవ్ పై కలెక్టర్ సూచనలు, పాడా అభివృద్ది పనులపై కలెక్టర్ ఆరా, ఆయిల్ పామ్ సాగును రాయలసీమ, ప్రాంత రైతుల పరిశీలన, ఇలా పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. కాకినాడ జిల్లాలోని ఆయిల్ పామ్ సాగు విధానాలను అధ్యయనం చేసేందుకు రైతుల విజ్ఞాన యాత్రలో భాగంగా మే 26-27 తేదీల్లో పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో కర్నూలు, నంద్యాల జిల్లాల రైతులు పిఠాపురం, గొల్లప్రోలులో పర్యటించారు. కాకినాడ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో రాయలసీమ ప్రాంత రైతులు ఆయిల్ పామ్ పంటపై విశేష ఆసక్తి కనబరుస్తున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన సుమారు 50 మంది రైతులు గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లో విస్తృతంగా సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటలను సందర్శించి పంట సాగు విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. పాఠశాలలు పునః ప్రారంభం నాటికి జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలన్నింటినీ పూర్తి సంసిద్ధతతో ఉండేలా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మే 21వ తేదీన కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్ సంక్షేమ వసతి గృహాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వసతి గృహాల్లో చేపట్టిన పనుల పురోగతి, సప్లిమెంటరీ పరీక్షలకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల నిర్వహణ, అడ్మిషన్లు, వసతి గృహాల్లో కావలసిన నిత్యావసర సరుకులు సమకూర్చుకోవడం, నెట్ జీరో కమిటీ వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, డిజేబుల్ సంక్షేమ అధికారులతో చర్చించారు. ప్రస్తుతం రాష్ట దేశవ్యాప్తంగా తీవ్రమైన ఎండలు, వడదెబ్బ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో కాకినాడ జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ కోరారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు తిరగవద్దని విజ్ఞప్తి చేశారు. గతంలో డీహైడ్రేషన్ కారణంగా కొన్ని మరణాలు కూడా సంభవించిన దృష్ట్యా రాబోయే 4-5 రోజులు వృద్ధులు, చిన్నపిల్లలు మరియు గర్భిణీలు ఈ సమయంలో బయటకు రాకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఎక్కువ నీళ్లు తాగాలని, నీడ ఉన్న చోటనే ఉండాలని కోరుతూ ఇందుకోసం నగరంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే వెంటనే విలేజ్ హెల్త్ క్లినిక్లలో కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కానీ సంప్రదించాలని, అక్కడ ఫస్ట్ ఎయిడ్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు మరియు అవసరమైన మందులన్నీ సిద్ధంగా ఉంచామని స్పష్టం చేశారు. అలాగే ఉపాధి హామీ కూలీలు, వెజ్ సీకర్లు పనులు త్వరగా పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లేలా ఆదేశాలు ఇచ్చామని, వ్యవసాయ కార్మికులు కూడా ఉదయం 10 గంటల తర్వాత పొలాల్లో ఉండకూడదని కోరారు. పిఠాపురం ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ పాడా పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ది పనులపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్, పాడా చైర్మన్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మే 22వ తేదీ శుక్రవారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్ పాడా పరిధిలో పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టిన పలు ప్రాజెక్టు పనుల పురోగతిపై పాడా, పిఠాపురం మున్సిపాలిటీ, ఆర్ఎన్బి, పబ్లిక్ హెల్త్, డ్వామా, మత్స్యశాఖ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో సెజ్, విద్యుత్ శాఖ, అలానే సంక్షేమ వసతి గృహాలు తదితర అంశాలను జిల్లా కలెక్టర్కు వివరించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు మరియు కాకినాడ కార్పొరేషన్ పరిధిలో పరిసరాల పరిశుభ్రతను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్, ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావులతో కలిసి శనివారం ఉదయం స్థానిక గాంధీనగర్ పార్కులో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ మాట్లాడుతూ, ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం క్యాంపెయిన్ మోడ్లో రాబోయే 4 వారాల పాటు ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని, ఇది విజయవంతం కావడానికి ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. నగరంలో కేవలం 780 మంది శానిటేషన్ సిబ్బంది మాత్రమే ఉన్నారని, వారితో పాటు నగరంలోని 600,000 మంది ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ ఒక శానిటేషన్ వర్కర్గా బాధ్యతను నిర్వహించాలని పిలుపునిచ్చారు. జలధార జలహారతి కార్యక్రమం కింద జిల్లాలో చేపట్టిన పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ డ్వామా ఇరిగేషన్ అధికారులతో కలిసి అన్ని మండలాల ఎంపీడీఓలు, ఇరిగేషన్ ఇంజనీరింగ్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా జలధార జలహారతి కింద గుర్తించిన పనులు, గ్రౌండింగ్, పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ అధికారులతో చర్చించారు. ఇప్పటి వరకు పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ విన్నాం. మరిన్ని అంశాలతో వచ్చే నెలలో కలుద్దాం. రచన పివివి వరప్రసాద్, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి విలింగితాలు వింటారు. ముందుగా ఘర్షణ, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణిజీరం పాడిన పాట

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి,
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: من گذرا.
1: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
2: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
1: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
2: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
1: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
2: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
1: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: నీ స్వర సంతకంతో ఎందరినో మేల్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
7: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
6: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
7: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
6: మానవులను సృష్టించేది బ్రహ్మ,
7: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
8: భగవద్గీత పారాయణం,
9: శ్రీమద్ భగవద్గీత.

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ
1: దీర్ఘాయుష్మాన్ భవ.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం. మన ఆకాశవాణి సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: జూదగాడు ఈ చిత్రానికి జి ఆనంద్, పి సుశీల పాడిన పాటను విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,

0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: చిత్ర తరంగిణి ఫిలింగీతాలు విన్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం పెళ్లి పాటలు నిర్వహణ శ్రీమతి అంజనా సుధాకర్, గానం ఎం అంజనా సుధాకర్, కె లక్ష్మీ నరసమ్మ, పోపూరు గాయత్రి, పోపూరి చారుమతి పల్లవి, ఎం శృతి రంజని, లంకా తేజస్వి, పాలపర్తి నాగేశ్వరరావు వయలిన్, పి నందకుమార్ వయలిన్, వీణా కె శ్రీధర్, మురళీగానం ఎస్ కుమార్ బాబు.
1: అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో మేము వివరించబోతున్న అంశం సాంప్రదాయ పెళ్లి పాటలు. అంటే పూర్వం రోజుల్లో మన ఆచారాలు, వ్యవహారాలు, వివాహ వేడుకలలో ఏ విధంగా జరిగేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెళ్లి అంటే జీవితంలో ఒకసారి జరిగేటువంటి మధుర ఘట్టం, ఒక కొత్త జీవితానికి ఏడడుగుల శుభతరుణం. పాతకాలంలో పెళ్లిళ్ళు 5 రోజులపాటు జరిగేవి. వారం 10 రోజుల ముందు నుంచే బంధువుల రాకతో పెళ్లి ఇళ్ళు సందడిగా ఉండేవి. ఊరంతా హడావిడి కనిపించేది. ఇంటి పెద్దలు ముందుండి ఏ కార్యక్రమం ఎలా చేయాలో పద్ధతిగా చెప్పేవారు. వివాహ విధానం, వేదమంత్రాలు అగ్నిసాక్షిగా జరిగే అత్యంత పవిత్రమైన సాంప్రదాయ ప్రక్రియ. మరి ఈ ఘట్టాన్ని ఇప్పుడు మధురమైన గానామృతంలో వీణుల విందుగా ఆలకించబోతున్నాం. ఈ 5 రోజుల పెండ్లి వేడుకల్లో మొదటి రోజు లగ్నం, 2వ రోజు స్థాళీపాకం, 3వ రోజు సదస్యం, 4వ రోజు రువ్వబంతి, 5వ రోజు అంపకాలు. ఈ 5 రోజులు కూడా దేశీయ ఆచారమైనటువంటి పాటలు పాడుకుంటూ హాస్యాన్ని చిందిస్తూ మేజువాణీలు మొదలైన అన్ని వేడుకలు చేసుకుంటూ వినోదించేవారు. అంటే మేజువాణీలు, పూబంతుల ఆటలు, పళ్ళు తోముళ్ళు, ఇలాగా విసురులు విసురుకుంటూ, రవ్వలు రువ్వుకుంటూ, కవ్విస్తూ నవ్విస్తూ చాలా వినోదించేవారు. అందుకే ఎంత కలవారి పిల్లైనా, ఎంత కావాలని చేసుకున్నా పూర్వకాలం వివాహానికి అంత ప్రాముఖ్యత ఉండేది. ఈ 5 రోజుల్లో ప్రధానంగా మొదటి రోజు ఆడపిల్లని, పెళ్లికూతుర్ని చేసే కార్యక్రమంలో భాగంగా తలకు నూనె పెట్టి ముత్తైదువులందరూ కూడా గౌరీ కళ్యాణ వైభోగమే, లక్ష్మీ కళ్యాణ వైభోగమే అంటూ

విన్నారుగా, ఆడపిల్లని పెళ్లి కూతుర్ని చేసేటువంటి ఆ వైభోగాన్ని. మరి ఆడపిల్లకెలాగైతే తలకు నూనె పెట్టి పెండ్లి కూతుర్ని చేస్తారో, మగపిల్లవాడిని కూడా తయారు చేసేటప్పుడు ముత్తైదువులంతా కూడా కలిసి రారా కుమారా నలుగుకి అని పిలుస్తారు.

మరి పెళ్లి కూతురు వాళ్ళు ఊరుకుంటారా ఏంటి? అల్లవూరి వారు పిల్లనడిగారు, ఇచ్చాం కదా. పిల్లవానికి రూపురేఖలు ఉన్నాయి, ఏటేటా పండే భూములున్నాయి, ఊరి పొలిమేరలో తోటలున్నాయి, చుట్టూ కొల్లారింపు మిద్దెలు కూడా ఉన్నాయి. అయినా ఈ పెళ్లి కొడుకు ఎక్కడున్నాడు? ఈ పెళ్లి కొడుకు బహు పెంకివాడట కదా, చాలా కోపధారి మనిషి కూడా అట. అలాంటి వాడికి పిల్లనెవరిస్తారమ్మా?

ఆహా, ఇప్పటి వరకు మనం పెండ్లి కూతురు మీద, పెండ్లి కొడుకు మీద పాడుకునే వరుస పాటలు విన్నాం కదా. అంతేకాదు, వదినగార్ల మీద కూడా పాడుకునేటువంటి పాటలు బహురమ్యంగా ఉంటాయి. రంగురంగుల పట్టుచీరలు కట్టుకుని, మల్లెల మేని పరిమళాలతో అత్తర్లు, అగరగంధాలు పూసుకుని, అందాలు దిద్దుకుని, అలంకారాలు చేసుకుని, వయ్యారాలు కూడా వలకబోసుకుంటూ వచ్చే వయ్యారి వదినగార్లని చూసి

తరవాత పెళ్లిలో పెండ్లి కూతురువారు పెండ్లి కొడుకువారి యొక్క వసతి కోసం విడిది చూపుతారు. పేరంటాళ్లంతా మేళతాళాదులతో పలహారాలన్నీ తీసుకుని వియ్యపురాలిని గౌరవించాలి అని, వారికి మర్యాదలు చేయాలని వెళ్లారు. దీన్నే పళ్ళుతోము వేడుక అంటారు. ఈ పళ్ళుతోము వేడుక కోసం పలహారాలు బొట్టుపెట్టెలో బొట్టు, కాటుక, దువ్వెన్న, అద్దం, వెండి పండ్ల పుల్లలు, వెండి తాటాకులు ఇలా చాలా మర్యాదలు చెయ్యాలి. ఈ సామాన్లన్నీ పట్టుకుని విడిదికి వెళ్తారు. తీరా విడిదికి వెళ్లేసరికి ఈ వివరాలన్నీ తెలియని వియ్యపురాలు విడిదిలో ఉంటే కదా ఈ మర్యాదలన్నీ అందుకోటానికి.

వేడుకలు, సరదాలు, సరసాలు ఇవన్నీ అయ్యాక ఇంకా రాత్రి భోజనాలు. దీన్నే భుజ్జబంతి అని కూడా అంటారు. ఈ భుజ్జబంతి సొగసులు ఎంత శృంగారంగా ఉంటాయంటే మీరే వినండి.

చుట్టానికి అరిటాకులు, అగరబత్తులు, ముత్యాల ముగ్గులు, రత్నాల ముగ్గులు. బారులు తీరిన పెళ్లివారంతా భోజనానికి కూర్చుంటే చూడటానికి కన్నుల పండుగగా ఉంటుంది. ఎక్కడ చూసినా ఆనంద సందోహమే. ఏ సిగను పరికించి చూసినా ఏటవాలుగా తెల్లని మల్లెలు, మొల్లలు, పారిజాతాలు. ఈ ఆనంద సందోహమంతా ఎందుకో తెలుసునా? ఇదే మరి తెలుగింటివారి విందుగనుక. అంతా అందంగానూ, పదార్థాలు చాలా రుచిగానూ ఉంటాయి కాబట్టే మధ్య మధ్యలో చమత్కారాలు, చతురోక్తులు. అంటే చావదుంపల వేపుడిని చూడు, చంపకమాల పద్యమును చూడు. ఆంధ్రుల అతిశయము ఆవకాయ, అతిశయోక్తి అలంకారమని. చింత చిగురు పప్పంటి సందులు చమత్కారములు, కందాబచ్చలీ కూర కోరిన కందపద్యములు, గుమ్మడికాయ పులుసు గుణసంధి సొగసు, సువాసనల పేరు నెయ్యి సవర్ణ దీర్ఘసంధి, అతి మధురమైనటువంటి అల్లం పచ్చడి అల్లసాని పెద్దన్న పాండీతి, నషాళమునకెక్కు హావబెట్టిన పనసపొట్టు కూర, నెత్తురు ఉరకలెత్తించే శ్రీశ్రీ కవితల దొంతర అని తెలుగువారింట పెళ్లంటే పెద్ద మనసుతో చేసిపెట్టే విందుగనకనే వియ్యాలవారు అంటారు ఇలాగా.

అలాగా ఈ యొక్క హాస్యాలు, పరిహాసాలు, సరదాలు, సరసాలు ఇలాంటివన్నీ అనుసృతంగా వస్తున్న వేడుకలు కేవలం పన్నీరు జల్లుల్లాంటివి అయినా హృదయాంతరాలలో ఎంతటి పవిత్ర భావాలు ఉంటాయో చూడండి. ఎంతటి మహోన్నతమైనటువంటి ఆదరాభిమానాలు ఉంటాయో పరికించండి. మించిన ప్రేమతో పెంచిన తన మురిపెంపు మొలకని అత్తారింటికి సాగనంపుతుంది ప్రతికన్న తల్లి. సన్నంపు ముత్యాల జోలపోసినట్టు చెక్కిలి కాదే కన్నీటిని తుడిచి కౌగిట చేర్చుకున్నా తన కర్తవ్యాన్ని ఎప్పటికీ మర్చిపోదు ఆ కన్నతల్లి. భావింప నేర్పితే బావయే తండ్రి, మన్నింప నేర్పితే మరిదియే కొడుకు, వడ్డింపు నేర్పితే వదినయే తల్లి. ఆహాహా, ఎంతటి సంస్కార బలం ఉండాలి ఇంతటి ఉన్నతమైనటువంటి ఆదర్శాలు భావింపటానికి, ఇంతటి ఉన్నతమైన ఆదర్శాలు పాటించటానికి. పరికించండి, అత్తారింటి వారిని తనవారిగా చేసుకోవాలి, తనవారిగానే చూసుకోవాలి. మరి అత్తగారు కూడా పెంచి పెద్ద చేసినందుకు తన పెద్దరికాన్ని ఉంచుతుంది ఆ కన్నతల్లి అంటుంది. ఈ పట్టి ఇక మా పట్టి కాదమ్మా, చేపట్టి రక్షించమని వేడుకుంటుంది. కోడలిగా చూసుకోవద్దమ్మా, కూతురే అంటుంది. ఈ పాట వింటూ ఈ భావాలకి అర్థం కాని హృదయం ఉంటుందా? కరిగిపోని హృదయం ఉంటుందా? కరిగి నీరై ఏరై వాగై సెల ఏరై ప్రవహించదు, పోయిరావే నా తల్లి అంటూ ఈ పాట.

ఇంతవరకు చాలా సరదాగా జరిగిన వేడుక ఒక్కసారిగా పరువెక్కిన హృదయాలతో నిండిపోయింది. ఇంత అద్భుతమైనటువంటి ఘట్టాలని పూర్వకాలం వివాహ వేడుకల్లో మనం చూసేవాళ్లం. ఇటువంటి ఘట్టాలన్నీ ఈ రోజుల్లో మరుగున పడిపోతున్నాయి. ఇంతవరకు మీరు అద్భుతమైనటువంటి సాంప్రదాయ పెండ్లి పాటలు విన్నారు. చివరిగా మంగళహారతితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము.

0: మీరింతవరకు పెళ్లి పాటలు విన్నారు. నిర్వహణ శ్రీమతి అంజనా సుధాకర్, గానం ఎం అంజనా సుధాకర్, కె లక్ష్మీ నరసమ్మ, పోపూరి గాయత్రి, పోపూరి చారుమతి పల్లవి, ఎం శృతి రంజని, లంక తేజస్వి, పాలపర్తి నాగేశ్వరరావు, పి నందకుమార్ వయలిన్, కె శ్రీధర్ వీణ, మురళి ఎస్ కుమార్ బాబు. ఈనాటి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఆకాశవాణి
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వార్తా సంస్థ పాడ్కాస్ట్ లో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్, ఇరాన్లో తుది నిర్ణయాలు తీసుకునే వ్యక్తి ముస్తబా ఖమీనీ అని భావిస్తున్నానని చెప్పారు. పరిస్థితులు అనుకూలిస్తే ఆయనను భవిష్యత్తులో కలుస్తానని చెప్పారు. మరోవైపు ఇరాన్తో జరుగుతున్న చర్చలు సానుకూలంగా ఉన్నాయని చెబుతూనే తుది ఒప్పందం కుదురుతుందనే హామీ మాత్రం ఇవ్వలేనన్నారు. హార్మో జలసంధి తిరిగి తెరుచుకోవడంపై కూడా ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్తో అవగాహన ఒప్పందం కుదిరిన వెంటనే సముద్ర మార్గం తిరిగి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. సముద్ర భద్రత కోసం అమెరికా ఇప్పటికే అవసరమైన చర్యలు చేపట్టిందన్నారు. ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను అమెరికా స్వాధీనం చేసుకోవాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. లెబనాన్ లో కొనసాగుతున్న సైనిక చర్యల విషయంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అసహనం వ్యక్తం చేశానని డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. పశ్చిమాసియాపై ఇజ్రాయెల్ చర్యల కారణంగానే తమ దేశం పట్ల ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోందని, అందుకే నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడి అసంతృప్తిని వ్యక్తం చేశానని చెప్పారు. ఇరాన్ అమెరికా దేశాల మధ్య దౌత్య చర్చలు కొనసాగుతున్న సమయంలో లెబనాన్పై దాడులు కొనసాగితే అమెరికాతో దౌత్య ప్రక్రియలకు అంతరాయం కలగవచ్చని ఇరాన్ హెచ్చరించిన మేరకు ట్రంప్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు.
2: Constantly fighting with Lebanon, you know, at some point I said, BB, we got to stop this, we got to stop it. But I have a very good relationship. We've done well together. He always says, we could never have done it, but everybody knows that we could have never done it without the United States. But I've worked very well together. I like BB a lot, and I've worked very well with him. We had I'm a wartime president. He's a wartime prime minister, very important part of the world. And I think we've done, very well. We've got along very well together.
1: అదేవిధంగా ఫ్రాన్స్ లో జూన్ 15 నుంచి 17 వరకు జరగనున్న G7 సదస్సుకు కూడా హాజరవుతానని ట్రంప్ వెల్లడించారు. ఈ సదస్సులో ఇరాన్ యుద్దం, పశ్చిమాసియా పరిస్థితులపై ప్రధానంగా చర్చిస్తానని తెలిపారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాల మధ్య ఇప్పటికే భిన్నాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటుంది. అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి భిన్నంగా స్పందించారు. అమెరికాతో సందేశాల మార్పిడి జరుగుతోందని అంగీకరించినప్పటికీ చర్చల్లో మాత్రం గణనీయమైన పురోగతి లేదని స్పష్టం చేశారు. ఇరాన్ ప్రజల హక్కులకు హామీ, లెబనాన్లో యుద్దానికి ముగింపు, ప్రాంతీయ ఉద్రిక్తతల తగ్గింపు వంటి అంశాలు నెరవేరితేనే ఇరాన్ అధికారిక చర్చలకు తిరిగి వస్తుందని ఆయన వెల్లడించారు. అదే సమయంలో లెబనాన్ రాజధాని బీరూట్పై దాడులు జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని అరాక్చి హెచ్చరించారు. అవసరమైతే ఇరాన్ సాయుధ బలగాలు ఇజ్రాయెల్పై ప్రతిదాడులకు కూడా సిద్దంగా ఉన్నాయని తెలిపారు. రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో నిన్న జరిగిన ఒక అంతర్జాతీయ కార్యక్రమంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రతిపాదన ఆధారంగానే యుక్రెయిన్తో ఒప్పందం ఆధారపడి ఉంటుందన్నారు. ఒప్పందం చేసుకోవడానికి రష్యా సిద్దంగా ఉందని చెబుతూనే యుక్రెయిన్ కొన్ని అంశాల్లో రాజీ పడేందుకు కూడా సిద్దంగా ఉండాలన్నారు. అలాగే ఈ యుద్ద రంగంలో రష్యా బలగాలు పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తున్నాయని పుతిన్ చెప్పారు. యుక్రెయిన్ డ్రోన్ దాడులను ఎదుర్కోవడానికి రష్యా తన గగనతల రక్షణను బలోపేతం చేస్తోందని తెలిపారు. యుద్దాన్ని శాంతియుతంగా ముగించడానికి రష్యా అధ్యకుడు పుతిన్ కు యుక్రెయిన్ అధ్యకుడు జెలెన్స్కీ బహిరంగ లేఖ రాశారు. యుక్రెయిన్ రష్యాల మధ్య ప్రత్యక్ష సంప్రదింపుల ద్వారా మాత్రమే శాంతి సాధ్యమవుతుందని జెలెన్స్కీ ఆ లేఖలో అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఇరుపక్షాల మధ్య చర్చలు జరిపేందుకు పూర్తి కాల్పుల విరమణకు జెలెన్స్కీ ప్రతిపాదించారు. ఇందుకోసం ఇరు దేశాల

0: అధ్యక్షులు సమావేశం కావాలంటూ ఆ బహిరంగ లేఖలో పేర్కొన్నారు. అయితే జెలెన్స్కీ ప్రతిపాదనను వ్లాదిమిర్ పుతిన్ తిరస్కరించారు. ఈ సమావేశంతో తనకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఇది కేవలం వ్యక్తిగత సమావేశంగా మాత్రమే మిగిలిపోతుందన్నారు. అలాగే రష్యా అధ్యక్ష పదవిపై ఎదురైన మరో ప్రశ్నకు పుతిన్ సమాధానమిస్తూ 2036 వరకు అధ్యక్షుడిగా కొనసాగడంపై ఇప్పుడే చెప్పలేనన్నారు. తదుపరి ఎన్నికల గురించి ప్రస్తుతం తాను ఆలోచించడం లేదని, రష్యా ముందున్న సవాళ్లను పరిష్కరించడంతో పాటు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంపైనే తన దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపారు. ఇక భారత్ గురించి మాట్లాడుతూ, స్టెల్త్ సామర్థ్యం కలిగిన Sukhoi 57 యుద్ద విమానాలను భారత్తో కలిసి నిర్మించేందుకు రష్యా సిద్దంగా ఉందని పుతిన్ ప్రకటించారు. Sukhoi 57 యుద్ద విమానాలను భారత్కు సరఫరా చేయడంతో పాటు సంయుక్తంగా ఈ ఫైటర్ జెట్లను అభివృద్ది చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా Sukhoi 57 కు సంబంధించిన కీలక సాంకేతికతను భారత్కు బదిలీ చేస్తామన్నారు. అయితే దీనికి భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ నిన్న పాత్రికేయుల సమావేశంలో స్పందిస్తూ, భారత వైమానిక దళానికి 5వ తరం విమానాలను సమకూర్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇక Sukhoi 57 విషయానికొస్తే, భారత రష్యా దేశాల మధ్య చాలా కాలంగా బలమైన రక్షణ సంబంధాలున్నాయని, ఈ కార్యక్రమానికి సంబంధించిన సమగ్ర సమాచారం కూడా రక్షణ శాఖ నుండి లభిస్తుందని చెప్పారు. మరికొన్ని వారాల్లో ఎల్నినో ప్రభావం ప్రపంచ వాతావరణంపై తీవ్రంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఈ ఎల్నినో కారణంగా ప్రపంచ వాతావరణంలో విపరీతమైన మార్పులు ఉంటాయని, ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ కారణంగా వేడెక్కిన భూమండలంపై ఎల్నినో ప్రభావం మరింత వినాశకరంగా ఉండనుందని వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత దశాబ్ద కాలంలో ఎన్నడూ చూడని స్థాయిలో ఈసారి సూపర్ ఎల్నినో ఏర్పడే అవకాశముందని వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. మిగిలిన ఈ ఏడాది కాలంలో ఎల్నినో తీవ్రత మరింత పెరిగే అవకాశముందని ప్రపంచ వాతావరణ సంస్థ స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో అతిపెద్ద వాతావరణ ముప్పును ఎదుర్కోబోతున్నామని ఖచ్చితంగా చెప్పగలమని, ఇది బహుశా రికార్డు స్థాయి ఎల్నినో కావొచ్చని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ చెప్పారు. వాతావరణ మార్పులతో ఇప్పటికే పెరిగిన ఉష్ణోగ్రతలు ఈ ఎల్నినోతో మరింత పెరుగుతాయని Antonio Guterres హెచ్చరిస్తూ,
1: The science is clear. El Niño is arriving on our doorstep in the coming months with 90% certainty. The world must treat it as the urgent climate warning it is. El Niño conditions will pour fuel on the fire of a warming world. Impacts will hit even harder, travel even further, and cross borders with devastating speed. The only effective response is climate action equal to the crisis, ending the addiction to fossil fuels, accelerating the shift to renewables, protecting the most vulnerable, and delivering early warning systems for all.
0: పసిఫిక్ మహాసముద్రంలో వేడి గాలుల కారణంగా ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగటాన్నే ఎల్నినో అంటారు. శాస్త్రవేత్తల తాజా అంచనాల ప్రకారం పసిఫిక్ మహాసముద్రం అడుగు భాగంలో నీటి ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగాయి. ఆ మహాసముద్రంలో భారీ ఉష్ణ తరంగాలు ప్రస్తుతం తూర్పు దిశగా వేగంగా కదులుతున్నాయి. మయన్మార్ ఈశాన్య ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం సంభవించిన భారీ పేలుడు ప్రమాదంలో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 74 మంది గాయపడగా పేలుడు ప్రభావంతో 100కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. మయన్మార్ షాన్ రాష్ట్రంలోని నామ్కామ్ టౌన్షిప్ పరిధిలో ఉన్న కౌంటప్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చైనా సరిహద్దుకు సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం టాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ TNLA నియంత్రణలో ఉంది. స్థానిక అధికారులు తెలిపిన సమాచారం మేరకు గనుల తవ్వకాలు, రాతి గనుల కార్యకలాపాలకు ఒక భవనంలో భారీగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో 6 చిన్నారులు కూడా ఉండటం ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నేపాల్ భారత్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదాలను దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామని నేపాల్ ప్రధానమంత్రి బాలేందర్ షా ప్రకటించారు. బాలేందర్ షా ఆ దేశ పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశంపై స్పందించారు. భారత్ తమ భూభాగాన్ని ఆక్రమించిందన్న అంశాన్ని ప్రస్తావిస్తూ, నేపాల్ ప్రభుత్వం అధికారికంగా దౌత్యపరమైన సందేశం పంపిందని, దానికి భారత్ నుంచి కూడా సానుకూలమైన స్పందన వచ్చిందని పేర్కొన్నారు. కాలాపాని, లిపులేక్, లింపియాధురా ప్రాంతాలపై నెలకొన్న భూ వివాదాన్ని దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు అంగీకరించినట్లు చెప్పారు. చారిత్రక ఆధారాలు, సర్వే రికార్డులు, నిపుణుల నివేదికలను పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు బాలేందర్ షా వెల్లడించారు. భారతదేశంలోని స్విట్జర్లాండ్ రాయబారి ఇటీవల కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. జమ్మూ కాశ్మీర్లో ఒకేషనల్ ట్రైనింగ్, హాస్పిటాలిటీ, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటక రంగాలలో భవిష్యత్ పెట్టుబడుల అవకాశాలను అన్వేషించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే భారత్లోని స్విట్జర్లాండ్ రాయబారి జమ్మూ కాశ్మీర్లో పర్యటించడంపై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. జమ్మూ కాశ్మీర్ వివాదాస్పద ప్రాంతమని అక్కడ స్విజ్ రాయభారి పర్యటించారు.

0: గురించి, పెట్టుబడుల గురించి మాట్లాడడం ద్వారా ఆ ప్రాంతాన్ని భారత సార్వభౌమ భూభాగంగా గుర్తించినట్లు సంకేతాలు ఇస్తోందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మీడియా ప్రతినిధి అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నిన్న పాత్రికేయుల సమావేశంలో బదులిచ్చారు. భారతదేశంలో గుర్తింపు పొందిన ఏ దేశ రాయిభారికైనా దౌత్యవేత్తలకైనా జమ్మూ కాశ్మీర్లో పర్యటించడానికి పూర్తి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ అనేది భారతదేశంలో అంతర్భాగమని విడదీయరాని భాగమని రణధీర్ జైస్వాల్ ఉద్ఘాటిస్తూ,
1: We have would like to say that we categorically reject such unwarranted references in the joint press communique on matters internal to India. The union territories of Jammu and Kashmir and Ladakh are integral and inalienable parts of India. Those who have no locus standi on such matters should desist from making any comment on them.
0: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 2027-28 కాలానికి తాత్కాలిక సభ్యదేశాలుగా ఆస్ట్రియా, కిర్గిస్థాన్, పోర్చుగల్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, జింబాబ్వే దేశాలు ఎన్నికయ్యాయి. 193 దేశాలతో కూడిన ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ బుధవారం ఈ దేశాలను ఎన్నుకుంది. ఈ ఏడాది చివరి నాటికి పదవీ కాలాన్ని ముగించుకోనున్న డెన్మార్క్, గ్రీస్, పాకిస్తాన్, పనామా, సోమాలియా స్థానాలను ఇవి భర్తీ చేయనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో జర్మనీకి తీవ్ర ఆశాభంగం ఎదురైంది. పశ్చిమ ఐరోపా దేశాల గ్రూపుకు కేటాయించిన 2 సీట్లకు అది పోటీ పడగా 104 ఓట్లు మాత్రమే దక్కించుకుంది. 134 ఓట్లతో పోర్చుగల్, 131 ఓట్లతో ఆస్ట్రియా ఆ స్థానాలను దక్కించుకున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్దంలో తాము యుక్రెయిన్కు మద్దతు ఇవ్వడం కారణంగానే ఈ ఎన్నికలో ఓటమి పాలయ్యామని జర్మనీ విదేశాంగ మంత్రి యోహాన్ వాడెఫుల్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. కొత్తగా ఎన్నికైన దేశాలకు భారత శుభాకాంక్షలు తెలిపింది. 2028-29 కాలానికి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ పోటీ చేయనుందని ప్రకటించింది. అదేవిధంగా ఐక్యరాజ్యసమితి 81వ జనరల్ అసెంబ్లీ నూతన అధ్యక్షుని కూడా ఎన్నుకున్నారు. బంగ్లాదేశ్కు చెందిన మాజీ విదేశాంగ మంత్రి ఖలీలుల్ రెహమాన్ 81వ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: As you know, the elections have taken place and I was declared winner and I have accepted the responsibilities with humility and respect. The 81st session of the United Nations General Assembly will be a consequential one as the Assembly will be called upon to address UN reform, preparations for the next generation of the global development agenda, the transition in the leadership of the United Nations with the selection of the next Secretary General and similar issues. These will unfold alongside urgent global challenges already before us, including climate change, geopolitical tensions, energy insecurity, and widening development divides.
0: ఫుట్బాల్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఫిఫా ప్రపంచ కప్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. జూన్ 11 నుంచి 19 వరకు మొత్తం 39 రోజుల పాటు ఈ ప్రపంచ కప్ జరగనుంది. అమెరికాతో పాటు మెక్సికో, కెనడా దేశాలు ఈ ప్రపంచ కప్ కు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. మొట్టమొదటిసారిగా మొత్తం 48 జట్లు ఈ ప్రపంచ కప్ ఎడిషన్ లో పాల్గొనున్నాయి. ఇది వరకు కేవలం 32 జట్లు మాత్రమే ఫుట్బాల్ ప్రపంచ కప్ లో పాల్గొనేవి. ఇప్పటి వరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలపై వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా సీతారామయ్య గారి మనోరాలు ఈ చిత్రానికి చిత్రగానం కోరిన శ్రోత పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నాని, గంగా, శంకర్, మోహన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రేమైన నీకు, ఈ చిత్రానికి చిత్ర పాడిన పాట. కోరిన శ్రోతలు, విశాఖపట్నం నుంచి లక్ష్మి, విశాల్, గోపిక.

వినబోతున్న పాట తాజ్మహల్. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. కోరిన శ్రోతలు, నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత్.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

తలంబ్రాలు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలా గానం. ఈ పాటను కోరిన శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేదా ఆయేషా.

0: ముక్కు పుడక.
1: ఈ చిత్రానికి
0: గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట. నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట. అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం. ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది. లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను. ముక్కు పుడక ఈ చిత్రానికి మహాదేవ్ పెద్ది, పి సుశీల గానం. కోరిన శ్రోతలు మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేషు.

0: నవపదులు నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

గులేబకా వళి కథ. ఈ చిత్రానికి ఘంటసాల ఎస్ జానకి గానం. కోరిన శ్రోతలు, అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుండి అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

అనురాగ దేవత ఈ చిత్రానికి పి సుశీల గానం. కోరిన శ్రోతలు భట్టిప్రోల నుంచి మురళి, సుమన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వర్షం ఈ చిత్రానికి ఎస్పి చరణ్ సుమంగళి గానం. కోరిన శ్రోత ఎం ప్రతాప్, ఐటీఏ జంక్షన్, విశాఖపట్నం నుంచి.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కాని ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: వినోదంతో ఓలలాడించే సినీ సంగీతం,
1: శ్రోతల భాగస్వామ్యంతో కార్యక్రమాల రూపకల్పన,
0: ప్రకటనదారులను విశేషంగా ఆకర్షించే వైవిధ్యం,
1: నాటి నుంచి నేటి వరకు వన్యతగ్గని ప్రసార విధానం,
0: ఆకాశవాణి వివిధ భారతి
1: మీ వ్యాపారాన్ని ద్విగుణీకృతం చేసే మీ అభిమాన రేడియో కేంద్రం.
0: వ్యాపార ప్రకటనలకై సంప్రదించండి నేడే.
1: ఫోన్స్ 0402321 5163,
0: 2321 5164.
2: రామోయి అతిథి కార్యక్రమంలో మీరింతవరకు శ్రోతలు కోరిన ఫిలింగ్ గీతాలు విన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం ఈనాటి కార్యక్రమంలో విలింగీతాలు వింటారు. ఆపత్ బాంధవుడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రగానం సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి
1: రా రా. అమ్ముడు, ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియనేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.
2: కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన సిరివెన్నెల చిత్రం నుంచి, సీతారామ శాస్త్రి రచన.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆడదే ఆధారం చిత్రం నుంచి ఈ పాట, వేటూరి సుందరరామూర్తి రచన.

0: జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన బొబ్బిలి రాజా చిత్రం నుంచి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన.

తర్వాత పాట శంకర్ మహాదేవన్ పాడిన ఒక్కడు చిత్రం నుంచి, సిరివెన్నెల రచన, మణిశర్మ సంగీతం.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
2: గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చిత్రపాడిన నేనున్నాను చిత్రం నుంచి ఈ పాట సిరివెన్నెల రచన.

0: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
1: వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన రాముడు కాదు కృష్ణుడు చిత్రం నుంచి, దాసరి నారాయణరావు రచన.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వరప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట శంకర్ మహాదేవన్ పాడిన సత్యం చిత్రం నుంచి కందికొండ రచన.

0: మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12 గంటలు కావస్తోంది. ముందుగా హిందీలోను అనంతరం ఆంగ్లంలోనూ వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: అమ్మా ఇషు.
0: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
3: కార్యక్రమంలో ఇప్పుడు చిత్రపాడిన సీతారామయ్య గారి మనవరాలు చిత్రం నుంచి ఈ పాటకు రచన వేటూరి సుందర్ రామ్మూర్తి.

0: The voice that awakens the nation. The voice that witnessed a freedom struggle. The voice which have been touching our hearts and memories. The voice that reminds us our history. The voice connecting different languages across India. The voice preserving our arts and traditions. And this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.
1: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మాధవ పెద్ది పాడిన మాయా బజార్ చిత్రం నుంచి ఈ పాట పింగళి రచన.

అప్పలాలు పులిహోర తప్పలాలు మజారే అప్పలాలు పులిహోర తప్పలాలు వస్తారే పాయసాలు ఇవెల్ల నాకే చాలు.

0: ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట పిఠాపురం పాడిన లక్ష్మీ నివాసం చిత్రం నుంచి ఆరుద్ర రచన.
2: తాగు తెలుగు చల్లని తోడ, దేని మహిమ చెప్పలేడు దేవుడు కూడా. తోడ తాగు తెలుగు చల్లని తోడ, దేని మహిమ చెప్పలేడు దేవుడు కూడా. తోడ తోడ ఆంధ్ర తోడ పోలీస్ తోడ జిల్ జిల్ తోడ.

తాగుతున్న దేవతలైనా, నెత్తి మీద గంగ ఉన్న ఈశ్వరుడైనా, నిత్య సుధలు తాగుతున్న దేవతలైనా, ఆంధ్ర సోడా కోరి కోరి తాగుతారోయ్, అది లేకుంటే వడ దెబ్బకు వాడుతారోయ్. సోడా సోడా ఆంధ్ర సోడా పోలీస్ సోడా జిల్ జిల్.

ఇది నాయకుల తప్పట్లు తుత్తగాతు, నాయకులు చెప్పేది ఉత్తగాతు, ఇది నాయకుల తప్పట్టు తుత్తగాతు, పోటుకోలు పాలటిక్స్ పరమజాతు, వాటికన్న ఉపయోగం చూడా జాతు, చూడా చూడా ఆంధ్ర చూడా పోలీస్ చూడా జిల్జిల్ చూడా.

మీరింతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 12:30 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 942,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళ మహే ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్లో ఈరోజు జరిగే పురుషుల అండర్-18 ఆసియా కప్ హాకీ ఫైనల్ మ్యాచ్లో భారత్ జపాన్ జట్టుతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ధి నమోదు చేసిందని తెలిపారు. నిన్న సాయంత్రం దామంలో 2,970 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులు ప్రారంభించిన తర్వాత ప్రసంగిస్తూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. భారీ మౌలిక సదుపాయాల అభివృద్ది, పేదల సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ సంస్కరణలతో ముందుకు దూసుకుపోతుందని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.
1: భారత్ 7.7% కి గ్రోత్ రేట్ హాసిల్ కియర్ పిఛలా క్వార్టర్ జో 31 మార్చ్ కో ఖత్మ హువా ఉస్మే భీ భారత్ కి గ్రోత్ 7.8% రహీ హై ఔర్ యే దునియా మే తేజ్ గతి సే ఆగే బడ్నే వాలీ బడీ ఇకానమీ హై.
0: అంతకుముందు సూరత్లో 18,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, భారతదేశపు మొత్తం 250 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో ఒక్క గుజరాత్ నుంచే 50 గిగావాట్ల సహకారం అందుతోందని గుర్తు చేశారు. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆత్మగౌరవం, సుపరిపాలన, దేశరక్షణ అనే ఆదర్శాలతో పాలనా వ్యవస్థ నిర్మించారని, ఇది భారతీయ ప్రజానీకంలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని కొనియాడారు. స్వరాజ్యం, స్వసంస్కృతి, స్వధర్మాల పట్ల ఆయనకున్న అచంచల అంకితభావం, ధైర్యసాహసాలే బాల శివాజీని ఛత్రపతిగా మార్చాయని సోషల్ మీడియా వేదికగా హోంమంత్రి పేర్కొన్నారు. శివాజీ మహారాజ్ చిన్న వయసులో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలని ప్రతిజ్ఞ చేసి మొఘలులకు సవాల్ విసిరారని గుర్తు చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం నేటికీ కోట్లాది మంది యువకుల్లో దేశభక్తిని, సాంస్కృతిక గర్వాన్ని నింపుతూ నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉందని అమిత్ షా చెప్పారు. దేశవ్యాప్తంగా 942,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని, సమతుల్య ఎరువుల వినియోగాన్ని ఈ ప్రచారం ఒక దేశవ్యాప్త ప్రజా ఉద్యమంలా మార్చిందని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. భూమిని సారవంతం చేయటం, సమతుల్య ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించటం, స్థిరమైన వ్యవసాయ పద్దతులు పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ ప్రచారం ప్రారంభించింది. ఈ అభియాన్ కింద ఇప్పటి వరకు 17,800కు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి దాదాపుగా 6,98,000 మంది రైతులు చేరువయ్యాయని, దీనితో పాటుగా సుమారు 3,700 శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి 157,000 మందికి పైగా పాల్గొన్న వారికి సమతుల్య ఎరువుల వినియోగం, భూమి ఆరోగ్య నిర్వహణ, శాస్త్రీయ వ్యవసాయ పద్దతులపై సమాచారం అందించామని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతులకు సేంద్రీయ ప్రత్యామ్నాయ పోషకాల వాడకం, సమగ్ర పోషక నిర్వహణ పద్దతులపై అవగాహన కల్పించేందుకు 8,850కి పైగా క్షేత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని, ఈ ప్రదర్శనలు రసాయన ఎరువులపై ఆధారపడటం తగ్గించేందుకు దోహదపడతాయని ఆ శాఖ పేర్కొంది. కేంద్ర మాధ్యమిక విద్యాబోర్డు మార్కుల వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీని 7 జూన్ వరకు పొడిగించింది. విద్యార్థులు రేపు అర్ధరాత్రి వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చని బోర్డు సోషల్ మీడియా పోస్టులో తెలిపింది. విద్యార్థులకు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసేందుకు అదనపు సమయం కల్పించేందుకు వారి ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సీబీఎస్ఈ పేర్కొంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తన తాత్కాలిక సభ్యత్వాన్ని పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తూ జమ్మూ కాశ్మీర్ గురించి తప్పుడు కథనాలు ప్రచారం చేయాలని చూస్తోందని భారత్ ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మండలి వార్షిక నివేదికపై చర్చ సందర్భంగా మాట్లాడిన భారత ప్రతినిధి పి హరీష్, భద్రతా మండలిలో పాకిస్తాన్ తన బాధ్యతలను గుర్తించాలని తెలిపారు.
2: I'd like to remind Pakistan that being a member of the UN Security Council is a huge responsibility. It's not a forum for peddling biased and false narratives. I'd like to make it loud and clear. Jammu and Kashmir was, is and will always remain an integral and inalienable part of India. Any assertions to the contrary are baseless, devoid of and inconsistent with historical facts. Empty rhetoric and hollow claims by Pakistan would not change this fundamental reality. In the interest of time or the wider UN membership, I would not delve any further into this.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిమ్స్టెక్ దినోత్సవం సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ శుభాకాంక్షలు తెలిపారు. బంగాళాఖాత ప్రాంతంలో సంయుక్త శ్రేయస్సు, అనుసంధానం, స్థితిస్థాపకత బిమ్స్టెక్ పెంపొందిస్తుందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. పరస్పర సహకార స్ఫూర్తితో సభ్య దేశాలతో భాగస్వామ్యం బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. బంగాళాఖాత తీర ప్రాంత దేశాల మధ్య ఆర్థిక సహకారం పెంపొందించడమే లక్ష్యంగా బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరియల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ బిమ్స్టెక్ అనే ఈ ప్రాంతీయ సంస్థ ఏర్పాటైందన్నారు. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టే పెట్టుబడుల నిబంధనలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరించింది. సవరించిన నిబంధనల ప్రకారం జనరల్ రూట్ ద్వారా పెట్టుబడి పెట్టే ఎఫ్పిఐలకు కొన్ని పరిమితులు తొలగించడం వల్ల మరింత సులభమవుతుంది. అలాగే ప్రభుత్వ రాష్ట ప్రభుత్వ సెక్యూరిటీల కోసం ప్రస్తుతమున్న జనరల్ లాంగ్ టర్మ్ పెట్టుబడి విభాగాలు ఆర్బీఐ విలీనం చేస్తుంది. సవరించిన మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకొచ్చాయి. భారత్ అమెరికా ఆర్మీ టు ఆర్మీ స్టాఫ్ టాక్ సర్వే 9వ సదస్సు హవాయిలో జరిగింది. దీనికి భారత సైన్యానికి చెందిన డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, యుఎస్ ఆర్మీ పసిఫిక్ డిప్యూటీ కమాండింగ్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ జోయెల్ ఓవెల్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఉమ్మడి భద్రతా ప్రయోజనాలకు మద్దతుగా ద్వైపాక్షిక రక్షణ సహకారం బలోపేతం చేయటం, పరస్పర కార్యాచరణ మెరుగుపరచడం, వృత్తిపరమైన మార్పిడి విస్తరించడం, సైనిక సహకారం మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై ఈ చర్చలు సాగాయి. ఇరు దేశాల సైన్యాల మధ్య జరుగుతున్న భాగస్వామ్య పరిధిని ఇరుపక్షాలు అభినందించాయి. తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిన్న హైదరాబాద్లో హైటెక్స్లో థ్రెడ్ పోచంపల్లి చేనేత ప్రదర్శన ప్రారంభించింది. ఈ ప్రదర్శన వ్యవసాయ చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పోచంపల్లి ఇక్కర్ చేనేత కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. 2003లో లభించిన భౌగోళిక గుర్తింపు ఇక్కడి నేత కార్మికుల నైపుణ్యానికి నిదర్శనమన్నారు. గత 2.5 నెలల్లో చేనేత రంగం అభివృద్ది కోసం ప్రభుత్వం 1400 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని తెలిపారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ నేత కార్మికులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నేత నెలకు ఆధునిక డిజైన్లు, సరికొత్త సాంకేతిక శిక్షణ అందించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఒక అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీరలు నేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన పోచంపల్లి నేత కార్మికులను ప్రశంసించారు. ఈ ప్రతిభే ఈ పట్టణానికి సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అనే పేరు తెచ్చిపెట్టిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపుగా 12,000 మంది చేనేత కార్మికులు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేత కార్మికులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించడమే ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఒక చేనేత ఉత్పత్తిని కొనడం అంటే ఒక కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడ్డమేని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు జనసేన పార్టీ అభ్యర్థిగా లింగ్వినేని రమేష్ను ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తుంది. రమేష్ ఈరోజు తన నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. 2015 నుంచి జనసేన పార్టీలో ఆయన కొనసాగుతున్నారు. ఈరోజు కేరళ మాహే ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ కలర్ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఈరోజు ఈశాన్య భారతదేశం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, రాయలసీమ అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపుల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండవచ్చని పేర్కొంది. మరోవైపు ఈరోజు కోస్తాంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. జపాన్లో ఈరోజు జరిగే పురుషుల అండర్-19 ఆసియా కప్ హాకీ ఫైనల్ మ్యాచ్లో భారత్ జపాన్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. నిన్న జరిగిన 2వ సెమీఫైనల్లో భారత్ 5-3 తేడాతో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావ్ అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: మీరింతవరకు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి సి కిరణ్మయి గానం చేసిన లలిత గీతాలు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన,
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో. ఇప్పుడు ముందుగా మనో ఎస్ జానకి పాడిన రావుగారిల్లు చిత్రం నుంచి వేటూరి సుందర్రామ్మూర్తి రచన.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. దేశంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకే ప్రత్యేక సమగ్ర సవరణను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిందని మంత్రి పి నారాయణ తెలిపారు. భారత్ నెట్ ఉద్యమి కేంద్ర పథకం కింద చేపట్టిన సమృద్ది గ్రామ ప్రాజెక్టు ద్వారా పౌరసేవలు, డిజిటల్ వైద్య సేవలు అందిస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మురుగునీరు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ఆటిజం బాధిత చిన్నారుల కోసం ప్రభుత్వం రాష్ట్రంలో 125 మున్సిపాలిటీల్లో ప్రత్యేక థెరపీ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. వార్తల వివరాలు. దేశంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకే ప్రత్యేక సమగ్ర సవరణ సర్ను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని ఎల్లమ్మవారి దిన్నెలో జరుగుతున్న ప్రత్యేక సవరణ ప్రక్రియను ఆయన ఈరోజు పరిశీలించారు. ఇంటింటి సర్వేలో పాల్గొని బీఎల్ఏ, బీఎల్ఓలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ సర్ ప్రక్రియ వల్ల స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారవుతుందన్నారు. భారత్ నెట్ ఉద్యమి కేంద్ర పథకం కింద చేపట్టిన సమృద్ది గ్రామ ప్రాజెక్టు ద్వారా పౌరసేవలు, డిజిటల్ వైద్య సేవలు అందిస్తున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరులో స్థానిక శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి ఆయన ఈరోజు సమృద్ది కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ
1: గ్రామంలో మీరు ఎక్కడికి వెళ్లకుండా మీ సేవలన్నీ కూడా ఒకే ఒక ప్లేస్ లో తీసుకొచ్చేటువంటి ముఖ్య ఉద్దేశం. మొట్టమొదటిగా తీసుకుంటే ఆరోగ్యం. అభివృద్ధి చెందినటువంటి గ్రామం, దాదాపు 60 టెస్టులు బయట ల్యాబులతో పోలిస్తే కనీసం 30-50% రేటు తక్కువతో ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ ఆ టెస్టులు చేయడానికి ఒక ట్రైన్డ్ నర్సు ఉంటుంది. ఆ నర్సు ఆ టెస్టులు చూసుకొని మీ బీపీ షుగర్ చెక్ చేసి డాక్టర్ని కన్సల్ట్ చేసేటువంటి విధానం ఇందులో వచ్చింది.
0: అమరావతిలోని హైకోర్టు శాశ్వత భవన అభివృద్ది పనులకు రాష్ట ప్రభుత్వం 547 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులను హైకోర్టు భవన బాహ్యవలయ అభివృద్ది, ఇతర పనుల కోసం ఖర్చు చేస్తారు. పనుల పర్యవేక్షణ, తదుపరి చర్యలు తీసుకోవాలని సీఆర్డీఏ కమిషనర్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాజధాని అమరావతిలోని సీఆర్డీఏ పరిధిలో పలు సంస్థలకు భూ కేటాయింపులను మంత్రిమండలి సిఫార్సుల మేరకు మార్పు చేస్తూ రాష్ట ప్రభుత్వం జీవో 118ని జారీ చేసింది. 94 కోట్ల 90 లక్షల రూపాయల వ్యయంతో అదనపు పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి శుక్రవారం ఇంధన పొదుపు కోసం నో వెహికల్ డేగా పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు భవిష్యత్తులో పెద్ద మార్పు తీసుకువస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి అమరావతి సచివాలయానికి మంత్రి నిన్న సైకిల్ మీద వెళ్లారు. సచివాలయంలో పనులు ముగించుకుని తిరిగి రాత్రి విజయవాడకు సైకిల్ మీద చేరుకున్నారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ
2: చంద్రబాబు నాయుడు గారు 2 పిలుపులు ఇచ్చారు. ఒకటి, ఎవ్రీ ఫ్రైడే నో వెహికల్ డేగా పొదుపు పాటించాలి, ఇంధనం ఖర్చును తగ్గించాలి అనేటువంటి. రెండవది, పర్యావరణ దినో పొల్యూషన్ లేకుండా సైకిల్ మీద ప్రయాణించండి అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిలిచారో దానిని అనుసరించే కార్యాలయం దగ్గర నుంచి సెక్రటరియట్ వరకు సైకిల్ మీద వెళ్ళి మళ్ళీ తిరిగి కష్టం కూడా ఇష్టంగా కనిపించేటువంటి పరిస్థితి. నిజంగా ఇది ఒక చిన్న ప్రయత్నం, చంద్రబాబు నాయుడు గారు చిన్న ప్రయత్నం, రేపు ఈ సమాజంలో పెద్ద మార్పుని తీసుకొస్తున్నప్పుడు కోరుతున్నాను.
0: భారతదేశంలోని పారిశ్రామిక వాడల్లో రెన్యూవబుల్ ఎనర్జీని ఉపయోగించుకుని తక్కువ ఉద్గారాలు విడుదల చేసే అల్యూమినియం పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ రష్యాకు చెందిన రూసాల్ అల్యూమినియం సంస్థను కోరారు. రష్యా పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ ప్రపంచంలోనే అతిపెద్ద అల్యూమినియం సంస్థల్లో ఒకటైన రూసాల్ సంస్థ ప్రతినిధులతో సెయింట్ పీటర్స్బర్గ్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ భారతదేశంలోని డీప్ వాటర్ పోర్టుల వద్ద ఉన్న ప్రత్యేక వాటర్ ఫ్రంట్ బెర్తులు, క్రమబద్దమైన కస్టమ్స్ క్లియరెన్స్లను ఉపయోగించుకుని ఒక కోస్టల్ అల్యూమినియం రిఫైనరీ, బాక్సైట్ దిగుమతి హబ్ను అభివృద్ది చేయడానికి భాగస్వామ్యం వహించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకిలో అభివృద్ది పనులపై ఈరోజు అమరావతి నుండి దృశ్యమాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు. గ్రామంలో ఫైలేరియాతో పాటు డెంగ్యూ మలేరియా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య కార్యక్రమాలు, మురుగునీటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఆటిజం బాధిత చిన్నారుల కోసం రాష్టంలో 125 మున్సిపాలిటీల్లో ప్రత్యేక థెరపీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సమగ్ర శిక్ష కార్యక్రమం అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ కె రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్మిస్తున్న ఈ కేంద్ర నూతన భవన నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో దేశంలో మొదటిసారిగా రాష్టంలోనే వీటిని అందుబాటులోకి తెస్తున్నామని, రాష్టంలో ప్రత్యేక అవసరాల పిల్లలు 90,000 మంది వరకు ఉన్నారని తెలిపారు. పరీక్షలు నిర్వహించి ఆటిజంతో బాధపడుతున్న వారిని ఇందులో చేరుస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఆటిజం థెరపీ సెంటర్లో ప్రత్యేక వైద్యులతో కూడిన 7 పర్యవేక్షకులు అందుబాటులో ఉంటారని రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. రాష్ట పర్యాటక రంగానికి జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం లభించింది. ఇండియా టుడే సంస్థ జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వేలో విశాఖ అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ నెల 15 గోవాలో జరిగే అవార్డుల కార్యక్రమంలో పురస్కారం అందుకోవాలని ఇండియా టుడే సంస్థ రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను ఆహ్వానించింది. విశాఖ అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం పట్ల పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు రాబోయే రోజుల్లో రాష్టంలో పర్యాటక రంగాభివృద్దిని మరింత ముందుకు తీసుకువెళ్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మారుమూల ప్రాంతాల్లో ఉన్న నిరుపేదల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, యువతులలో చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు అమలు చేస్తున్న కిషోర్ బాలికా వికాస పథకం సత్ఫలితాలనిస్తోంది. తిరుపతి జిల్లాలో ఈ పథకం అమలు తీరును శ్రీకాళహస్తి డివిజన్ మహిళా అభివృద్ది శిశు సంక్షేమ శాఖాధికారి శాంతిదుర్గ వివరిస్తూ,
3: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆదేశాల మేరకు కిషోరి వికాస్ కార్యక్రమాన్ని 11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య ఉండే వాళ్ళందరూ కూడా, బాలికలు, బాలురు ఇద్దరికి కూడా జీవన నైపుణ్యాలు, అదేవిధంగా విద్య, ఆరోగ్యము, ఆహారము, మొబైల్ వాడకాన్ని తగ్గించడము, హెల్దీ డైట్ తీసుకునే విధంగా వాళ్ళని మోటివేట్ చేయడము, ఇలాంటి అంశాలన్నీ పెట్టుకుని వారికి మేము డెమోస్ చేసి కొన్ని గ్రామాలలో ఈ ర్యాలీస్ రూపంలో, అదేవిధంగా క్విజ్ కాంపిటీషన్స్, అదేవిధంగా అవగాహన కార్యక్రమాలు, చర్చా కార్యక్రమాలు చేసి కిషోరి బాలికలు హెల్దీగా ఉండాలి అనే ఉద్దేశంతో అవగాహన ఇస్తున్నాము.
0: మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తే సంచలనాలు సృష్టిస్తారని పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏలూరులో జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ సెర్ఫ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం పట్ల మహిళలకు అవగాహన కల్పించాలని అన్నారు. మహిళల అభివృద్ది కుటుంబాల పురోగతికి, సమాజ శ్రేయస్సుకు మూలాధారమని పేర్కొన్నారు. మహిళలు ఆర్థిక వ్యవహారాలపై పూర్తి అవగాహన కలిగి ఉండడం ద్వారా కుటుంబ ఆర్థిక స్థితి మరింత బలోపేతమవుతుందని మనోహర్ తెలిపారు. ప్రభుత్వం మహిళల సాధికారతకు ప్రాధాన్యతను ఇస్తూ అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. రాష్ట వ్యాప్తంగా ఈ నెల 21న నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వం 10 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. సుమారు 25,000 మందితో రాష్ట స్థాయిలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ నెల 21న కృష్ణానది వెస్ట్ బైపాస్ వంతెనపై యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రధానంగా నిర్వహించనున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకే ప్రత్యేక సమగ్ర సవరణను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిందని మంత్రి పి నారాయణ తెలిపారు. భారత్ నెట్ ఉద్యమి కేంద్ర పథకం కింద చేపట్టిన సమృద్ది గ్రామ ప్రాజెక్టు ద్వారా పౌరసేవలు, డిజిటల్ వైద్య సేవలు అందిస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మురుగునీరు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ఆటిజం బాధిత చిన్నారుల కోసం ప్రభుత్వం రాష్ట్రంలో 125 మున్సిపాలిటీల్లో ప్రత్యేక థెరపీ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనితావాణి.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: పోలీస్
2: మిస్ సీమా,
0: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
2: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మా.
0: హాయ్.
4: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా నా జీవిత ప్రయాణంలో ఆకాశవాణితో అనుబంధం శ్రీమతి వట్టూరి రజనకుమారి గారితో పరిచయం వింటారు.
7: చిన్నతనం నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి రేడియోతో అనుబంధం పెంచుకుంటూ పెరిగిన శ్రీమతి వట్టూరి రజనీకుమారి గారి గురించి ఆమె మనోగతం తెలుసుకుందాం. వట్టూరి రజనీకుమారి గారు నమస్కారం అండి.
8: నమస్తే అండి.
7: రజనీకుమారి గారు, మీ కుటుంబ నేపథ్యం గురించి కొంచెం.
8: మా నాన్నగారు వట్టూరి నాగేశ్వరరావు గారు అండి. ఆయన హెల్త్ డిపార్ట్మెంట్ లో చేశారు. 12 మంది సంతానికి 6 మిగిలాం అమ్మకి. అయితే చాలా క్రమశిక్షణగా పెంచేవారు, కానీ ఎప్పుడు కొట్టడం తిట్టడం లేదు. స్కూల్స్కి వెళ్ళేప్పుడు కూడా ఒక జామెంట్రీ బాక్స్ కొంటే ఆఖరివాడికి కూడా అదే. అంత అంటే ఉన్న రూపాయలు అన్ని చేయాలి కాబట్టి వస్తూ జాగ్రత్తగా వాడటం అని నాన్నగారు చెప్పేవారు అనమాట. చదువుకోమని కానీ కోపడటం కానీ కొట్టడం కానీ ఎప్పుడూ లేదు మాకు. మా అంతటా మేమే చేపలు వేసుకుని కూర్చుని చదువుకునేవాళ్ళం.
7: మీరు ఎన్నో వారండి, మీ నాన్నగారు సంతానాలు?
8: ఇద్దరు మగపిల్ల తర్వాత ఆడపిల్లని పుట్టాను. అమ్మకి ఎంత సంతోషం ఉంటుంది, ఆడపిల్ల పుట్టిందే మళ్ళీ మగపిల్లవాడే అనుకోకుండా. ఆ సంతోషం నేను ఇప్పటికీ మిగల్చాను నేను అనుకుంటా. మా అమ్మ చనిపోయినా సరే చిన్న మంచి పని చేసినా నాకు వచ్చే అవార్డులన్నీ మా అమ్మకే. నేను అలా ఫీల్ అవుతాను, అమ్మ ఎక్కడున్నా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ విషయం నేను ఒక చిన్న పాట పాడొచ్చా?
7: పాడండి.
8: బంగారు పాపాయి బహుమతులు పొందాలి, మా పాప చదవాలి మా మంచి చదువు. ఈ పాట రేడియోలోది చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇట్లాగే నాకు ఎంత ఆనందం అంటే ప్రతి పాట కూడా అణిముత్యమే. చెప్పడానికి కూడా నాకు మాటలు చాలవేమో అనిపిస్తుంది నాకు.
7: రజనీకుమారి గారు, మీరు ఎంతవరకు చదువుకున్నారు?
8: నేను ఎస్ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత తప్పుతాను అనుకున్నాను. పాస్ అయ్యేప్పటికి నాన్నగారికి దిగులు వచ్చింది. ఎట్లాగా అనుకుంటే మానిపించేద్దాం అనుకుంటే మా నాన్నగారు మేనత్తను సలహా అడిగారు.
7: నాన్నగారు
8: ఆ రోజుల్లో సలహా అడిగేవాళ్ళు. మానిపించేద్దాం అనుకుంటే కాదురా, టీచర్ ట్రైనింగ్ చెప్పించు, ఒక 10 రూపాయలన్నా ఇంట్లో పిల్లలకు ప్రయోజనం చెప్పుకుంటే భర్తను ప్రతిదానికి అడగకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది అయ్యో మానిపించొద్దు అంటే అప్పుడు చేర్పించారు 2 ట్రైనింగ్.
7: అంటే ఆ రోజుల్లోనే వాళ్ళు ఎంత ముందు చూపుతో ఆలోచించారు చూడండి. మనం ఇవాళ అనుకుంటాం ప్రతిదానికి అలా డిపెండ్ అవ్వకూడదు.
8: మేనత్త పిల్ల ఒక ఆమె వచ్చేసింది, కుటుంబం వదిలి శాంతం భారం అయిపోయింది. అలా కాకుండా చదువుకుని ఏదో చేసుకుంటే 10 రూపాయలు.
7: ఇండివిడ్యువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్.
8: ధైర్యం వస్తుంది,
7: ముందు కాన్ఫిడెన్స్ వస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేసరికి వాళ్ళల్లో వాళ్ళకి ఒక తెలియని ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది చదువు అనేది. చదువుతో పాటు ఏదో ఒక సంపాదన మనదంటూ మనకు ఒక రూపాయి అనేది వస్తే మనం చాలా ఎంతో సంతోషంగా ఉంటాం.
8: పాస్ అయి వచ్చిన వెంటనే నాకు ఉద్యోగం వచ్చింది.
7: మీకు వివాహం ఏ వయసులో అయిందండి?
8: నాకు ట్రైనింగ్ పూర్తవ్వగానే నాకు ఉద్యోగం వచ్చేసిందండి. 18కి నాకు ట్రైనింగ్ పూర్తయింది, వెంటనే ఉద్యోగం వచ్చింది. 19లో వివాహం అయింది.
7: ఎంతమంది అండి పిల్లలు?
8: నాకు ఇద్దరు అమ్మాయిలు.
7: మీ పిల్లలు ఎంతవరకు చదువుకున్నారు?
8: నా పిల్లలు డిగ్రీ వరకు కూడా గుడివాడ, అక్కడి నుంచి చక్కగా వాళ్ళు ఎంసీఏ చదివారు ఇద్దరు కూడా. వాళ్ళ అమ్మాయిలనే చేసుకోవాలని అల్లుళ్ళు కూడా అలాగే వచ్చారు, వాళ్ళ అమ్మాయి కావాలి వాళ్ళ అమ్మాయి కావాలని. వాళ్ళు ఇది ఇప్పుడు తల్లిదండ్రులు ఇంటర్ఫీర్ అవ్వకుండా ఉంటే కుటుంబాలు బాగుంటాయి. చిన్న చిత్తగా ఉంటే వాళ్ళు అలిగినా వాళ్ళే సర్దుకోవాలి.
7: ఇప్పుడు మనిషికి మనిషికి అభిప్రాయాల్లో తేడా అనేది ఎక్కడోక్కడ కనపడుతూనే ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో కూడా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్యలో ఒకళ్ళు చెప్పిన మాట ఒకళ్ళకి నచ్చదు.
8: మరి
7: అలాంటిది వేరే కుటుంబంలో పుట్టిన మనిషితో మనం మనుగడ సాగిస్తున్నప్పుడు వాళ్ళ అభిప్రాయానికి మన అభిప్రాయానికి కొంచెం తేడా అనేది ఉంటుంది. కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం భూతద్దంలో చూడటం, అలాగే మన అమ్మ వాళ్ళ ఇళ్లలో చేరేయటం, ఆడపిల్ల కానివ్వండి మగపిల్ల కానివ్వండి, అలా ప్రతి విషయాన్ని ఇప్పుడు అబ్బాయి అమ్మాయి మీద చెప్పటం, అమ్మాయి అబ్బాయి మీద చెప్పటం అనేది దాన్ని చూసి ఆ కుటుంబ సభ్యులు తల్లి తండ్రి వీళ్ళ మధ్యలోకి రావటం వల్ల ఇప్పుడు
8: దానివల్ల ఇప్పుడు గొడవలు,
7: ఇప్పుడున్న వాతావరణంలో అసలు మెయిన్ ఈ విడాకులు వాటికి అలాంటివే ప్రధాన కారణాలుగా కనిపిస్తూ ఉన్నాయి.
8: ఇంకా విచిత్రం చెప్పమంటారా, మా వారికి చూపించకుండా నాకు పెళ్లి నిశ్చయం చేస్తారు. ఆ రోజులు అంతే,
7: అవునండి,
8: తండ్రి వచ్చి చూసేవాడు, దశరథ మహారాజు రావాలని చెప్పారే శ్రీరామచంద్రమూర్తి,
7: అవును,
8: తాళి కట్టేవి అంటే అట్లా కదా. మా తండ్రి దశరథ మహారాజు వచ్చి చూసిన తర్వాత ఓకే అన్న తర్వాత అని చెప్పారు శ్రీరామచంద్రమూర్తి కదా. అలాగే మా మామగారు చూసుకున్నారు, వచ్చి తాంబూలాలు పెట్టేశారు. చూపించడం అనేది లేదు ఆ రోజుల్లో. కొడుకు తండ్రి వచ్చి ఈ కుటుంబం పిల్ల తీరు పొందిక, ఆడపిల్ల తండ్రి ఎలా ఉంటాడు, సంప్రదాయం కానీ డబ్బు జాగ్రత్త చేయటం కానీ పొదుపు కానీ వాటి మీద ఆలోచించేవాళ్ళు. అది కూడా నిశ్చితార్థంలో అరటిపళ్ళు చీర తాంబూలం, ఒక డజన్ అరటిపళ్ళు చీర తాంబూలం, ఒక పాత ఉంగరం పెట్టేవాళ్ళు. పాతకాలం నాటిది అత్తగారిది, పాతకాలం అదే కానాచి లేమితనంలో అలా చేసుకునేవాళ్ళు. పెద్దగా నగనట్టు ఉండవు,
7: సాంప్రదాయంగా తరతరాల మట్టి వస్తున్న నగ పెట్టేవాళ్ళు.
8: అంటే సాంప్రదాయము లేమితనం కూడా,
7: అది
8: బంగారం పెద్దగా ఉండవు కదా.
7: ఇప్పుడు మీరు చిన్నతనం నుంచి మీకు రేడియోతో అనుబంధం ఉంది అన్నారు కదా, అది ఏంటి, ఎలా ఉంది, మీ నాన్నగారు మీకు ఎలా అలవాటు చేశారు, మీకు రేడియోలో నచ్చిన ప్రోగ్రాంల గురించి మా శ్రోతలకు చెప్తారు?
8: నాన్నగారు చిన్నప్పుడే బాలానందం వింటూ అలవాటు చేసేసారు. అందులో పాటలు మేము చాలా నేర్చుకున్నాం. మేము ఆ పాటలు చాలా బాగుంటాయి. నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు పాట పాడమన్నప్పుడు కూడా

0: మంచి గంధము. ఇది సుబ్బలక్ష్మి చెల్లాకి పాడేవారండి. వాళ్ళంతా మీకు తెలియరు. ఇంటర్వ్యూలో పాడిన ఫస్ట్ పాట కూడా ఇదేనండి.
1: మీరు ఇంకేం కార్యక్రమాలు
0: వినేవారు? వినేదండి పసిడి పంటలు, వనితా వాణిత మధ్యాహ్నం భోజనానికి వచ్చి నాకు ఒక గంట టైం ఉంటుంది బ్రేక్, కొంచెం నడవాల్సుకుని పక్కలో ట్రాన్సిస్టర్ పెట్టుకుని అదే రేడియో పెట్టుకుని వినేదాన్ని. మహిళా వనిత కార్యక్రమాల్లో వనితావాణి అంటారు, దానిలో ఆఖరి మంగళహారతి పాటలు వస్తాయండి. ఒకటి చాలా బాగుంటాయండి, వింజమూరి లక్ష్మి గారు, శ్రీరంగం గోపాలరత్న గారు వీళ్ళందరూ పాడిన పాటలన్నీ కూడా మనసు హత్తుకుని, ఇంక అంతకన్నా ఐశ్వర్యం ఏం లేదు నాకు, అంత బాగుంటాయండి. అట్లా పక్కలో పెట్టుకుని వింటూ ఉండేదాన్ని. ఆ ఐశ్వర్యం పంచవటి కాలనీలా ఉండతో కూడా అందరూ కూడా చాలా సంతోషించేవాళ్ళు. నీ రేడియో పెట్టామా, శుభ్రంగా పనిచేసుకుంటే అందరూ గలాటాలు ఉండేవి, సంతోషం ఉండేవాళ్ళు. ఎప్పుడైనా ఊరు వెళ్తే గోలుగా ఎక్కడికి వెళ్ళావమ్మా అసలు సందడి లేదు, మంచి పాట వచ్చింది సౌండ్ పెట్టమని అడిగేసేవారు, సౌండ్ పెట్టనేవాళ్ళు. అట్లా ఆనందించాము నలుగురు కలిసి. ఒకరికి తెలియని విషయాలు ఒకళ్ళు నేర్చుకుంటూ పాటలు వింటూ కథానికలు వింటూ. గవర్నమెంట్ వాళ్ళు డిఏ పెంచుతారు కదా, అది కూడా మాకు ఆనందంగా ఉండేది, 2 రూపాయలు పెరిగినాయి అంటే. అట్లా చాలా మాకు అనుబంధం, ఇంకా విడదీయుల అనుబంధం. ఐశ్వర్యం ఏంటంటే రేడియోనే అమ్మా, ఆల్ ఇండియా రేడియో వాళ్ళ వస్తువు గొప్ప కానుక, అదొక అదృష్టమే. నాకు ఉద్యోగంలో నా స్కూలు వాతావరణం, నేను పిల్లలకి చెప్పే విధానం కూడా చూసి యూనిసెఫ్ వాళ్ళు నాకు ఒక రేడియోని బహుమతిగా ఇచ్చారండి. అదే నాకు నిజంగా భగవంతుడు నాకున్న సంతోషంలో కోరికలు కోరుతారు కదా, ఆ కోరిక సమంజసమో కాదో చూస్తాడు దేవుడు. నాకు గమనించే అలాగ యూనిసెఫ్ వాళ్ళు నాకు ఇచ్చారంటే చాలా సంతోషం. రిటైర్ అయ్యే వరకు కూడా నా స్కూల్లో వెళ్ళగానే దేవుడి దండం పెట్టుకుని పెట్టేసేదాన్ని. మంచి మంచి కార్యక్రమాలు, పాటలు, అసలు పాటలు సాహిత్యం అండి, మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవచ్చు. నా అనుభవం అది. మనం కొన్ని కొన్ని చిన్న చిన్న లోపాలు ఉంటాయి, చిన్నతనంలో కూడా తప్పులు ఉంటాయి కదా, చిచి ఇలా ఉండకూడదు. ఆ పాట చూడు ఎంత బాగుందో,

0: మొన్న నాది 25వ తారీఖు పుట్టినరోజు అయిపోయిందండి. అంటే
1: ఎనభై పుట్టినరోజు
0: పిల్లలు ఏదో సడన్ గా వచ్చి చీర తీసుకొచ్చి
1: అంటే మీ పుట్టినరోజు పాట మీరే పాడుకున్నారు.
0: అది హ్యాపీ బర్త్డే పాడొద్దు అన్నాను. హ్యాపీ బర్త్డే పాడొద్దు, నా పాట నేను పాడుకుంటాను.
1: రిటైర్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తున్నారు?
0: రిటైర్ అయిపోయిన తర్వాత నాకు ఈ ట్రాన్సిస్టర్ పెట్టుకుని అన్ని వింటూ పని చేసుకోవటం అలవాటు. తర్వాత వంట గదిలో ఒక పుస్తకం పెట్టేసుకున్నాను, పెన్ కూడా. నాకు ఏ మతం అయినా కూడా ప్రాణంతో సమానం. గురునానక్ టెంపుల్కి వెళ్తాను, మసీదుకి వెళ్తాను, చర్చెస్కి వెళ్తాను, అన్నిటికి. మా అమ్మమ్మ అలా చెప్పేది, అన్ని మతాలు వినండి చక్కగా, మీరు మీకు ఇంకా తెలియని విషయాలు వేరే మతంలో మీరు తెలుసుకోవచ్చు అలా చెప్పేవారు. తర్వాత నాకున్న సంతోషం ఏంటంటే ఎదుటి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలండి. మనం డబ్బిచ్చి కాదు, నగలిచ్చి కాదు, అట్లా కాదు, చిన్నపాటి సహాయం అన్నా చేస్తే కళ్ళల్లో ఉన్న తృప్తిని కోట్లలో కూడా కొనుక్కోలేము. ఎందుకంటే కొనుక్కోడానికి డబ్బు ఉంటే అన్ని కొనుక్కోవచ్చు, కానీ కొన్ని కొనలేని ఉంటాయి. అది ఏంటంటే ఆ తృప్తి,
1: ఎంత డబ్బులు ఇచ్చినా కొనలేని తృప్తి.
0: ఇప్పుడు మామూలుగా ఎవరో ఒకళ్ళు ఉంటుంటారు గబుకుని, వాళ్ళు ఏదో మనకు ఆత్మీయులు అయ్యచ్చు, చే స్నేహితులు వచ్చి, పాత చిన్నప్పుడు స్నేహితులు కూడా నాకు ఉన్నారు. వాళ్ళు ఎవరైనా కొంచెం సిక్ అయ్యి బెడ్ రిడ్డన్ అయి పడుకున్నారు అనుకోండి, కొంతకాలం చాలా దిగాలు ఉంటారు, ఏదో చేసి ఏదో పోయినట్టుగా. వాళ్ళకి ఒక చిన్నపాటి రేడియో కొనుక్కొని వెళ్ళి ఇచ్చేదాన్ని, బ్యాటరీది ఇస్తే ఎంత సంతోషపడిపోయేవారు అంటే అది పెట్టుకుని వింటూ ఉంటే అసలు ఈ ట్రీట్మెంట్ కానీ ఆ మందులు వేసుకోవడం కానీ ఏమి ఉండదు, తొందరగా కోలుకునేవారు. అది నా
1: ఎందుకంటే ఒక మనసుకి తృప్తి అనేది మనసుకి ఆహ్లాదంగా అనిపించింది వింటూ ఉంటే. ఇప్పుడు మనం కూడా ఏదైనా జలుబు దగ్గు మూలుగుతున్నా గానీ పక్కన మంచి పాట ఏదైనా వస్తుంది అనుకోండి, మనం ఆటోమేటిక్ గా
0: లేస్తాం. రుగ్మత ఉన్నదనే తెలియదు.
1: అవును,
0: మన శరీరానికి ఇప్పుడు అమ్మ నాకు జ్వరం వచ్చినే లేవలేను అలా కాదు, అసలు అది ఉందని కూడా తెలియదు.
1: అది
0: అలా మర్చిపోతాము. పేషెంట్లు కూడా త్వరగా కోలుకుంటారు. అసలు వాళ్ళు పేషెంట్లు అనుకోరు. నేను అలాగా నేను చాలా మందికి ఎప్పుడో ఒక స్నేహితురాలు, ఆవిడ బీఈడీ టీచర్ అంట, టెంపుల్స్ కలిశారు, రా రజని మా ఇంటికి అన్నారు, ఏం పట్టుకెంత పళ్ళు పండ్లు ఎవరు రెండు రోజులు తినేస్తారు, గబ్బుకుని ఒక చిన్నపాటి రేడియో కొనుక్కొని బ్యాటరీ పెట్టి ఇట్లా పెట్టి పట్టుకెళ్ళి వెళ్ళాను. వెళ్ళేప్పటికీ వాళ్ళ హస్బెండ్ వచ్చి దారి చూపించి తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఏంటి రజని వచ్చామంటే, ఎళ్ళే రావాలనిపించింది వచ్చాను అని చెప్పాక నా గిఫ్ట్ పెట్టి తీశాను. ఏంటదంటే ఒక రేడియో తెచ్చాను అనేప్పటికీ ఆయన అన్నారు, ఇవన్నీ ఎందుకండి మాకు లేనిపోని ఖర్చు మీకు అని. ఏమండి డబ్బుతో కొనలేని ఎన్నో ఉంటాయండి, ఇది మట్టికి మర్చిపోలేరండి ఎవరును, తీసి పెట్టండి అన్నాను. మా ఫ్రెండ్ ఇప్పుడు రుక్మిణి గారు, రజని ఎంత మంచి గిఫ్ట్ అవు, ఆయన చక్కగా ఆయన వరండాలో పెట్టి ఆన్ చేసి వెళ్ళిపోతారు, వింటూ ఉంటాను హాయిగా అనుకున్నారు. అంతకన్నా ఐశ్వర్యం ఉంది, ఆవిడేం పేషెంట్ కాదు, టెంపుల్లో పరిచయం ఆత్మీయురాలు. అలాగే ఆత్మీయుల్ని సంపాదించుకోవాలి, ఆస్తి ఎలాగో ఉంటుంది కొద్ది గొప్ప, ఆత్మీయులు సంపాదించుకోవడమే గొప్ప కదమ్మా.
1: ఇప్పుడు సంపద అనేది ఏదో మనం కష్టపడుతూ ఉంటాం వస్తూ ఉంటుంది ఉంటుంది, అది కాదు కదా, మన పెద్దవాళ్ళు ఇచ్చింది ఉంటుంది, మనం కష్టపడిన దానికి ఉంటుంది. ఆత్మీయులు అనేది అది మనకి మనం ఏర్పరచుకునేది, మన ప్రవర్తన, మన మానసిక పరిస్థితి, మనం చేసే సహాయం కానీ ఏదైనా మన పలకరింపు కానీ వీటితో ముడిపడి ఉన్నది ఆత్మీయులు.
0: నేను ట్రైన్లో కూడా పాట పాడేస్తాను, ఎందుకంటే ట్రైన్లో కూర్చున్నానంటే కూర్చోవడమే పాపం, పక్కన వాళ్ళందరూ పరిచయం అయిపోతారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే. ఇప్పుడు ఒక యాత్రకి వెళ్ళాలంటే నేనే టిక్కెట్ కొనుక్కుని నేనే ఎక్కేస్తాను, పిల్లలకి చెప్పను, వెళ్ళేస్తుంటాను. అలా కూర్చున్నప్పుడు శృంగేరి వెళ్తూ కూర్చున్నాను, కూర్చున్నప్పుడు అందరూ కూర్చుంటారు కదా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తారో పరిచయం చేసుకున్నా, ఓ చిన్న పాట పాడండి అని అనుకుంటా. ఆవిడే పాడతారు, నేను పాడతాను, అది ఎంత ఆనందం అంటే ఆ ఉన్న టైంనే ఆహ్లాదం. మళ్ళీ దిగిపోయేప్పుడు ఎవరికళ్ళు అయ్యో వెళ్ళిపోతున్నారా, ముందు మా తర్వాత మీరు దిగుతారు, మీ తర్వాత మీద లగేజ్ అందించడం, ఒకరికి ఒకళ్ళు సహాయం, ఆ సంతోషంలో. ఇప్పుడు ఈలోపు టీలు అమ్మేవాళ్ళు వాళ్ళు వస్తే అదొక సరదాగా కాస్త చేసుకుని తాగుతూ ఉంటుంటాం కదా, అవి ఆనందం. ఆ కాసేపుడే ఎంత అనుబంధం ఉంటుంది చూడండి, ఆ సంతోషం కుటుంబ సభ్యులతో ఉంటుంది, దానికన్నా ఇది ఎక్కువ.
1: ముక్కు మొహం తెలియని వ్యక్తులతో మనం పరిచయం పెంచుకుని వాళ్ళతో మాటలు కలిపి అనుబంధం పెంచుకోవడం కదా.
0: అయితే ఇక్కడ నా బర్త్డే కాబట్టి నువ్వు కాళ్ళు దాపు కూర్చుంటాను, నువ్వు ఇక్కడ కూర్చోవద్దు అలాంటివి నాకు ఇష్టం ఉండు. ఒకసారి నేను ట్రైన్లో కూర్చున్నానండి, అంతా కూడా మామూలు హిందీ వాళ్ళు కూర్చున్నారు, నాది రిజర్వేషన్, నాకు ఫస్ట్ క్లాస్ ఇది కూడా ఇస్తారు, కాకపోతే ఫస్ట్ క్లాస్ వద్దంటాను, ఎవరు ఉండరు అక్కడ, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, థర్డ్ ఏసీ అట్లా బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు బీహారీ వాళ్ళు కూర్చున్నారు, వచ్చారు, ఇది మాదమ్మ అన్నారు. ఓకే పర్లేదు, నేను ఇక్కడ కూర్చోవచ్చా అన్నాను, కూర్చోండి అన్న, హిందీ కొంచెం వచ్చు కదా నాకు, కూర్చోవచ్చు అన్నారు. కూర్చున్న తర్వాత

0: ఏదో మాట్లాడుతా, నేను కొంచెం చిన్నగా మాట్లాడాను. తర్వాత ఈ లోపల టీసీ వచ్చారు. వచ్చేప్పటికి వాళ్ళందరేమో అనాథరిగా కూర్చున్న వాళ్ళు, నాదేమో రైల్వే పాసు సారీ అంటే అని చెప్పారు అనమాట. ఇట్స్ ఓకే అని టీలు వచ్చాయన్నమాట. ఈ లోపల అందరికీ టీలు ఇప్పించాను. ఒక అతను సే థ్యాంక్ యూ టు ఆంటీ ఆంటీ అని నన్ను వదలలేదు వాళ్ళు. కాసేపట్లో అనుబంధం ఏర్పరచుకోవాలి మనం.
1: అంతే,
0: ఏముంటుంది పట్టుకెళ్ళేది, వాళ్ళు ఇది నాది బత్తు నువ్వు కూర్చోవద్దంటా లేదు, అది అనొచ్చు పడు అసహ్యంగా ఉంటుంది. కాసేపట్లో ఏం పోతుంది, వాళ్ళు ఇది మాది అన్నారు, ఓకే మీద అప్పుడు నేను కూర్చోవచ్చా అన్నాను. వాళ్ళు అన్న పర్లేదు కూర్చోండి అన్నారు, ఏదో వాళ్ళు ఇచ్చినట్టుగా. సరే నేను కూర్చో, టీసీ వచ్చేప్పటికి నా రైలు పాస్ చూసి సంతకం పెడితే వాళ్ళకి ఏమో బిత్తబో చూపిస్తున్నారు. ఇట్స్ ఓకే అని నేను చెప్పినాను. తర్వాత అందరం మాట్లాడుకున్నాము. అసలు వాళ్ళు వదలలేపారు, వాళ్ళు ఫోటోలు చూపించి ఎందుకు వస్తున్నారంటే 2 సంవత్సరాల పని మీద మగ్గం వర్కులకు వస్తున్నారంట. మరి ఫ్యామిలీ ఎట్లా అన్నానంటే ఇట్లాగే కష్టపడుతున్నాం ఆంటీ అన్నారు. ఎంత ఆప్యాయత పంచుకున్నాను చూడండి.
1: అది
0: మన స్నేహితులు అన్నదమ్ములు ఎక్కువ ఉండరు, 3-4 ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు ఎటు, మధ్యలో వచ్చిన వాళ్ళు ఆత్మీయులాగా కోకోలాలు నాకు.
1: అందుకే పూర్వకాలం పెద్దవాళ్ళు అనేవాళ్ళు, కన్నవాళ్ళు తోడబుట్టిన వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఇరుగు పొరుగుతోనే మంచిగా ఉంటే మనకి ముందు ఏదొచ్చినా అది దేనికైనా మన మనసులో మాట చెప్పుకోవాలన్నా మన భావం పంచుకోవాలన్నా మనకి కష్ట సమయంలో ఆదుకునేది కూడా ఇరుగు. అందుకని ఎప్పుడు ఇరుగు చల్లన పొరుగు చల్లన అని పెద్దవాళ్ళు అనేవాళ్ళు.
0: గొడవలు పెట్టుకోవడం అనేది నాకు లేదండి, నేను ఇంకా మా పెద్ద వాకిలి. ఇప్పుడు మా అమ్మమ్మ ఏం చెప్పండి, భూదేవిని ఎంత శ్రద్ధగా మీరు శుభ్రం చేసుకుంటారు మీకు ఒక అంగుళం నేల వస్తుంది అని చెప్పేది. అంటే తిట్టుకుంటా చేసుకుంటాను చూడండి, చేయలేక వస్తున్నాము, ఇదంతా ఓడవలేక వస్తున్నాం, అలా కాదు. పెద్ద వాకిలు నాకు ఇప్పుడు కూడా ఈ చివరిని చాచి కూర్చి మెత్తగా మట్టి అంతా ఇటువైపుది కూడా లాగి అటువైపుది కూడా లాగి బకెట్లోకి తీసుకుని లోపలికి వెళ్తాను. ఇటు తొయ్యటం కానీ అలా తొయ్య, అదేంటంటే పాసి పగ కోరుతుంది అనేది ఒక శాస్త్రం పెద్దవాళ్ళు చెప్పేది. తెల్లారిపాటికి అలాగో చేసుకుంటే నెక్స్ట్ తగాదాలు అవుతాయి కదా, అవి అవసరమా చెప్పండి. అటువంటి లేకుండా ఉంటే స్నేహభావంతో ఉంటే ఎక్కడున్నా మర్చిపోకుండా ఉంటాను. ఇలా మాట్లాడటం
1: మీకు రేడియోలో నచ్చిన ప్రోగ్రామ్స్ ఏంటి చెప్పండి.
0: నాకు ఎక్కువగా నచ్చిన ప్రోగ్రామ్స్ ఏంటంటే పసిడి పంటల కార్యక్రమం వస్తుంది. నేను అనుకుంటాను ఎంత కష్టపడి పండిస్తున్నారా, ఆ తెగుళ్ళు వచ్చినప్పుడు ఎలా చేయాలి. ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళందరూ మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంటే, ఇంత కష్టపడి ఇంత జాగ్రత్తగా చేసి ఆ తెగుళ్ళు నివారణ దాన్ని జాగ్రత్తగా పంటను తీసుకొచ్చి మళ్ళీ ఆరబెట్టుకుని దాన్ని ఇలా మార్కెట్లోకి వస్తే మనం ఇలా వాడుకుని కొనుక్కొని పడేస్తున్నాం, తినేసి సగం తిని సగం పడేస్తున్నాంగా. మనం కూడా అంతే కదా, ఫ్రిడ్జ్లు వచ్చాక అంతకుముందు ఏ పూట అప్పుడు వండుకునేవాళ్ళు తృప్తిగా తుడిచి ఇంత ముద్ద మిగిలిందంటే తుడిచి తల కాస్త వేసేసుకుందాం మళ్ళీ మిగిలిచి పడేయటం ఎందుకు అన్నట్టుగా ఉండేది. ఇంత కష్టపడి పంట పండిస్తున్నాడు రైతు. పసిడి పంటల కార్యక్రమాలు ఇవన్నీ వస్తుంటే చాలా బాధ అనిపిస్తుంటది, వాళ్ళు ఇంత కష్టపడి ఏంటి చంటి పిల్లలా చూసుకోవాలి పంట తయారు చేసి మళ్ళీ తయారైన తర్వాత ఇంటికి వచ్చి దాన్ని మళ్ళీ అమ్ముకునే వరకు
1: పంట చేతికొచ్చి వాళ్ళకి మార్కెట్ వాళ్ళు అనుకున్న రూపాయి వాళ్ళకి వచ్చే వరకు కూడా
0: చాలా కష్టం అండి. చాలా కష్టం రైతాంగం. ఇంకొకటి నేను విషయం చెప్పొచ్చమ్మా, నేను సైనికుల గురించి చెప్తాను. నేను ఏంటంటే సైనికులు మన దేశానికి రక్షణ కింద ఎంతో చేస్తున్నారు సేవ. ఎందుకంటే చైనా వారు వచ్చినప్పుడు కూడా మాకు రూపాయి కలెక్ట్ చేయండి అని ఇళ్ళకి పంపించేవాళ్ళు అట్లా చేస్తాం. ఎందుకంటే వాళ్ళు పాపం వాళ్ళతో పోల్చుకుని రైతుతో పోల్చుకుంటే ఇద్దరు జీవితాల్లో రైతు పంట పోయినా వరదలు వచ్చేసి కొట్టుపోయిన దిగాలుగు ఇంటికి వచ్చాడు అనుకోండి, భార్య దిగాలుగున్న భర్తను చూసి కాస్త నిదానంగా చక్కగా సేద తీర్చి అన్నం పెట్టి పర్లేదులే అయ్యా పడుకో, ఈ బంగారం ఏదో అమ్మేసి మళ్ళీ అప్పులు తీర్దాం, పంట పోతే పోయిందిలే ఏముంది మళ్ళీ వచ్చే సంవత్సరం దిగాలుగుండి నీ ఆరోగ్యం పాడు నేనున్నాగా నీకెందుకు అని ధైర్యం చెప్తుంది. పొద్దున్నేళ్ళని రైతు సాయంత్రం ఇంటికి వచ్చి భార్య కుటుంబంతో సేద తీర్తాడు, ఆ సంతోషం తృప్తి ఆయనకుంది. కానీ సైనికుడి విషయంలోకి వచ్చేప్పటికి ఏమీ ఉండదు, అతడికి దూర ప్రాంతాలకు వెళ్తారు, అక్కడ మంచు ఈ కొండల్లోనూ ప్రాంతాల్లో చిక్కుకున్న అడవులు
1: చలికి ఎండకి కూడా వాళ్ళు
0: వాళ్ళు ప్రాణాలు ఉండదు. భార్యను వదిలిపెట్టి వృద్ధురాలని తల్లిదండ్రులను వదిలిపెట్టి గర్భిణితో ఉన్న భార్యను వదిలిపెట్టి చంటిపోయిన ఒకటి కాళ్ళ పారాణి ఆడపోయినా సరే భర్త వెళ్ళిపోవాల్సిందే. అటువంటి జీవితంతో పోల్చుకుంటే కనీసం భార్య దగ్గర సేద తీర్చే ఆశ కూడా లేదు అతనికి దుఃఖం వచ్చినప్పుడు. కానీ సైనికుల్లో ఉండేటువంటి ఐక్యతాభావంతో పోల్చి చెప్తాను, ఎందుకంటే చిన్న తప్పు చేసిన మొత్తం పాడైపోతుంది, ఏమాత్రం లీక్ అయినా మ్యాటరు మొత్తం బరిస్ట్ అయిపోయి వేరే దేశం వాళ్ళు మన మీద దాడి చేస్తారు. అందుకని వాళ్ళ ఐకమత్యంతో అన్నీ చేయాలి.

0: ఆ శ్రద్ధ అంకిత
1: భావం వాళ్ళలో ఉండేదంతా కూడా
0: అంకిత భావం చాలా ఎక్కువ. రైతుతో పోల్చుకుంటే సైనికుడు ఇంకా కష్టం అమ్మ. వాళ్ళకి మనం ఏమి చేయలేము. పిల్లలు చెప్పాలంటే ఇది చెప్పాల్సిందే. ఈ రెండు పోల్చి చెప్పాలి. పోల్చి చెప్తే ఆహా ఇలాగుంటుందా అని అనుకుంటారు. మనం ఎంత పోట్లాడుకుంటున్నాం, గొడవలు పెట్టుకుంటున్నాం, ఇంత సుఖంగా ఏసీలు వేసుకుని ఫ్యాన్లు వేసుకుని జీవిస్తున్నాం. వాళ్ళకి ఏమీ ఉండదు కదా,
1: ఎండల్లోనూ వానల్లోనూ
0: వాళ్ళ జీవితం చాలా దుర్భరం అమ్మ. అడవుల్లో తొంగి వెళ్ళిపోతారు, ముళ్ళు గీసుకుని వెళ్తాయి. అసలు ప్రాణం పోతుందేమో అని కూడా తప్పటడుగు వేయటం లేదు వాళ్ళ జీవితం అంతా. సో రైతుతో పోల్చుకుంటే, సైనికుడితో పోల్చుకుంటే ఎంత ఇదిగా బాధ అనిపిస్తుంది. వాళ్ళ కోసం మనం ఏమైనా చేయలేము. ఇవాళ రేడియోలో మన్ కీ బాత్ దీనిలో చెప్తున్నారు మోదీ గారు ఏంటంటే, ఆయన తమిళనాడులో నాగర్కోయిల్ దీనికి వెళ్ళారంట. అక్కడ ఒక మేడం గారు ఎన్నో స్కూల్స్ రన్ చేస్తున్నారంట. ఆమె గురించి చెప్పారన్నమాట. చాలా ఆశ్చర్యం. ఆవిడ ఏంటంటే పిల్లల దగ్గర ఒక్కొక్క రూపాయి కలెక్ట్ చేస్తారంట. అవన్నీ కూడా సైనికులకంట, నెలకో లేకపోతే ఎంతో చాలా కొద్ది మొత్తం వాళ్ళకి అవసరానికి ఉపయోగపడతాను అలా కలెక్ట్ చేసి ఒక చోట పెట్టి ఆవిడ చెక్కు కింద ఇచ్చారంట. ఎంత గొప్ప చూడండి. అటు పిల్లలకి తెలుస్తుంది, ఈ చంటి పిల్లలు మనకి రూపాయి ఇచ్చారని సైనికులు పొంగిపోతారు కదా. అది అసలు పెద్దవాళ్ళు ఇచ్చే బంగారాలు కిరీటాలు దేవుళ్ళకి ఇచ్చే ఆభరణాలతో కూడా పోలిస్తే ఏమీ కాదు. ఇది చెప్పారు. నేను పొద్దున్నే నిన్నో విన్నాను. నాగర్కోయిల్ నేను వెళ్ళానండి, తమిళనాడు నాగర్కోయిల్ వెళ్ళొచ్చాను. త్యాగరాజస్వామి జయంతి ఉత్సవాలకి అక్కడికి వెళ్ళానండి. అది చాలా అమూల్యం కమ్మా, వెలకట్టలేనిది ఆ రూపాయి కదా. అలా చేశారంట ఆ మేడం గారు. నా రేడియో అలా ఉపయోగపడుతుంది. మరి రేడియోలు వినబట్టే కదా నాగర్కోయిల్ గురించి చెప్తున్నాను. అంటే నా వంతుగా నేనేం చేయలేనా అనిపిస్తుంటుంది ఇప్పుడు నాకు. నాకేదో రూపాయి ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు, రేడియోలో పాట ద్వారా నాకు ఉద్యోగం ఇప్పించారు, ఇంత రూపాయితో నా కుటుంబాన్ని లాక్కున్నాను, రిటైర్ అయ్యాక కూడా రూపాయి వచ్చింది, దాంతో నేను సంతోషంగా జీవిస్తూ పాటలు వింటూ నలుగురికి వినిపిస్తూ, మంచి పాట వస్తే అందరూ వింటారు పక్కన వాళ్ళు, ఇవాళ మీరు లేరే ఏంటండి ఈ పాటలే లేవు అంటారు, ఆ ఆనందం మిగులుస్తున్నాను. కొన్ని కష్టపడేవాళ్ళు ఎవరంటే కొన్ని వినలేకపోతే లోపలికి వెళ్ళిపోతారు. బయట రోడ్డు మీద అందరూ కూడా సంతోషంగా వింటారు, మా హాయిగా ఉంటుందమ్మా తెల్లవారుజామున అంటే. నిద్ర పట్టగా చాలా బాధపడేవాళ్ళు ఉన్నారు, వృద్ధులు కానీ యువకులు కానీ. వాళ్ళు తెల్లవారుజామున లేసి కొంచెం అలా వెళ్తుంటారు. మీ సందులోంచి వెళ్తుంటే రేడియో వినపడుతుంది కదండి, మాకెంత హాయిగా ఉంటుందనండి, అసలు మనసులో కష్టమే ఉండదండి రజని గారు అంటారు. ఒక ఆయన చూసి నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు నన్ను చూసి అన్నాను. అంటే మిమ్మల్ని నా కారులో టూర్ ఎక్కించుకెళ్ళాను హైదరాబాద్కి. నేను వచ్చేప్పటికే మీరు గోడ మీద వినాయకుడు ఉన్నారు, అక్కడ దీపాలు పెట్టేశాయి, తర్వాత రేడియో వినబడుతుంది. అబ్బాయి ఎంత క్రమశిక్షణ, ఇవిడికి టైంకి ముందే 5 గంటలకు బయలుదేరిపోవాలి. అంటే నేను ఎంత పని చేయాలి, నేను వాకిలు ఉచ్చి ముగ్గేయటం అన్నీ చేసుకొని స్వామి దగ్గర దీపం పెట్టేసుకొని ఈ లోపల పాటలు వచ్చేస్తాయి, 6కి భక్తిరంజన్ ఇవన్నీ వచ్చేస్తాయి. భక్తిరంజన్లో ఉన్నటువంటి సూక్తి ముక్తాలు నాకు ఎంతో ఇష్టం. నలుగురికి కూడా వినపడుతుంది రోడ్డు మీద. అంటే చిన్న చిన్న లోపాలు ఉన్నవాళ్ళు కూడా సైలెంట్గా సర్దుకుంటారు జీవితాన్ని, జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారు. సూక్తి సుధ అలా వస్తాయి. అసలు ఎంత బాగుంటుందంటే అది నాకు బాగా నచ్చుతుంది. ఒక పాట ముందు వార్తలు వచ్చేస్తే తర్వాత దేశభక్తి గీతం వస్తుంది. మా సందులో స్కూల్ ఉంది కాబట్టి నాకు ఇంకా మా గేట్లకు జెండాలే తగిలిచ్చి ఉంటాయి, జాతీయ జెండాలు. దేశభక్తి గీతం వస్తే ఒళ్ళు పులకరించిపోతుంది కదా, అంత బాగుంటుంది కదా. రోజుకు రకం పాట వేస్తారు, అది చాలా గొప్ప. దాని తర్వాత సూక్తి సుధ వస్తుంది, ఎంత ఆనందంగా ఉంటుంది చూడండి. ఒక మాట నలుగురు గుమ్మాలకి వినపడుతుంది. ఆ తట్టి లేపడమే, గుమ్మం తట్టి లేపడమే. తెల్లారింది లేవండోయ్ అని చెప్పి వస్తుంది కదా, కొక్కరోకో మంచాలు ఇంకా దిగండోయ్ కొక్కరోకో. అందుకే మా రేడియో అలాగే ఉంటుంది. సూక్తి ముక్తావళి కూడా గర్వంగా కొంచెం ఇదిగా ఉంటారు చూడండి వాళ్ళు కూడా. అయ్యో ఇలా ఉండకూడదు, మనం మాట చాలా గొప్పది. మాట మాట్లాడేప్పుడు మన సంస్కారం, మన తల్లిదండ్రులు ఏంటో తెలిసిపోతుంది. పొగరుగా మాట్లాడటం కానీ అలా ఉండకూడదు. ఒక మాట అంటే మనసుకి గాయం లాంటిది. మానవ
1: రేడియో మనిషికి సంస్కారాన్ని
0: నేర్పుతుందండి. అసలు ఇంకా ఏంటంటే వెన్నతో పెట్టిన విద్య అంటారు చూడండి. చిన్నప్పుడు వెన్నపూస పెట్టేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు. అదేంటంటే వేసవకాలంలో వెళ్తే ఇంత వెన్నపూస వచ్చేది, అందులోనూ పొడేసి పెట్టేవాళ్ళు అనమాట. తినని పంచదార కలిపి శుభ్రంగా వెళ్ళి తినేసేవాళ్ళు. అందుకే వెన్నతో పెట్టిన విద్యే రేడియోలో మాట అంటే.
1: చాలా సంతోషం రజనీ కుమారి గారు, మీరు రేడియో గురించి, రేడియోతో మీ అనుబంధం గురించి మా శ్రోతలందరికీ తెలియజేశారు. నమస్కారం అండి.
0: చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా కోరిక నెరవేరింది జీవితంలో, ఇది గొప్ప కోరిక. 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా
1: నమస్కారం అండి.
0: నమస్కారం అండి.

0: నా జీవిత ప్రయాణంలో ఆకాశవాణితో అనుబంధం. శ్రీమతి వట్టూరి రజనీకుమారి గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు. వినబోయే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 to 2026. ఆకాశవాణి 90 years, నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ, కృష్ణమ్మ సాక్షిగా, స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

కార్యక్రమంలో ఇప్పుడు కె లక్ష్మీ నరసింహ గారు పాడిన ఈ లలిత గీతం సామవేదం షణ్ముఖ శర్మ రచన.

0: है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఆకాశవాణి
3: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం,
2: మన భారతదేశం విన్న తొలి స్వరం
3: ఆకాశవాణి,
2: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ
3: కోట్లాది గుండెల చప్పుడుగా,
2: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
3: సమాజ స్వరం
2: మన ఆకాశవాణి.
3: సమాచారాన్ని అందించడమే కాదు
2: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
3: 9 దశాబ్దాల విశ్వసనీయత,
2: 90 ఏళ్ల అనుబంధం,
3: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
2: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
3: గ్రామం నుంచి నగరం వరకు
2: సమాచారం,
3: వినోదం,
2: విజ్ఞానాన్ని అందిస్తూ
3: సంస్కృతికి అద్దం పట్టింది.
2: మారుతున్న

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

కార్యక్రమంలో ఇప్పుడు వి శ్రీ మహాలక్ష్మి, పి జానకి, ఎల్ లక్ష్మి, ఎంవి రమణ పాడిన ఈ లలిత గీతం డాక్టర్ సి నారాయణరెడ్డి రచన.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైమ్ ఈ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మేరే యార్ కీ షాదీ హై ఈ చిత్రం నుంచి సోనూ నిగమ్, అల్కా యాజ్ఞిక్, ఉదిత్ నారాయణ్ పాడిన పాట వింటారు.

మీరింతవరకు విన్న ఈ పాట షహెన్షా చిత్రం నుంచి విన్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఉదిత్ నారాయణ్ కవితా కృష్ణమూర్తి పాడిన మొహరా చిత్రం నుంచి.

టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అల్కా యాజ్ఞిక్, ఉదిత్ నారాయణ్, అమిత్ కుమార్ పాడిన బడే మియా ఛోటే మియా చిత్రం నుంచి.

0: తర్వాత పాట కిషోర్ కుమార్ పాడిన డాన్ చిత్రం నుంచి.
1: अरे भंग का रंग जमा हो चकाचक फिर लो पान चबाए आहा

కార్యక్రమంలో ఇప్పుడు కవితా కృష్ణమూర్తి, ఉదిత్ నారాయణ్, సుఖ్వీందర్ సింగ్, మన్వర్ ఉదాస్ పాడిన సౌదాగర్ చిత్రం నుంచి వినబోయే పాట.

0: మీరు విన్న ఈ పాట విశాల్ దడ్లాని హన్సిక అయ్యర్ పాడిన చెన్నై ఎక్స్ప్రెస్ చిత్రం నుంచి. ఈనాటి టీన్ టైమ్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ ప్రశ్నల కార్యక్రమం. మేము అడిగే క్విజ్ ప్రశ్నలకు మీరు సమాధానాలు పంపించవలసిన ఫోన్ నంబర్ 0866-248-8812. ఈ నెంబర్కు మీ సమాధానాలు పంపించేయండి. మరి మొదలు పెట్టేద్దాం కార్యక్రమాన్ని. మొదటి క్విజ్ ప్రశ్న, భారతదేశంలో నల్ల నీటిని అంటే ట్యాప్ వాటర్ని నేరుగా తాగగలిగే మొదటి నగరంగా ఏ నగరం నిలిచింది? భారతదేశంలో ట్యాప్ వాటర్ని సేఫ్గా డైరెక్ట్గా తాగగలిగే మొదటి నగరంగా ఏ నగరం నిలిచింది? మరి మీ సమాధానాన్ని పంపించేయండి 0866-248-8812. ప్రశ్న మరొక్కసారి, భారతదేశంలో ట్యాప్ వాటర్ని డైరెక్ట్గా తాగగలిగే మొదటి నగరంగా ఏ నగరం నిలిచింది? ప్రశ్న ఇది. మరి మీ సమాధానాలు వచ్చేలోగా ఒక సినీ గీతం వినేద్దాం.
1: లేచింది.

0: శోకం.
1: యువలయ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన మొదటి క్విజ్ ప్రశ్న, భారతదేశంలో నల్లా నీటిని నేరుగా తాగగలిగే మొదటి నగరంగా ఏ నగరం నిలిచింది? ఇది ప్రశ్న. మరి అందరూ సమాధానాలు పంపించేశారు, వారి పేర్లను చూసేద్దాం. మరి ముందుగా అయితే పంపించారు మీరు వరగంటి బదరి విశాల, నెల్లూరు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు నుంచి శ్యామ్ పంపించారు రైట్ ఆన్సర్. ఇంకా ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ఫణిరాజ్ నెల్లూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. అలాగే నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, అపర్ణ, తులసి రైట్ ఆన్సర్ పంపించారు. కృష్ణప్రసాద్ తాడేపల్లి గూడెం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. కారంచేడు మండలం కుంకుమ గ్రామం, పేర్లు పంపించారండి మీరు, సమాధానం అయితే పంపించలేదు. ఇంకా ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలునంక అవనిగడ్డ మండలం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. భాస్కరుని సత్యనారాయణ ఒంగోలు నుంచి పంపించారు, ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు నుంచి గణేష్, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, రైట్ ఆన్సర్ అండి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ప్రశ్న అడుగుతున్నారు, భారతదేశంలో నల్లా నీటిని నేరుగా అంటే ట్యాప్ వాటర్ని డైరెక్ట్గా తాగగలిగే మొదటి నగరంగా ఏ నగరం నిలిచింది? మరి పంపించేయండి మీ సమాధానాన్ని 0866 248812 ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ సమాధానాలు పంపించేయండి. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ అండి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ రైట్ ఆన్సర్ పంపించారు. తెనాలి నుంచి మహేంద్ర రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా అశోక్, రమ్య, దినకర్, దేవాన్షు, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నాగరాజు, ఉమాదేవి.

విఘ్నేష్ మార్కాపురం నుంచి. రైట్ ఆన్సర్ అండి. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి ఆర్ శ్రీనివాస్ రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య సుభాషిణి, మీరు పంపిన ఇది ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత బృందావనం పద్మశ్రీ శ్యామ్ శ్రీవత్స శశాంక్ అత్యుత హైదరాబాద్ నుంచి పంపారు, వీరు రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాజు సరిత శివ శరణ్య సురేష్ రుక్మిణి రమ్య అఖిల్ వీరంతా రైట్ ఆన్సర్ పంపించారు. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలు నుంచి పంపారు, రైట్ ఆన్సర్ అండి. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా, అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మీగారు నరేంద్రరెడ్డి వాస్తు సిద్ధాంతి రామకృష్ణయ్య గారు మస్తాన్ భాష కార్పెంటర్ బుచ్చిరెడ్డి పాలెం నుంచి. గురుగుంట్ల ముంతన్ నుంచి ముంతా పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, సూరేపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, డోకుపర్తి శివప్రసాద్, తుమ్మలచెర్ల గోపీనాథ్, బండార శంకరయ్య వీరంతా రైట్ ఆన్సర్ పంపారండి. పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నాగేంద్రప్ప ఉడెవు మొలకల్పూర్ తాలూకా కర్ణాటక నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. బి విజయ్ కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. ఎడవల్లి గ్రామం నుంచి కత్తి నారాయణ యశస్విని వీరు పంపారు, సారీ అండి ఇది రాంగ్ ఆన్సర్ మీరు పంపింది. జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. గుండుగోళ్ళ నుంచి కొనకళ్ళ రమేష్ రామోజీ శ్రీనివాస్ బాబు సత్యనారాయణ, రైట్ ఆన్సర్ అండి. పాపిన్నేపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య ఆదన్న, రైట్ ఆన్సర్ పంపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం సరోజిని, రైట్ ఆన్సర్ అండి. బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, రైట్ ఆన్సర్ అండి. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. యాడికి హాస్పిటల్ కాలనీ నుంచి చిదంబరరావు సరస్వతి సాయిజ్యోతి భానుతేజ, రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా నల్గొండ జిల్లా హ్యాపీ హోమ్ కాలనీ నుంచి వీరు త్రివేణి చిన్మయి ప్రీతం, రైట్ ఆన్సర్ పంపారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి శృతి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కుంచి రామమూర్తి కుంచివానిపేట నుంచి రైట్ ఆన్సర్ అండి. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నాని గంగ, రైట్ ఆన్సర్ పంపించారు. చిలుక నారాయణ అనసూయ యమున జాన్కంపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ప్రశ్న అడుగుతున్నారా? ఇంకా ప్రశ్న ఏంటంటే, భారతదేశంలో నల్ల నీటిని నేరుగా తాగగలిగే మొదటి నగరం, ట్యాప్ వాటర్ని డైరెక్ట్గా తాగగలిగే మొదటి నగరంగా ఏ నగరంని గుర్తించారు, ఇది ప్రశ్న అండి. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపారు. లతా సుహాస్ హోస్కోట నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రముగిలి పద్మారాణి అక్షరకృప, రైట్ ఆన్సర్ అండి. దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తెనాలి నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురామ్ మౌనిక త్రిలోక్, రైట్ ఆన్సర్ అండి. ఖ్యాదర్ వీరేష్ రాజోలి మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు.
ఇంకా ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా.

నుంచి రైట్ ఆన్సర్ అండి. చంద్రశేఖర్ కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ఫణీరాజ్ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసురెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, రైట్ ఆన్సర్ అండి. ఇంకా సోమనాథం జనార్దనరావు వనజమ్మ వెంకట భావన తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి, రైట్ ఆన్సర్ అండి. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, రైట్ ఆన్సర్ అండి. మనోజ్ ఎక్కడి నుంచి అనేది పంపించలేదండి మీరు, మీరు పంపిన ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత అజయ్ కుమార్ ఉదయ్ కుమార్, రైట్ ఆన్సర్ పంపారు. డి వాణి మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి, రైట్ ఆన్సర్ పంపారు వీరు. డి వాణి మారుతి టౌన్షిప్ నుంచి పంపారు, రైట్ ఆన్సర్ అండి. ఇంకా భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ వీరు, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఎం రామ్మోహన్ రావు సత్యవతి సూర్య తేజ మను ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి, రైట్ ఆన్సర్ పంపారు. ఫక్రుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి, రైట్ ఆన్సర్ అండి. తెలగపాలెం నుంచి వెంకటేశ్వర్లు రెడ్డి జ్యోతి తులసి కౌశిక్ వీరంతా రైట్ ఆన్సర్ పంపారు. ఇస్మాయిల్ భాయ్ సయ్యద్ జాకీర్ భాయ్ మహమ్మద్ రఫీ భాయ్ మంగళపూరి ప్రకాష్ ఖాదర్ బాషాబాయ్ ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్ కిరాణా షాప్ సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి వీరంతా రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి శ్రీ రామకృష్ణయ్య పంపించారు, రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ దుర్గాడ్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ మీరు ఆన్సర్ పంపించలేదండి మీరు. తర్వాత నాగమణి ఒంగోలు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్, ఓ సారీ అండి మీరు మళ్ళీ రాంగ్ ఆన్సర్ పంపించారు. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి. వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ పంపించారు, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల అయాన్స్ సియోనగంటి పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ వీరంతా పంపించారు, రైట్ ఆన్సర్. మరి అందరి సమాధానాలు వచ్చేసాయి, సరైన సమాధానం ఏంటో చూసేద్దాం. భారతదేశంలో ట్యాప్ వాటర్ని డైరెక్ట్గా తాగగలిగే మొదటి నగరంగా ఏ నగరం గుర్తించబడింది? ఇంకొకరు కూడా పంపించారు, వీరి పేరు కూడా చూద్దాం. దంపూరు బలరామరెడ్డి సుగుణమ్మ సౌధామణి వసుంధర ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి వీరు కూడా రైట్ ఆన్సర్ అండి. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకి రాజు వీరు కూడా రైట్ ఆన్సర్ అండి. మరి సరైన సమాధానం ఏంటంటే పూరీ నగరం, ఒడిశా రాష్ట్రంలోని పూరీ నగరాన్ని ట్యాప్ వాటర్ని డైరెక్ట్గా
తాగగలిగే మొదటి నగరంగా

గుర్తించారు. మన భారతదేశంలో 24 గంటలు నేరుగా కుళాయి నుండి సురక్షితంగా నీటిని తాగగలిగే మన దేశంలోనే మొదటి నగరంగా పూరీ నగరాన్ని గుర్తించారు. మరి తర్వాత ప్రశ్న, విష్ణు శర్మ రాసిన పంచతంత్ర కథల గురించి మీకు తెలిసే ఉంటుంది కదా, అందులో మొత్తం ఎన్ని విభాగాలు ఉన్నాయి? ప్రశ్న ఇదండి, విష్ణు శర్మ రాసిన పంచతంత్ర కథలలో మొత్తం ఎన్ని విభాగాలు ఉన్నాయి? మరి పంపించేయండి మీ సమాధానాన్ని 0866248812. ప్రశ్న మరొక్కసారి, విష్ణు శర్మ రాసిన పంచతంత్ర కథలలో మొత్తం ఎన్ని విభాగాలు ఉన్నాయి? మరి మీ సమాధానాలన్నీ వచ్చేలోగా మరొక సినీ గీతం వినేద్దాం.

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన రెండవ క్విజ్ ప్రశ్న, విష్ణు శర్మ రాసిన పంచతంత్ర కథలలో ఎన్ని విభాగాలు ఉన్నాయి మొత్తం? ఇది ప్రశ్న. మరి సమాధానాలు పంపించేశారు, వారి పేర్లను చూసేద్దాం. ముందుగా అయితే నెల్లూరు నుంచి శేషాద్రి, వీరు రైట్ ఆన్సర్ పంపారండి. తర్వాత వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. ఇంకా

లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్ పంపారు. ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి మీరు కూడా రైట్ ఆన్సర్ అండి. తెనాలి నుంచి మహేంద్ర రైట్ ఆన్సర్ పంపారు. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, వీరు పంపిన ఆన్సర్ ఇది రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని పంపించారు రైట్ ఆన్సర్. నాగమణి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి రమేష్ దొంతి, సారీ అండి ఇది రాంగ్ ఆన్సర్ మీరు పంపింది. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్ పంపారు. కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామం తెలగపాలెం నుంచి వెంకటేశ్వర్లు రెడ్డి, జ్యోతి, తులసి, కౌశిక్ రైట్ ఆన్సర్ పంపించారు. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా నెల్లూరు నుంచి శ్యామ్ రైట్ ఆన్సర్ పంపారు. భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానస్ సవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ అండి. సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ వెంకట భావన, తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రాంబాబు, సుశీల, రాజా, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. నాగేంద్రప్ప ఉడెవు, మొలకల్పూర్ తాలూకా, కర్ణాటక నుంచి వీరు రైట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి శ్రీదేవి, సృజన, కుమారి, వినయ్ రైట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ పంపించారు. మీ ఆన్సర్ మీరు చక్కగా పంపించారండి. అయితే తర్వాత నెల్లూరు నుంచి ఫణిరాజ్ రైట్ ఆన్సర్ పంపించారు. బిట్ర వీరమోహన్ రావు, నిర్మలాదేవి, రాజవోలు గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండి. ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువోలు లంక, అవనిగడ్డ మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు నుంచి గణేష్ రైట్ ఆన్సర్ అండి. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ రైట్ ఆన్సర్ అండి. డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి రైట్ ఆన్సర్ అండి. మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురాం, మౌనిక, త్రిలోక్ రైట్ ఆన్సర్ అండి. యాడికి హాస్పిటల్ కాలనీ నుంచి చిదంబరరావు, సరస్వతి, సాయి జ్యోతి, భానుతేజ రైట్ ఆన్సర్ పంపించారు. బృందావనం పద్మశ్రీ, శ్యామ్, పావని, చిరంజీవి, సాయిరాం, తనుజ, శ్రీవత్స, హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ అండి. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా సుబ్రహ్మణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ అండి. నాగరాజు, ఉమాదేవి, విఘ్నేష్ మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రాచర్ల సుబ్రహ్మణ్యం, సరిపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా నరసింహం, ఇస్కాన్ సిటీ, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత దొడ్డిపట్ల కోటేశ్వరరావు, అత్తిలి నుంచి రైట్ ఆన్సర్ అండి. ఫక్రుద్దీన్, ఫైజా, అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్, ఐటీఏ జంక్షన్, విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. బి విజయకుమార్ రెడ్డి, నెల్లూరు జిల్లా కోవూరు నుంచి రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత రైట్ ఆన్సర్. లతా, సుహాస్, హోస్కోట నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా గుండుగోళ్ళను నుంచి తంగేళ్లపల్లి ముకుందాచార్యులు, శేషుకుమారి రైట్ ఆన్సర్ పంపించారు.

చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, అన్విత. రైట్ ఆన్సర్ అండి. అశోక్, రమ్య, దినకర్, దేవాన్షు, శ్రీకృష్ణ. ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. దైద, భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. సమీనా, నెల్లూరు నుంచి వీరు రైట్ ఆన్సర్ అండి. మిడతల రామమూర్తి, ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకి, రాజు రైట్ ఆన్సర్ అండి. కోట, మన్మథరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, మను, రాజవోలు రాజమహేంద్రవరం నుంచి పంపించారు. వీరంతా రైట్ ఆన్సర్ అండి. చెన్నకేశ్వరరావు అత్తిలి నుంచి రైట్ ఆన్సర్ పంపారు. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. పాపిన్నేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న రైట్ ఆన్సర్ అండి. తర్వాత కృష్ణప్రసాద్ తాడేపల్లిగూడెం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీ, నరేంద్రరెడ్డి వీరంతా పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ హ్యాపీ హోమ్ కాలనీ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం రైట్ ఆన్సర్ అండి. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత అంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ, శివయ్య, ముంతా పెద్దన్న రైట్ ఆన్సర్ అండి. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్ మార్టూర్ నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపారు. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్. తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట్ గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నాని, గంగ, వీరు కూడా రైట్ ఆన్సర్. ఖమ్మం నుంచి రాధ రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ రైట్ ఆన్సర్ అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయ రైట్ ఆన్సర్ పంపారు. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండి. జాప, భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుళ్ళ నుంచి రైట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్ రైట్ ఆన్సర్ అండి. వీరు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి, వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోనా, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి, ప్రకాష్, సుష్మ వీరంతా రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ రైట్ ఆన్సర్ అండి. మంచిర్యాల నుంచి చంద్రముగిలి, పద్మారాణి, అక్షర, కృప వీరు కూడా రైట్ ఆన్సర్. తర్వాత నాగార్జున, లక్ష్మి, వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. బత్తిని రవికుమార్, వజ్రపు కొత్తూరు, శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల, ప్రకాష్ రైట్ ఆన్సర్ అండి. సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా, శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. ఒందుట్ల గ్రామం బెస్తవారిపేట నుంచి కత్తి, గీతాంజలి, ఉషా, విష్ణుప్రియ రైట్ ఆన్సర్ పంపించారు. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ, కామేశ్వరి, శ్రీనివాస్ రైట్ ఆన్సర్ అండి. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర, ఇనమడుగు నుంచి రైట్ ఆన్సర్.

తుమ్మా పద్మావతి, వీరంతా రైట్ ఆన్సర్. రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దినేష్ ప్రకాశం ఒంగోలు నుంచి పంపించారు. ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ప్రభాకర్ తాడేపల్లిగూడెం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. కుంచి రామమూర్తి కుంచివానిపేట నుంచి రైట్ ఆన్సర్. ఫణిరాజ్ నెల్లూరు నుంచి, ఇంకా కాసుల పద్మ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. మరి అందరి సమాధానాలు వచ్చేసాయి. సరైన సమాధానం ఏంటంటే విష్ణు శర్మ రాసిన పంచతంత్ర కథల్లో మొత్తం 5 విభాగాలు ఉన్నాయి. సరైన సమాధానాన్ని పంపిన మీ అందరికీ కూడా అభినందనలు. మరి తర్వాత క్విజ్ ప్రశ్న. భారతదేశానికి అల్లం రాజధానిగా ఏ రాష్ట్రం గుర్తింపు పొందింది? భారతదేశానికి అల్లం రాజధానిగా ఏ రాష్ట్రం గుర్తింపు పొందింది? ఇది ప్రశ్న, మీరు పంపించేయండి. సమాధానాలు 0866284888812. ప్రశ్న మరొక్కసారి, భారతదేశానికి అల్లం రాజధానిగా ఏ రాష్ట్రం గుర్తింపు పొందింది? మరి మీ సమాధానాలు వచ్చేలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

0: ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో అమరవాణి 9వ తరగతికి హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావని వనలత, విద్యార్థి ఎస్టీ సాయి విష్ణు.
2: ప్రణామ అధ్యాపికజీ.
3: ఆశీష్ ఆవో బయటో విష్ణు. ఆజ్ హమ్ కవి కబీర్ ఔర్ కవివర్ వృందిజీ కి నీత్ నీతి దోహ కే బారే మే పడేంగే. పాఠ కా అంశ హై అమరవాణి. పహలే కవి పరిచయ బతాఉంగీ, ధ్యాన్ సే సునో. కబీర్ దాస్ హిందీ సాహిత్య కే నిర్గణ్ జ్ఞానాశ్రయ శాఖా కే ప్రతినిధి కవి తే. కబీర్ కీ రచనాయే బీజక్ నామక్ గ్రంథ మే సంకలిత్ హై. వే పడే లికే నహీ తే కింతు కబీర్ దాస్ జ్ఞానీ తే. చూడు, కబీర్ దాసు హిందీ సాహిత్య నిర్గుణ జ్ఞానాశ్రయ శాఖకు చెందిన గొప్ప కవి. వీరి రచనలు బీజక్ అను గ్రంథంలో లభించెను. కవి కబీర్దాసు చదువుకోలేదు.

0: కానీ గొప్ప జ్ఞానవంతులు.
1: అచ్చా, అబ్ పెహ్లే కబీర్ కా పెహ్లా దోహా పడ్తీ హూ ధ్యాన్ సే సునో.
2: జీ అధ్యాపికా జీ.
0: దుఃఖ్ మే సుమిరన్ సబ్ కరే, సుఖ్ మే కరే నా కోయ్. జో సుఖ్ మే సుమిరన్ కరే, దుఃఖ్ కాహే కో హోయ్. అచ్చా, అబ్ తుమ్ పడో.
2: జీ అధ్యాపికా జీ. దుఃఖ్ మే సుమిరన్ సబ్ కరే, సుఖ్ మే కరే నా కోయ్. జో సుఖ్ మే సుమిరన్ కరే, దుఃఖ్ కాహే కో హోయ్.
0: అబ్ సునో, కబీర్ కేతే హై కి దుఃఖ్ కే సమయ మే సబ్ లోగ్ భగవాన్ కో యాద్ కర్తే హై, లేకిన్ సుఖ్ కే దిన్ మే భగవాన్ కా స్మరణ హీ నహీ కర్తే. యది హమ్ లోగ్ సుఖ్ కే సమయ మే భీ భగవాన్ కా స్మరణ కరే తో దుఃఖ్ కైసే హో సక్తా హై. ఇస్లియ భగవాన్ కా స్మరణ సదా కర్నా చాహియే. కవి కబీరు ఈ విధంగా చెప్తున్నారు. ఏమని, దుఃఖ సమయంలో అందరూ కూడా భగవంతుని గుర్తు తెచ్చుకుంటారు. అంటే ఆపదలు వచ్చినప్పుడు దేవుడా రక్షించు అంటూ భగవంతుని ప్రార్థిస్తారు. కాని సుఖంలో అంటే సంతోషంగా ఉన్నప్పుడు ఎన్నడూ కూడా భగవంతుని తలుచుకోరు. కాబట్టి మనము సుఖంలో కూడా భగవంతుని స్మరించుకున్నట్లయితే అసలు మనుషులకు దుఃఖములు ఎందుకు కలుగుతాయి? అందువలన భగవంతుని ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి అని కవి కబీరు చెప్తున్నారు. అచ్చా, అబ్ దేకో దూసరా దోహా బతాఉంగి.
2: జీ అధ్యాపికా జీ.
0: సునో, ధీరే ధీరే రే మనా, ధీరే సబ్ కుచ్ హోయ్. మాలి సీచే సౌ ఘడా, ఋతు ఆయే ఫల్ హోయ్. అబ్ తుమ్ పడో.
2: ధీరే ధీరే రే మనా, ధీరే సబ్ కుచ్ హోయ్. మాలి సీచే సౌ ఘడా, ఋతు ఆయే ఫల్ హోయ్.
0: అచ్చా, తుమ్నే టీక్ పడా. కవి కబీర్ దాస్ కేతే హై కి సారే కామ్ ధీరే ధీరే నిచ్చే సమయ పర్ హీ హోతే హై. శీఘ్రతా దిఖానే మాత్ర సే కోయి కామ్ నహీ హోతా. ఫల్ జల్దీ పానే కి అభిలాష సే మాలి సౌగడే పానీ సే పేడ్ సీంచతా హై. తో భీ సమయ సే పెహలే పేడ్ సే కోయి ఫల్ నహీ మిల్తా. మౌసమ్ కే ఆనే పర్ హీ పేడ్ సే ఫల్ నికల్తే హై. ఇసీ ప్రకార్ జల్దబాజీ కర్నే మాత్ర సే కోయి కామ్ నహీ హోతా. కవి కబీర్ దాసు ఈ విధంగా చెబుతున్నారు. అన్ని పనులు నెమ్మది నెమ్మదిగా సరియైన సమయంలోనే జరుగుతాయి. తొందరపడినంత మాత్రాన ఏ పని జరగదు. ఇప్పుడు పండ్లు త్వరగా పొందాలనే ఆకాంక్షతో తోటమాలి 100 కుండల నీరు చెట్టుకు పోసి తడిపినట్లయితే వెంటనే అంటే కాలం కాని కాలంలో పండ్లు కాయవు. అంటే ఋతువు వచ్చినప్పుడే చెట్లకు పండ్లు కాస్తాయి. కాబట్టి తొందరపడినంత మాత్రాన ఏ పని వెంటనే జరగదు. అబ్ అగ్లా దోహా పడ్తీ హూ ధ్యాన్ సే సునో.
2: జీ అధ్యాపికా జీ.
0: సాయి ఇత్నా దీజియ జామి కుటుంబ సమాయ్, మై భీ భూకా నా రహూ, సాధు నా భూకా జాయ్. అచ్చా, అబ్ తుమ్ పడో.
2: జీ అధ్యాపికా జీ. సాయి నా ఇతనా దీజియే జామే కుటుంబ సమాయ్, మై భీ భూఖా నా రహూ, సాధు నా భూఖా జాయ్.
0: కవి కబీర్ భగవాన్ సే ఇస్ ప్రకార్ ప్రార్థన కర్తే హై. హే భగవాన్, కృపా కర్కే ముజే ఇతనీ హీ సంపత్తి దీజియే, జిస్సే మై అప్నే పరివార్ కా పోషణ కర్ సకూ, మేరీ భూఖ్ భీ మిట్ జాయ్, ఔర్ మేరే ఘర్ ఆయే సాధు లోగోం కీ భూఖ్ భీ మిటా సకూ. అర్థాత్ సాధు లోగోం కా ఆదర్ కర్నే కా పవిత్ర కామ్ హో సకే. కవి కబీర్ దాసు భగవంతుడిని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. ఓ పరమాత్మ, దయచేసి నా కుటుంబాన్ని పోషించుకోగలిగే ఇంకా నా ఆకలి తీర్చుకుని నా ఇంటికి వచ్చిన సాధువుల ఆకలిని కూడా తీర్చగలిగినంత సంపదనే నాకు ప్రసాదించు అని కబీరు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. అంటే మనుష్యులు వారికి సరిపడిన సంపద ఉన్నప్పటికీ దురాశతో ఎక్కువ సంపాదన కోసం అడ్డదారిలో సంపాదించే ప్రయత్నంలో ఎక్కువ తప్పులు చేస్తుంటున్నారని కవి కబీరు చెప్తున్నారు. అచ్చా, అబ్ కవివర్ రుందుకే దోహకే బారే మే జాన్లేంగే.
2: జీ అధ్యాపికా జీ.

0: వీరి యొక్క దోహాలు నీతిని ఉపదేశాన్ని ఇస్తాయి. అచ్చా అప్ సునో, ఉత్తమ్ జన్ కే సంగ్ మే సహజే హి సుఖ్ భాసి జైసే నృప్ లావై ఇతర్ లేత్ సభా జన్వాసి. తుమ్ పడో.
1: జీ అధ్యాపికా జీ. ఉత్తమ్ జన్ కే సంగ్ మే సహజే హి సుఖ్ భాసి జైసే నృప్ లావై ఇతర్ లేత్ సభా జన్వాసి.
0: తుమ్నే టీక్ పడా. అబ్ సునో, వృంద కహతే హై కి అచ్చే ఔర్ మహాన్ గుణ వాలోం కే సాంగత్య సే సదా సుఖీ మిల్తా హై. ఇసీ కా ఉదాహరణ వే ఇస్ తరహ దేతే హై. రాజా సభా మే ఇత్ర లేకర్ ఆతే హై తో ఉస్ సుగంధ కా సుఖ్ సభీ సభాసద్ లేతే హై, అర్థాత్ వే ఇతర్ కా అనుభవ్ కర్తే హై. నీతి కవి వృంద్ ఈ విధంగా చెప్పుచున్నారు, మంచివారు గొప్ప గుణములు కలవారి స్నేహం వలన ఎప్పుడూ సుఖం కలుగుతుంది. దీనికి ఇంకా ఉదాహరణ ఇస్తూ ఇలా అంటున్నారు, రాజు సభకు సుగంధ లేపనం రాసిన దుస్తులు ధరించి వచ్చినప్పుడు దాని సువాసన సుఖాన్ని ఆ సభలోని వారందరూ అనుభవించి సంతోషిస్తారు. అచ్చా అప్ దూసరా దోహా దేఖ్ లెంగే సునో. కరే బురాయి సుఖ్ చహై కైసే పావ్ కోయి రూపై బిర్వ ఆకుకో ఆమ్ కహాతే హోయి. అప్ తుమ్ పడో.
1: జీ అధ్యాపికా జీ. కరై బురాయి సుఖ్ చహై కైసే పావ్ కోయి రూపై బిర్వ ఆకుకో ఆమ్ కహాతే హోయి.
0: కవివర్ వృందిజీ కహతే హై కి కోయి బి బురాయి కర్కే సుఖ్ చాహే తో వహ కైసే మిల్ సక్తా హై. అర్థ హై కి బురా కర్కే సుఖ్ పానా అసంభవ హై. ఉదాహరణ దేతే వృంద్ కహతే హై కి ఆక్ కా పౌదా లగాకర్ ఆమ్ కా ఫల్ ప్రాప్త కర్నా కైసే సంభవ హోతా హై. ఉసీ తరహ భలాయి కర్కే హి సుఖ్ ప్రాప్త కర్నా చాహే నా కి బురాయి కర్కే. ఎవరైనా చెడు చేసి సంతోషం కోరుకుంటే ఎలా కలుగుతుంది, అంటే కీడు చేసి సుఖం పొందుట ఎలా సాధ్యపడుతుంది? దీనికి కవి వృంద్ ఉదాహరణ ఇస్తూ ఇలా అన్నారు, జిల్లేడు మొక్క వేసి మామిడి పండు పొందటం ఎలా సాధ్యమవుతుంది? అదేవిధంగా మేలు చేస్తేనే సుఖాన్ని పొందగలం, అంతేగాని కీడు చేసి సుఖాన్ని పొందలేము. అప్ దూసరా దోహ పడుంగి ధ్యాన్ సే సునో.
1: జీ అధ్యాపికా జీ.
0: కరత్ కరత్ అభ్యాస్తే జడ్మతి హోత్ సుజానా రస్రీ ఆవత్ జాతి సిల్పర్ పరత్ నిశాన్. అప్ తుంపడో.
1: కరత్ కరత్ అభ్యాస్తే జడ్మతి హోత్ సుజాన్ రసరి ఆవత్ జాత్ తే సిల్పర్ పరత్ నిశాన్.
0: సునో, కవివర్ వృందిజీ ఇస్ దోహే మే అభ్యాస్ కా మహత్వ బతాతే హై. వే కహతే హై కి అభ్యాస్ సే హమ్ సబ్ కుచ్ ప్రాప్త్ కర్ సక్తే హై. ఇస్ విషయ కా ఉదాహరణ వే ఇస్ తరహ దేతే హై, రస్సీ కి బార్ బార్ రగడ్ సే శిలా పర్ బి నిశాన్ పడ్ జాతా హై. ఇసీ తరహ అభ్యాస్ కర్తే కర్తే మూర్ఖ బి జ్ఞానీ బన్ సక్తా హై. కవివర్యులు వృంద్ ఈ దోహాలో సాధన యొక్క గొప్పదనాన్ని వర్ణించారు.
2: మీరింతవరకు అమరవాణి 9వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావని వనలత, విద్యార్థి సాయి విష్ణు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రీ ఎల్ఆర్ కృష్ణబాబు బృందం వారు పాడిన జానపద గీతాలు ఇప్పుడు వింటారు.

మీరింతవరకు శ్రీ ఎల్ఆర్ కృష్ణబాబు బృందం వారు ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా జానకిరాముడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్ర తరంగిణి కార్యక్రమంలో రాధాగోపాలం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సునీత పాడిన పాటను వింటారు. వాణిజ్య ప్రకటన అనంతరం.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: చందమామ లాంటి మోము, నువ్వు పువ్వు లాంటి ముక్కు, దొండపండు లాంటి పెదవి, కలుపు పూల వంటి కళ్ళు, జామపండు లాంటి బుగ్గ, బెల్ల ముక్క లాంటి గడ్డం, వలపు శంఖమంటి కంఠం, ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో యవ్వనాల నవనిధులు కవ్వించి ఊరించి చంపేవన్నీ ముందు వైపునే ఉంటే నువ్వొక్కదానివి వెనక నిందుకున్నావే జడా.
1: ఆ బుగ్గలు సాగదీస్తావు, ముక్కుని పిండుతావు, పెదవులు జుర్రుకుంటావు, గడ్డాన్ని కొరుకుతావు, ముత్తులు గుత్తులు కిచ్చుళ్ళు నొక్కుళ్ళు అదేమిటంటే ఆరళ్ళు కీరళ్ళు శృంగారం పేరుతో కింగిరాలు తిప్పుతావని ఇలా వెనకాల ఉన్నా నీ పక్క చూపులు వెనక చూపులు ఎంచక్కా కనిపెడుతున్నా. అవసరమైతే పని పడుతున్నా.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: కార్యక్రమముల తర్వాత నేను లోకల్ ఈ చిత్రం నుంచి నరేష్ అయ్యర్, మనీషా పాడిన పాటకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: సుప్రీం ఈ చిత్రం నుంచి కార్తీక్, సూరజ్, సంతోష్, దీప్తి పాడిన పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హ్యాపీ డేస్ చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో తర్వాత పంతులమ్మ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: కార్యక్రమం వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం వినగానే మీలో చాలామందికి మనసులో ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. కొందరికైతే తమ కళ్ళ ముందు పాత జ్ఞాపకాలు తిరుగుతాయి, ఇంకా మరికొందరికి తమ చైల్డ్హుడ్ డేసే గుర్తొస్తాయి. అదే వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళ్ళడం. అవును, జీవితంలో ఎన్నో ప్రదేశాలు చూస్తాం, ఎన్నో ప్రయాణాలు చేస్తాం. కానీ మన చిన్నప్పటి అమ్మమ్మ ఇంటికి వెళ్ళిన ప్రయాణం లాంటి ఆనందం ఇంకేది ఇవ్వలేదు. సమ్మర్ హాలిడేస్ దగ్గర పడుతున్నాయంటేనే చాలు, మన ఆనందానికి అస్సలు బ్రేకులుండవు. పరీక్షలు అయిపోయిన రోజే మన మనసు స్కూల్లో అస్సలుండదు. అమ్మ ఎప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్తాం, ఎప్పుడు తీసుకెళ్తాం అంటూ ఒక్కటే గొల్ల చేస్తూ ఉంటాం కదా. టికెట్ బుక్ అయిందా, ఎప్పుడు వెళ్తున్నాం, రేపు వెళ్తున్నామా లేదా ఇవాళే వెళ్తున్నామా అనే ప్రశ్నలతో పేరెంట్స్ని తెగ విసిగిచ్చేస్తాం. ఇంకా అస్సలు నిద్రే పట్టేది కాదు. కొత్త బట్టలు సర్దుకోవడం, చిన్న బ్యాగ్ రెడీ చేసుకోవడం, బస్ లేదా రైల్ కిటికీ పక్కనే కూర్చోవాలనే ముందే ప్లాన్ చేసుకోవడం, ఇలా చాలా విషయాలుంటాయి. ఆ ఆనందాన్ని మన మాటల్లో అస్సలు చెప్పలేం. అలా ప్రయాణం మొదలైతే కిటికీ బయట కనిపించే పొలాలు, చెట్లు, కాలువలు చూస్తూ ఇంకెంత దూరం అని ప్రతి అరగంటకోసారి అడిగేవాళ్ళం. అమ్మా నాన్నలు నవ్వుతూ ఇంకా కొంచెం సేపే అనేవారు. కాని మనకు ఆ కొంచెం సేపే చాలా పెద్ద సమయంగా అనిపించేది. అమ్మమ్మ ఊరు దగ్గర పడుతుంటే మన గుండెల్లో ఎంతో ఆనందం పెరిగిపోతుంది. ఒక్కసారి మనం ఆ ఊర్లకి రాగానే మన కళ్ళ ముందు అమ్మమ్మ లేదా తాతయ్య కనిపించిన ఆ క్షణం అసలు ఎంతో ప్రత్యేకమైనది. చేతిలో సంచి పట్టుకుని ముఖంలో చిరునవ్వుతో రా బంగారం ఎంత ఎదిగిపోయావు అని ప్రేమగా పలకరించే ఆ స్వరం మన చెవుల్లో ఎప్పటికీ మారిమోగిపోతూ ఉంటుంది. ఇంకా ఇంటికి వెళ్ళగానే అమ్మమ్మ మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? అసలు సరిగ్గా తింటున్నావా లేదా రోజు ఆటల్లో పడి తిండి మానేస్తున్నావా అని వెంటనే అడుగుతారు. ఎందుకంటే అమ్మమ్మ ప్రేమలో మొదటి భాషే భోజనం కాబట్టి. మనం సన్నగా కనిపిస్తే చాలు, ఇంకో గిన్నె అన్నం, ఇంకో లడ్డు లేదా ఇంకొక మామిడికాయ ముక్క ప్రేమగా తినిపించేస్తుంది. ఈ విషయాలన్నీ మనం ఎప్పుడు గుర్తు చేసుకున్నా మన మనసంతా ఒక తెలియని హ్యాపీనెస్తో నిండిపోతూ ఉంటుంది. అసలు వేసవి సెలవులు అంటే కేవలం రెస్ట్ తీసుకోవడానికి మాత్రమే కాదు, అది ఒక ఫ్రీడమ్ లాంటిది. లైక్ ఉదయం ఆలస్యంగా లేవడం, స్నానం చేయమని అమ్మ మన వెనకాలే తిరగడం, స్నేహితులు బయట పరిగెత్తడం. ఆ రోజుల్లో టైం ఎలా అయిపోయేదో కూడా తెలిసేది కాదు. ఒక్కసారి ఆడుకోవడానికి బయటకు వెళ్తే మళ్ళీ సాయంత్రం అయ్యేంత వరకు ఇంటి ముఖమే చూడడం. దాగుడు మూతలు, ఖోఖో, కబడ్డీ, ఏడు పెంకులాట, ఇలా చాలా ఆటలే ఆడుంటాం. ఆ ఆటల్లో ఉండే ఆనందం ఇప్పుడొచ్చిన స్మార్ట్ గేమ్స్లో అస్సలు రాదు. అప్పట్లో మనకు ఖరీదైన వస్తువులు లేకపోయినా విలువైన జ్ఞాపకాలు మాత్రం ఉండేవి. మరీ ముఖ్యంగా అయితే పాత రోజుల్లో మధ్యాహ్నం ఎండ తక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో అందరూ కూర్చుని పాత ఫోటోలు చూసేవాళ్ళు. అమ్మమ్మ ఒక ఫోటో చూపిస్తూ కుటుంబం కథలు చెప్తూ మన పేరెంట్స్ ఎలా చిన్నప్పుడు ఉండేవారో, తాతయ్య ఎలా కష్టపడ్డారో, ఇంట్లో జరిగిన పాత సంఘటనలు అన్ని కథలు గుర్తు చేసుకుంటాం. ఆ కథలు కేవలం వినోదానికి మాత్రమే ఇవ్వవు, అవి కుటుంబ విలువలను కూడా నేర్పిస్తాయి. ఇంకా సాయంత్రం సమయం అయితే అమ్మమ్మ ఇంటి వాతావరణం మరింత అందంగా మారిపోయేది. ఎందుకంటే పక్కింటి వాళ్లతో కబుర్లు చెప్పడం, దూరంలో వినిపించే దేవాలయ గంటలు ఇవన్నీ కలిపి ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తాయి. అప్పట్లో ఇవన్నీ మనకు చాలా చిన్న విషయాలుగా అనిపించేది, కానీ ఇప్పుడు ఆ చిన్న విషయాలే మన ఆనందానికి ఎంతో ముఖ్యమైనవి. ఎందుకంటే అప్పట్లో మన దగ్గర టైం, ప్రేమ, మనుషులు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు సౌకర్యాలు పెరిగాయి కానీ అనుబంధాలు కాదు. ఇంకా సెలవులు అయిపోతున్నాయన్నప్పుడు మాత్రం మన ఫేస్లో ఒక రకమైన బాధ. మళ్ళీ బ్యాగ్ సర్దుకుంటూ అమ్మమ్మను వదిలి రావడం ఇష్టం లేక మళ్ళీ ఎప్పుడు వస్తామా అని అడుగుతూ ఉండేవాళ్ళం. అమ్మమ్మ కూడా త్వరగా మళ్ళీ రా అని చెప్పేది. అప్పట్లో అర్థం కాలేదు కానీ ఇప్పుడు తెలుస్తున్నాయి కదా, ఆమెకు మనం వచ్చినందుకు ఎంత ఆనందంగా ఉంటుందో ఆ రోజుల్లో కన్నా ఈ రోజుల్లోనే బాగా అర్థమవుతుంది. అలానే మళ్ళీ బ్యాగ్ సర్దుకోవాలి, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ హోంవర్క్స్, ఇలా అన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి మనకి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే పెద్దవాళ్ళమయ్యాం. పనులు, బాధ్యతలు, లక్ష్యాలు, జీవితం వేగంగా పరిగెడుతుంది. కానీ కొన్నిసార్లు కాసేపు ఆగి ఆ సమ్మర్ హాలిడేస్ గుర్తు చేసుకుంటే మన మైండ్ అంతా ఒక చిన్న పిల్లలా మారిపోతుంది. ఆ జ్ఞాపకాలే మనకు చెబుతాయి జీవితంలో నిజమైన సంపద డబ్బు కాదు, ఓన్లీ మెమరీస్ అని. సో తెలుసుకున్నారు కదా, అయితే సమ్మర్ హాలిడేస్ గురించి ఇంకొంచెం మాట్లాడుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

ఇప్పుడు దాకా సమ్మర్ హాలిడేస్ అనగానే మనకు గుర్తొచ్చేది అమ్మమ్మ వాళ్ళిళ్ళు, మామిడి పండ్లు తినడం లేదా ఫ్రెండ్స్తో ఆడుకోవడం అని తెలుసుకున్నాం. కానీ నేటి పిల్లల్లో సమ్మర్ హాలిడేస్ అంటే ఇంకొక కొత్త పదం కూడా గుర్తొస్తుంది. అదే సమ్మర్ క్యాంప్స్. అవును, ఒకప్పుడు సెలవులంటే ఇంట్లో ఉండటం లేదా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం లేకపోతే సాయంత్రం వరకు ఆటలు ఆడుకోవడం, ఇదే జరిగేది. ఇంకా పేరెంట్స్ కూడా ఉద్యోగాలతో చాలా బిజీగా ఉండేవాళ్ళు. ఇంకా ఆ పిల్లలు టెక్నాలజీ మధ్య పెరుగుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో సమ్మర్ క్యాంప్స్ ఒక కొత్త అనుభవాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు సమ్మర్ క్యాంప్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు కేవలం వాటి గొప్పతనం గురించి మాత్రమే కాకుండా అది నిజ జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో కూడా తెలుసుకుందాం. అయితే చిన్నప్పుడు మనం హాలిడేస్ కోసం చాలా ఎదురు చూసేవాళ్ళం, ఎందుకంటే ఆ రోజుల్లో మనకి హాలిడే అంటే అదొక ఫ్రీడమ్ లాంటిది. కానీ ఈరోజు చాలా మంది పిల్లలకు హాలిడేస్ వచ్చినా మరుసటి రోజు నుంచే క్యాంప్స్ అనే కొత్త పదాన్ని యాడ్ చేసేసారు. డ్యాన్స్ క్యాంప్ అని లేదా డ్రాయింగ్ లేదా అబాకస్ లేదా కోడింగ్ అని ఇట్లా చాలా సమ్మర్ క్యాంప్స్ అనేవి పెట్టేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక షెడ్యూల్ వేస్తారు. అయితే ఈ సమ్మర్ క్యాంప్స్ యొక్క మొదటి ప్రయోజనం ఏంటంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొంతమంది పిల్లలకు కొత్త వాళ్ళతో మాట్లాడాలి అంటే అదొక రకమైన భయం. కానీ క్యాంప్స్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వాళ్ళు ధైర్యంగా మాట్లాడడం నేర్చుకుంటారు. ఇంకా రెండవది సోషల్ స్కిల్స్. అవును, ఇంట్లో లేదా స్కూల్లో ఒకే వాతావరణంలో ఉండే పిల్లలు క్యాంప్లో ఒక కొత్త వ్యక్తులతో కలుస్తారు. ఒక టీమ్గా పనిచేయడం, ఇతరులకు రెస్పెక్ట్ ఇవ్వడం, ఇంకా స్నేహాలను ఏర్పరచుకోవడం, ఇలా ఎన్నో విషయాలను తెలుసుకుంటారు. ఇంకా మూడవది క్రియేటివిటీ. డ్రాయింగ్, పెయింటింగ్, డ్యాన్స్, మ్యూజిక్, క్రాఫ్ట్ వంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా పిల్లలు తమ క్రియేటివిటీని పెంచుకుంటారు. పుస్తకాల్లో లేని కొత్త ప్రపంచాన్ని అనుభవిస్తారు. ఇంకా నాలుగవది లీడర్షిప్ స్కిల్స్. కొన్ని కార్యక్రమాల్లో పిల్లలకు ఒక టీమ్గా నడిపించే అవకాశాలు వస్తూ ఉంటాయి. నిర్ణయాలు తీసుకోవడం, బాధ్యతలు నిర్వహించడం, సమస్యలను పరిష్కరించడం వంటి లక్షణాలు ఈ లీడర్షిప్ స్కిల్స్లో నేర్పిస్తూ ఉంటారు. ఇంకా ఐదవది స్క్రీన్ టైం తగ్గడం. ఇది చాలా ముఖ్యమైనది. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు తమ మొబైల్ ఫోన్స్, టాబ్లెట్స్, వీడియో గేమ్స్తో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ సమ్మర్ క్యాంప్స్ వారిని ఆ డిజిటల్ ప్రపంచం నుంచి బయటకు తీసుకొచ్చి ఒక నిజమైన వరల్డ్ని చూపిస్తుంది. తరువాతది ఫిజికల్ హెల్త్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టే మొబైల్ ఫోన్స్, టాబ్లెట్స్, వీడియో గేమ్స్ వల్ల పిల్లలు చాలా వరకు ఫిజికల్గా ఫిట్గా ఉండట్లేదు. అందుకే ఈ ఫిజికల్ హెల్త్ని బిల్డ్ చేయడం కోసం పిల్లలకు అవుట్డోర్ గేమ్స్ని పెడుతూ ఉంటారు. అలానే కొంతమంది పిల్లలకు సంగీతం ఇష్టమని, మరికొంతమందికి క్రీడలు లేదా కళలు ఇష్టమని క్యాంపుల్లో తెలుస్తూ ఉంటుంది. అసలు అన్నిటికంటే ముఖ్యంగా

ఇప్పుడు దాకా మనం సమ్మర్ హాలిడేస్ గురించి, అలానే సమ్మర్లో పెట్టే క్యాంప్స్ గురించి తెలుసుకున్నాం. అయితే మెయిన్గా సమ్మర్ గురించి ఒక విషయాన్ని మర్చిపోయాం, అదే సమ్మర్ స్పెషల్ ఫుడ్. అవును, అసలే ఎండలు మండిపోతున్నాయి, బయట అడుగు పెడితే చాలు సూర్యుడు నేను మీతోనే ఉన్నాను అని చెప్తున్నాడు. ఇలాంటి టైంలో మనం ఎక్కువగా ఆలోచించేది ఏంటంటే చల్లగా ఏదైనా తాగాలి, ఏదైనా జ్యూస్ ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తాం. ఇంక ఇలాంటి సిచ్యువేషన్లో ఒక్క మామిడి పండు దొరికితే అంతే సంగతి, అసలు ఎంతో ఆనందంతో పొంగిపోతాం. అవును కదా? అందుకే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది సమ్మర్ స్పెషల్ ఫుడ్స్ మన ఆరోగ్యంపై చూపించే ప్రభావం గురించి. ప్రకృతి చాలా గొప్పది. ఏ కాలంలో మన శరీరానికి ఏది అవసరమో ఆ కాలంలో అదే ఆహారాన్ని మనకు అందిస్తుంది. సమ్మర్ వస్తే మనకు గుర్తొచ్చేది మొదటిగా మ్యాంగో. అవును, మామిడి పండును పండ్ల రాజు అని అంటారు, ఎందుకంటే అది రుచిలోనే కాదు పోషకాల్లో కూడా చాలా గొప్పది. మామిడి పండులో విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఇవి మన రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంటాయి. కానీ ఒక్క విషయం, ఇది ఎక్కువగా తినడం వల్ల కూడా అంత మంచిది కాదు. ఇంకా మరి వేసవిలో మనల్ని నిజంగా కాపాడేది ఏదైనా ఉంది అంటే అది కొబ్బరి నీళ్ళే. అది ప్రకృతి ఇచ్చిన ఒక ఎనర్జీ డ్రింక్ లాంటిది. ఎండలో తిరిగి అలసిపోయి వచ్చినప్పుడు ఒక్క గ్లాస్ కొబ్బరి నీళ్ళు తాగితే శరీరం వెంటనే తేలిక పడుతుంది. మన శరీరంలో కోల్పోయిన నీరు తిరిగి మళ్లీ అందిస్తుంది. అయితే శరీరంలో కోల్పోయిన నీరును తిరిగి తీసుకొచ్చే కొబ్బరి నీళ్ళ గురించి మాట్లాడుతుంటే నాకు మరొక ఫ్రూట్ గుర్తొస్తుంది, అదే వాటర్ మిలన్. అవును, పుచ్చకాయలో దాదాపు 90% నీరుంటుంది. అందుకే అది శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. ఎండలో ఎక్కువ తిరిగే వారికి ఇదొక వరం అనే చెప్పుకోవచ్చు. వాటర్ మిలన్ తింటే శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది. మరి మన

తెలుగు ఇళ్లల్లో వేసవిలో తప్పకుండా కనిపించే ఒక అద్భుతమైన పానీయం మజ్జిగ. అమ్మమ్మలు నానమ్మలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఎండలో నుంచి వచ్చాక మజ్జిగ తాగు అని. అది కేవలం సాంప్రదాయం కాదు, అదొక ఆరోగ్యానికి రహస్యం లాంటిది. మజ్జిగ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, శరీరాన్ని చల్లగా చేస్తుంది. సో లిసనర్స్, మనం చిన్నప్పుడు వేసవిలో ఇంట్లో తయారు చేసిన పానకాలు, నిమ్మరసాలు, రాగిజావలు తాగేవాళ్ళం. ఇప్పుడు వాటి స్థానంలో వచ్చినవే ఈ కూల్ డ్రింక్స్. చల్లగా అనిపిస్తాయి కానీ నిజంగా శరీరానికి మేలు చేస్తాయా అని ఒక్కసారి ఆలోచించండి. తాత్కాలికంగా చల్లదనం ఇచ్చినా ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వేసవిలో చాలామంది భోజనం తక్కువగా చేస్తారు, ఎందుకంటే ఆకలి తగ్గిపోతుంది. అందుకే ఈ కాలంలో తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం మంచిది, లైక్ దోసకాయ, టమాటా, ఇంకా ఫ్రూట్ సలాడ్స్ అలాంటివి. సో వేసవి మనకు ఒక చిన్న పాఠం నేర్పిస్తుంది, మన శరీరాన్ని వినడం, దాహంగా ఉంటే నీళ్లు తాగడం, ఆకలి లేకపోతే బలవంతంగా తినకపోవడం, ఇంకా సరైన ఆహారాన్ని ఎంచుకోవడం. ఇక చివరిగా మరొక విషయం ఏంటంటే, ఈ సమ్మర్ స్పెషల్ ఫుడ్స్ అంటే కేవలం రుచి కోసం కాదు, అవి అంతా ఆరోగ్యం కోసం. ప్రకృతి మనకు ఇచ్చిన వరాలే ఈ ఫ్రూట్స్ అన్ని. కాబట్టి జంక్ ఫుడ్ కన్నా నేచర్ ఇచ్చిన ఫుడ్నే తీసుకుందాం. సో స్టే హెల్దీ అండ్ స్టే హ్యాపీ. ఇప్పుడు కార్యక్రమంలో ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: రేస్ కురన్ చిత్రం నుంచి మరొక చక్కటి పాట మీకోసం.

ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. డిఎస్సీ నిర్వహణపై ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. అంబేద్కర్ ఆశయాలు అందరికీ ఆదర్శం కావాలని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ సూచించారు. భారత పారిశ్రామిక వాడల్లో తక్కువ కర్బన ఉద్గారాలు విడుదలయ్యే అల్యూమినియం పరిశ్రమని ఏర్పాటు చేయాలని రష్యా సంస్థను మంత్రి నారా లోకేష్ కోరారు. భారత్ నెట్ ఉద్యమి పథకం కింద గుంటూరు జిల్లాలో సమృద్ధి కేంద్రం భవనాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ప్రారంభించారు. వార్తల వివరాలు. డిఎస్సీ నిర్వహణపై ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని రాష్ట ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో శిక్షణ పొందుతున్న టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలతో ముఖ్యమంత్రి మాట్లాడారు. కార్యకర్తలను నాయకులుగా మలిచేందుకే శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట శ్రేయస్సు, పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, తప్పులు చేసిన వారిని ఉపేక్షించమని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేయాలని, నాయకులుగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలని సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా పెదపింకి గ్రామంలో అభివృద్ధి పనులపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. పెదపింకి గ్రామంలో 100కు పైగా ఫైలేరియా కేసులు నమోదవడం, తరచూ ప్రజలు ప్రమాదకర జ్వరాల బారిన పడుతుండటంతో ఉప ముఖ్యమంత్రి అక్కడ సమస్యలపై దృష్టి పెట్టారు. గ్రామంలో పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం అన్ని సమస్యలకు మూలమని అధికారులు గుర్తించారు. గ్రామంలో మ్యాజిక్ డ్రైన్లు నిర్మిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ నెల 24న పెదపింకి గ్రామానికి వచ్చి మ్యాజిక్ డ్రైన్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా అతిపెద్ద అల్యూమినియం సంస్థల్లో ఒకటైన రూసాల్ సీనియర్ మేనేజ్మెంట్తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సెయింట్ పీటర్స్బర్గ్లో సమావేశమయ్యారు. భారత పారిశ్రామిక కారిడార్లలో లో కార్బన్ గ్రీన్ అల్యూమినియం స్మెల్టర్ ఎక్స్క్యూషన్ యూనిట్ నిర్మించాలని ఆయన కోరారు. అలాగే భారతదేశంలోని డీప్ వాటర్ పోర్టుల వద్ద ప్రత్యేకమైన వాటర్ ఫ్రంట్ బెర్తులు, క్రమబద్దమైన కస్టమ్స్ క్లియరెన్సులను వినియోగించి కోస్టల్ అల్యూమినియం రిఫైనరీ, బాక్సైడ్ దిగుమతి హబ్ అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం చెన్నై కారిడార్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్ ఎకోసిస్టమ్లను అనుసంధానం చేస్తూ హై వాల్యూ ఆటోమోటివ్, ఏరోస్పేస్, అలాయ్ ప్లాంట్ల ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేశారు. రాయలసీమను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కడపలో ఈరోజు జరిగిన రైజింగ్ రాయలసీమ సదస్సులో ఆయన మాట్లాడుతూ, సహజ వనరులు, భౌగోళిక అనుకూలత, నైపుణ్యం కలిగిన మానవ వనరులతో

0: రాయలసీమకు అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాయలసీమను హరిత ఇంధన కేంద్రంగా అభివృద్ది చేసే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే 5 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొంటూ
1: 50 ఎకర్స్ వరకు దేర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనీ డైరెక్ట్ గా క్లియరెన్స్ చేసుకోవచ్చు అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. ఆర్డర్ పాస్ చేయడం జరిగింది కేబినెట్ లో. కాన్ఫిడెన్స్ అనేది బూస్టప్ కావడం జరిగింది ఇండస్ట్రీస్ అంతా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మీరు 2-3 ప్రాజెక్ట్స్ నుంచి చెప్పగలుగుతారు. ఒకటి గూగుల్, ఆర్సిలర్ మిత్తల్ అండ్ ఆమ్కా ప్రాజెక్ట్ మననే మనం ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది.
0: జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ ఈరోజు దాఖలు చేశారు. అసెంబ్లీ భవనంలో లింగమనేని రమేష్ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారాణికి అందజేశారు. రమేష్ నామినేషన్ను 10 మంది కూటమి ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. 2047 నాటికి భారతదేశం అభివృద్ది చెందిన దేశంగా ఉండాలని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆకాంక్షించారు. భారత్ నెట్ ఉద్యమి కేంద్ర పథకం కింద సమృద్ది గ్రామ ప్రాజెక్టు అమలులో భాగంగా గుంటూరు జిల్లా నారాకోడూరు గ్రామంలో సమృద్ది కేంద్రం భవనాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటైన ఈ కేంద్రం ద్వారా గ్రామ ప్రజలకు పలు ప్రభుత్వ, వైద్య, డిజిటల్ సేవలను ఒకే చోట అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. భారతదేశం అభివృద్ది చెందాలంటే గ్రామాలు అభివృద్ది చెందాలన్నారు. కేంద్రం ఒక్కటి, సేవలు అనేకం అనే నినాదంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా విద్యార్థులకు కంప్యూటర్ నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలు అందరికీ ఆదర్శం కావాలని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ సూచించారు. మార్కాపురం జిల్లా కనిగిరిలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆయన ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలో పయనించి ఎందరో నాయకులుగా ఎదిగారని, వారిలో తన తండ్రి రామ్ విలాష్ పాశ్వాన్ కూడా ఒకరని అన్నారు. ఏ దళితుడికి అన్యాయం జరగకుండా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎంఎస్ఎంఈ యూనిట్ల స్థాపనకు సుమారు 500 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో పలు అభివృద్ది పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి కుటుంబం ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. స్వర్ణాంధ్ర 2047 సాధనకు అందరూ భాగస్వాములు కావాలని పేర్కొంటూ
2: ఎంఎస్ఎంఈలో ఎవరైనా ఇండస్ట్రీ పెడితే 1 కోటి రూపాయలు పెట్టుబడికి కనీసం 10 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించే దశ ఉంటుంది. అందుకే ఈ రోజు ఎంఎస్ఎంఈ సెక్టర్ లో కూడా అనేక విధి విధానాలు కూడా ఇస్తారు. బ్యాంకర్స్ చాలా సింప్లిఫైడ్ గా లోన్ సిస్టమ్ ఇస్తున్నారు. ఎంఎస్ఎంఈ పార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పాలసీస్ కూడా చాలా ఎంఎస్ఎంఈ ప్రోత్సహించేలాగా ఉంది. ఎంఎస్ఎంఈ ఇన్సెంటివ్స్ కూడా గత సంవత్సరంలో కూడా సుమారు 500 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇంకొక 500 కోట్లు కూడా ఎంఎస్ఎంఈ ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి కూడా ఇది ప్రభుత్వం కార్యాచరణ చేస్తుంది.
0: రైతుల సంక్షేమం అభివృద్దే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం సారిక పంచాయతీ పరిధిలోని మునక్కాయల వలస గ్రామంలో ఈరోజు నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రైతులకు భూ హక్కుల భద్రత కల్పించడంలో పట్టాదారు పాస్ పుస్తకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆమె తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో భూ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన యోగా మాసం కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలో అమలు చేయడానికి అన్ని చర్యలు చేపట్టామని జిల్లా సంయుక్త కలెక్టర్ అహ్మద్ ఖాన్ చెప్పారు. కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేపటి నుండి ఈ నెల 21వ తేదీ వరకు జిల్లాలో ఉన్న సచివాలయాల పరిధిలో మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రజలంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిఎస్సి నిర్వహణపై ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. అంబేద్కర్ ఆశయాలు అందరికీ ఆదర్శం కావాలని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ సూచించారు. భారత పారిశ్రామిక వాడల్లో తక్కువ కర్బన ఉద్గారాలు విడుదలయ్యే అల్యూమినియం పరిశ్రమని ఏర్పాటు చేయాలని రష్యా సంస్థను మంత్రి నారా లోకేష్ కోరారు. భారత్ నెట్ ఉద్యమి పథకం కింద గుంటూరు జిల్లాలో సమృద్ధి కేంద్రం భవనాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రినా నరేంద్ర మోదినా ఆర్థిక పరామర్శ పరిషదః సదస్యైః సహ ఏకస్యాః సభాయాః అధ్యక్షతా కృతా. భారతస్య ఆర్థిక పరివర్తనస్య దీర్ఘకాలిక వికాస ప్రాథమికతానాం విషయేషు చ విస్తృతాః విషయాః చర్చితాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అద్య సాయంకాలే నవదిల్ల్యాం నేపాలదేశస్య విదేశమంత్రిణా శిశిర ఖనాల్ ఇత్యనేన సహ వార్తాలాపం కరిష్యతి. పంజాబరాజ్యే అద్య ప్రాతః ఫిరోజ్పూర్ ఫాజిల్కా మార్గే వాహన ట్రక్ యానయోః సహ సంఘట్టే న్యూనాతిన్యూనం 9 జనాః మృతాః. CBSE ఇత్యనేన అంకానాం సత్యాపనాయ పునర్మూల్యాంకనాయ చ ఆవేదనపత్రాణాం ప్రస్తుతీకరణస్య అంతిమా తిథిః శ్వః పర్యంతం విస్తారితా. అపి చ క్రికెట్ క్రీడాయాం సూర్యకుమార యాదవస్య స్థాన శ్రేయస అయ్యరః భారతీయదలస్య నూతనః T20 అంతారాష్ట్రీయదలస్య నాయకః నియుక్తః. వైభవః సూర్యవంశీ చ ప్రథమం వారం దళే సమావిష్టః. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా అద్య ఆర్థిక పరామర్శ పరిషదః సదస్యైః సాకం విహితోపవేశనస్య అధ్యక్షతా విహితా. ఉపవేశనే పరిషదీయ సదస్యాః ప్రధానమంత్రి తథా చ భారతస్య ఆర్థిక వృద్ధి ఉన్నేతుం సదస్యైః సహ విభిన్న విచారాణాం ఉపాయానాం చ విషయే చర్చితాః. జీవనస్తరె వ్యాపారె చ సుగమతాం ఆనేతుం అపి విచార విమర్శః సంజాతః. సదస్యైః పశ్చిమేషియా సంఘర్షే భారత విశ్వే చ పరిలక్షితానాం ప్రభావానాం ఆకలన విషయేపి సంభాషణం విహితం. సామాజికాంతర్జాలీయే సందేశే ప్రధానమంత్రిణా ప్రోక్తం యత్ భారతీయ అర్థవ్యవస్థాయాః సంరచనాం దీర్ఘకాలిక వికాస ప్రాథమికతాం సంబద్ధ ప్రకరణానాం విషయే భారతం ద్రుతగత్యా అగ్రేసరతి. ప్రధానమంత్రిణా వివిధేషు విషయేషు స్వవిచారాః ప్రకటితాః. సుగమజీవనం ఏవ సుగమవ్యవసాయః ఇత్యేతయోః విషయే అపి చర్చా జాతా. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అద్య సాయంకాలే నవదిల్ల్యాం నేపాలదేశస్య విదేశమంత్రిణా శిశిర ఖనాల్ ఇత్యనేన సహ వార్తాలాపం కరిష్యతి. నేపాలదేశస్య విదేశమంత్రాలయేన ఉక్తం యత్ ఉపవేశనావధౌ ఉభౌ పక్షౌ పరస్పర హితానాం విషయేషు చర్చిష్యతః. యస్మిన్ వ్యాపారః నివేశః సంపర్కః ఊర్జా జనసంపర్కేత్యాదిషు ప్రముఖేషు క్షేత్రేషు సహకారం వర్ధితుం శక్యతే. విదేశమంత్రాలయస్య ప్రవక్తా రణధీర జయసవాలః అవదత్ యత్ ఇయం యాత్రా భారత నేపాలదేశయోః విశేష సహభాగిత్వం ఇతోపి సుదృఢం కరిష్యతి. సహ అవోచత్ యద్వయోః దేశయోః మధ్యే చర్చాసు వికాస సహయోగః జనేషు సంబంధః వ్యాపారః నివేశాది విస్తృతాః కార్యక్రమాః సమ్మిళితాః సంతి.

0: ఈనాటి పల్లెసిమ్ముల కార్యక్రమం వినే ముందు వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
0: ఈనాటి పల్లెసీముల కార్యక్రమంలో మెరుగైన జీవితం కోసం పోషకాహారంపై అవగాహన ఈ అంశం గురించి శ్రీమతి కృష్ణవేణి గారి ప్రసంగం వింటారు.
3: ఆరోగ్యం అనేది మన జీవితంలో అత్యంత విలువైన ఆస్తి. మెరుగైన జీవితం కోసం పోషకాహారంపై అవగాహన చాలా కీలకం. పోషకాహార అవగాహన అంటే ఏ ఆహార పదార్థాలు ఎంత మోతాదులో తీసుకోవాలి, అవి శరీరానికి ఎంత ఉపయోగపడతాయో తెలుసుకుని అవన్నీ సక్రమంగా తీసుకోవడం, నీటి వేగవంతమైన జీవన శైలిలో అనారోగ్య ఆహారపు అలవాట్లు పెరుగుతున్నందున పోషకాహారంపై అవగాహన మరింత అవసరమైంది. ఆరోగ్యకరమైన భోజనం లేదా ఆరోగ్యకరమైన ఆహారం అంటే తగిన పరిమాణంలో ధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ లేదంటే గింజలు తగిన మోతాదులో తీసుకొని, మరియు సాధారణంగా మన పాల పదార్థాలైన పాలు, పెరుగు వాటన్నిటితో కలిపి భోజనం చేయడం. ఇందులో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన రోజువారీ ఆహారంలో చక్కెరలు తక్కువ మోతాదులో లేదా అసలు తీసుకోకపోయినా పర్లేదు. అలాగే మనం టేస్టీగా ఉండడం కోసం ఎక్కువగా నూనెలు, కొవ్వు పదార్థాలు అనేవి ఉపయోగిస్తూ ఉంటాము. వాటిని మెయిన్గా చక్కెరలను, నూనెలను బాగా తగ్గించి వాడుకుంటే అదే ఆరోగ్యకరమైన ఆహారం అవుతుంది. మనకి మార్కెట్లో దొరికే బీన్స్ కానీ, పల్లీలు కానీ, శనగలు కానీ ఉడకబెట్టుకుని వేయించుకుని తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మంచి స్నాక్స్గా కూడా వాటిని యూజ్ చేసుకోవచ్చు. సమతుల ఆహారం అంటే కనుక మనం మన శరీరానికి కావలసిన శక్తి, తర్వాత మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, తర్వాత పీచు పదార్థాన్ని మనకి మన శరీరానికి అందించే ఆహారం తీసుకోవడాన్ని సమతులాహారం అని అంటాము. ఈ సమతులాహారం తీసుకోవడం వల్ల మనకి శరీరానికి ఎదుగుదలకి, శరీర అభివృద్ధికి, మన ఆరోగ్యంగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది, మన రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది అన్నమాట. సహజ ఆహార పదార్థాలు సమ్మేళనాలు అంటే మనకి సమతులాహారంలో సహజంగా దొరికే మనకి ధాన్యాలు కానివ్వండి,

పీచు పదార్థం కానివ్వండి, తర్వాత అలాగే మనకి మాంసకృతులు లభించే ఆహారాలని మనం ఎక్కువగా తీసుకోవాలి. తర్వాత ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అంటే మనం రోజువారీ తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు తక్కువగా ఉండి కూరగాయలు ఆకుకూరలు ప్రతిరోజు ఖచ్చితంగా మనం తీసుకోవాలి. అలాగే ప్రతి భోజనంలో మనకి ఏదైనా ఒక పండుని సుమారు 30 గ్రాములు ఉండేలాగా మనం చూసుకోవాలి. ధాన్యాల్లో ఎక్కువ మిల్లింగ్ చేసిన రైస్ కానీ ఇతర ధాన్యాలు కానీ ఎక్కువ వాడుతున్నాము. అలా కాకుండా తక్కువగా మిల్లింగ్ చేసుకునే ముడిబియ్యం కానీ సింగిల్ పాలిష్ చేసే రైస్ కానీ అలాంటివి తీసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు రోజువారీ ఆహారంలో చిరుధాన్యాల ప్రాముఖ్యత కూడా పెరిగింది. సో మనం ధాన్యాలు కానీ చిరుధాన్యాలు కానీ ఆహారంలో భాగంగా చేసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా వాటితో పాటు పప్పు ధాన్యాలు కూడా ఉండేలాగా మనం చూసుకోవాలి. పప్పు ధాన్యాలను కూడా ధాన్యాలతో కలపడం వల్ల మనకి మంచి ప్రోటీన్ అనేది కూడా మన శరీరానికి లభిస్తుంది అన్నమాట. అంతేకాకుండా పీచు పదార్థం కూడా మనకు అందుతుంది. పీచు పదార్థం అనేది మన శరీరం తీసుకోవడం వల్ల మనం జీర్ణ వ్యవస్థ అనేది మెరుగుపడుతుంది. సాఫీగా జీర్ణం అవడానికి కూడా పీచు పదార్థం మనం శరీరానికి ఉపయోగపడుతుంది. అలాగే మన శరీరంలో కొవ్వు పదార్థాలు తగ్గించడంలో కూడా మనకి పీచు పదార్థం అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా తగిన పరిమాణంలో నూనె గింజలను కానీ మనం డ్రై ఫ్రూట్స్ అని తీసుకుంటున్నాం, బాదం కానీ జీడిపప్పు కానీ తర్వాత వాల్నట్స్ తగిన పరిమాణంలో రోజుకి ఒక గుప్పెడు మనం తీసుకుంటే చాలా మంచిది అన్నమాట. అదేవిధంగా మనం చేపలను కూడా మన ఆహారంలో భాగంగా చేసుకోవాలి. రోజుకి 2 నుంచి 3 సార్లు మాత్రమే భోజనం చేయాలి. చక్కెరని కూడా మనం రోజుకి 20 గ్రాముల కన్నా మోతాదుకు మించి మనం తీసుకోకూడదు. రోజువారీ తీసుకునే ఆహారంలో ధాన్యాలు చిరుధాన్యాలు పప్పులు దాంట్లో వివిధ రకాల పోషకాలు అనేవి లభిస్తాయి. దానికి చాలా కాస్ట్లీ ఫుడ్స్ కూడా కొనాల్సిన అవసరం లేదు. మనకి దొరికే ఆహారాన్ని మనం సమతుల్యంగా చేసుకుని మనం తీసుకుంటే గనక మనకి కావాల్సిన పోషకాలు అనేవి మన శరీరానికి అందుతాయి. మన రోజువారీ దైనందిన కార్యక్రమాలు చేసుకోవడానికి మనం ఆరోగ్యంగా ఉండడానికి ఈ సమతులాహారం అనేది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ప్రతిరోజు ఆకుకూరల్ని కూరగాయలని పండ్లని సుమారు 400 గ్రాములు ఆహారంలో భాగంగా చేసుకోవాలన్నమాట. రోజువారీ ఆహారంలో మనం నట్స్ కానీ తర్వాత నూనె గింజలు కూడా మనం ఇప్పుడు తీసుకోవాలి. ఎక్కువగా నూనె గింజలు నట్స్లో తర్వాత చేపల్లో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని అమైనో ఆమ్లాలు అని చెప్పేసి చాలా అధిక పోషక విలువలు కలిగి ఉంటాయి. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే తోటకూర గింజలో తీసుకుంటే మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది. చియా సీడ్స్లో తీసుకుంటే కనుక మనకి పీచు పదార్థం అనేది ఉంటుంది. వాటికి ఆరోగ్యాన్ని బాగుపరిచే లక్షణాలు అనేవి వాటిలో ఉంటాయి. కాబట్టి కనీసం వారానికి సుమారు 1 30 గ్రాముల పరిమాణంలో మనం తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది. కూరగాయలు పండ్లలో మనకి విటమిన్లు ఖనిజ లవణాలు అనేవి మనకి లభ్యమవుతాయి. అంతేకాకుండా పీచు పదార్థం కూడా లభ్యమవుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకి కూరగాయలు పండ్లలో లభిస్తాయి. కాబట్టి వివిధ రకాల కూరగాయలు ఏ కాలంలో లభ్యమయ్యే కూరగాయలను కానీ పండ్లను కానీ మనం ఆ సీజన్లో మనం తీసుకుంటే మంచిది. వండినప్పుడు కానీ ప్రాసెస్ చేసేటప్పుడు కానీ వాటిలో ఉప్పు అనేది మనం తగ్గించుకుంటే చాలా మంచిది. నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైతే ఉంటారో, మనకి మాంసాహారం తినకుండా వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళకి కొంత పోషకాహార లోపం అనేది ఉంటుంది. దానిని అధిగమించడానికి మనం అవిసె గింజలను కానీ చియా గింజలను కానీ వాల్నట్స్ కానీ కూరగాయలని ఎక్కువ మోతాదులో వాళ్ళ పోషక అవసరాలను తీర్చే విధంగా వాటిని ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. వాటికి పోషకాలు అనేవి యాడ్ చేసి మనకి ఫార్టిఫైడ్ ధాన్యాలు కానీ ఫార్టిఫైడ్ వెజిటేబుల్స్ అవన్నీ దొరుకుతున్నాయి, లే వాటినన్నా ఉపయోగించుకోవాలి. దానివల్ల ఏంటంటే వాళ్ళు కొంతవరకు పోషకాహార లోపంని అధిగమించవచ్చు. మనకి B12 కూడా మనకి పాలల్లో కొంతవరకు లభ్యమవుతుంది. కాబట్టి మనం పాలు కూడా వాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. మనం తీసుకునే పోషకాల అవసరం అనేది మన వయసును బట్టి, తర్వాత మనం ఆడ మగ దాన్ని బట్టి, మన శారీరక స్థితిని బట్టి, మనం చేసే పనులను బట్టి కూడా మారుతూ ఉంటుంది. ఎక్కువ తీసుకున్నా దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, తక్కువ తీసుకుంటే పోషకాహార లోపం అనేది వస్తుంది. మనకి చిన్నపిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు కానీ ఈ దశలో ఉన్నవారు ఎక్కువగా పోషకాలతో కూడిన ఆహారం అనేది తీసుకోవడం చాలా అవసరం. పిల్లలు పూర్తిగా పెరగాలంటే ఆహారంలో అవసరమైన అమైనో ఆమ్లాలు మరియు కొవ్వు ఆమ్లాలు పిల్లలకి సరిపడా వాళ్ళ ఆహారంలో భాగంగా చేర్చాలి.
చిన్నపిల్లలైతే వాళ్ళని బాగా ఆడుకోవడానికని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. పెద్దవాళ్ళు అయితే శారీరక వ్యాయామం కూడా చేస్తూ ఉండాలన్నమాట. మనం చూసుకుంటే కనుక మనకి 10 రకాల ఫుడ్ గ్రూపులు అనేవి ఉన్నాయి. మెయిన్గా ధాన్యాలు చిరుధాన్యాలు తీసుకుంటే కనుక మనకి వరి, గోధుమలు, చిరుధాన్యాలు మరియు ఇతర ధాన్యాలు మన ధాన్యాల గ్రూప్కి వస్తాయి అన్నమాట. అలాగే పప్పు ధాన్యాలు మన కందిపప్పు, పెసరపప్పు, మినుములు ఇవన్నీ పప్పు ధాన్యాలు. కూరగాయలు అన్ని సీజన్లలో మనకి వాతావరణానికి తగ్గట్టుగా మనం ఏ పంటలైతే పండిస్తాం అన్ని కూరగాయలను మనం వినియోగించుకోవాలి. తర్వాత బాదము, పిస్తా, ఇతర కూరగాయలు వీటిలో కనుక మనకి కొవ్వులు ఉంటాయి. తర్వాత నూనె గింజలు, నువ్వులు, పల్లీలు వీటిలో కనుక చూసుకుంటే కనుక వీటిని నూనె గింజలు అని అంటారు. వీటిని కూడా తగిన పరిమాణంలో ఉపయోగించుకోవాలి. అలాగే ఆకుకూరలు కనుక తీసుకుంటే తోటకూర, పాలకూర, చుక్కకూర మనకి మార్కెట్లో దొరికే ఆకుకూరలను కూడా మనం అన్ని కాలాల్లో సీజన్కి తగ్గట్టుగా మనం వాటిని ఉపయోగించుకోవాలి. పాల పదార్థాలు తీసుకుంటే కనుక పాలు, పెరుగు, మజ్జిగ, ఇతర డైరీ ఉత్పత్తులను కూడా మనం తగిన పరిమాణంలో వినియోగించుకోవాలి. మనం దుంపలు, వేర్లు తీసుకుంటే కనుక మనకి బీట్రూట్, క్యారెట్, ముల్లంగి వీటిని ఉపయోగించుకోవాలి. మాంసాహారం తీసుకుంటే చేపలు కానీ, తర్వాత పౌల్ట్రీ కానీ, తర్వాత మీట్ కానీ, రెడ్ మీట్ అంటాము, వైట్ మీట్ అనే అంటాము, వీటన్నిటిని కూడా మనం తీసుకోవాలి. వీటన్నిటిని ఒక ఫుడ్ గ్రూప్ కిందకి వస్తాయి. మనకి మసాలా దినుసులు, తర్వాత హెర్బ్స్ అనే అంటాము, పసుపు, అల్లం, మిరియాలు ఇవన్నీ మసాలా దినుసుల కింద వస్తాయి. సుమారుగా ఇవన్నీ కలిపి 10 ఫుడ్ గ్రూప్స్గా ఉన్నాయి, వేర్వేరు వర్గాలు ఇవంతా. సో సుమారు మనం ప్రతిరోజు సుమారు 7 రకాల గ్రూప్స్ని మనం భాగంగా చేసుకోవాలి. ఆహారంలో వైవిధ్యం అంటే మనం ఒకటే రకమైన ఆహారం తీసుకోకుండా రకరకాలుగా ఉన్నదాన్నే ప్రతిరోజు వేర్వేరుగా మనం మనకి లభ్యమయ్యే కూరగాయలు కానీ, మనకి లభ్యమయ్యే పండ్లు కానీ, ఆకుకూరలు కానీ ఏదైనా సరే రకరకాలుగా మనం చేసుకుంటే కనుక దాంట్లోనే వైవిధ్యంగా ఉంటుంది. ఒకటే రకమైన ఆహారం కాకుండా మనకి పోషక అవసరాలకు తగినట్టుగా మనం ఆహారం అనేది తీసుకుంటే మనకి మన శరీరానికి కావాల్సిన అవసరమైన పోషకాలు అనేవి మన శరీరానికి లభ్యమవుతాయి. మన వంటగదిలోనే వాడే పసుపు కానీ, జీలకర్ర కానీ, అల్లమైన, వెల్లుల్లి, దాల్చిన చెక్క, మిరియాలు వీటన్నిటిలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి అధికంగా ఉంటాయి. అప్పుడప్పుడు వాటిని తీసుకుంటూ ఉంటే కనుక మనకు బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి వాటి ద్వారా లభ్యమవుతాయి. సమతులాహారంలో మనకి శక్తి విభజన అంటే మనం రోజువారీ తీసుకోవాల్సిన ఆహారంలో 45% మనకి ధాన్యాలు అనేవి ఉండేలా తీసుకోవాలి. మెయిన్గా ధాన్యాలు అంటే మనం తీసుకునే వరి, తర్వాత చిరుధాన్యాలు. ఇప్పుడు చిరుధాన్యాలని పోషకాహార గని అని అంటారు. కాబట్టి చిరుధాన్యాలు ఎక్కువ పరిమాణంలో తక్కువ సైజు ఉన్నా కూడా చిరుధాన్యాల్లో పోషకాలన్నీ చాలా ఎక్కువగా లభ్యమవుతాయి. కాబట్టి మనం వరితో పాటు చిరుధాన్యాలను కూడా మన ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అలాగే 15% వరకు మనకి పప్పులు, పప్పు ధాన్యాలు ఉండేలాగా మనం చూసుకోవాలన్నమాట. కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, మినుములు ఇలాంటి పప్పు ధాన్యాలన్నీ మనం 15% వరకు ఉండేలా చూసుకోవాలి. ఈ పప్పు ధాన్యాల వల్ల మనకు కావలసిన మాంసకృతులు అనేవి మన శరీరానికి అందుతాయి. మిగతావి చూసుకుంటే కనుక మనకి కూరగాయల నుంచి కానీ, తర్వాత మనకి పండ్ల నుంచి కానీ, పాల ఉత్పత్తులు కానీ, మిగతా అంతా మన శరీరానికి కావలసిన శక్తిని అనేవి అందిస్తాయి. ఎక్కువగా తీసుకోవడం వల్ల పిండి పదార్థాలని అవి మన శరీరంలో నిల్వ ఉండి అవి కొవ్వుగా మారుతాయన్నమాట. దీని వలన ఉబకాయం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మనం పిండి పదార్థాలు అనేవి 50% కంటే మించకూడదు. మనం ఏదైనా సరే పదార్థాలు తీసుకున్నప్పుడు మనకు శరీరానికి కావాల్సిన ఎంతైతే పోషకాలు అవసరం ఉందో అలా తీసుకుని మిగతాదంతా మనకి బాడీలో స్టోర్ అవుతుంది. కాబట్టి అవి అది కొవ్వులుగా మారుతాయి. కాబట్టి మనకి ఎంత అవసరం ఉంటుందో, మనకి శక్తి ఎంత అవసరమో అంత తగ్గట్టుగానే మనం పిండి పదార్థాలనే తీసుకోవాలన్నమాట. ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, జాతీయ సంస్థ మై ప్లేట్ అని చెప్పి ఒకటి సమతులాహారం కోసం ఎంతవరకు ఏ ఆహారం తీసుకోవాలి ప్రతిరోజు అనేది ఒకటి నిర్ణయించారనమాట. దాని నిష్పత్తి ఎలా ఉందని చెప్పేసి సూక్ష్మ పోషకాలు అని అంటాం. సూక్ష్మ పోషకాలు అంటే మనకి తక్కువ పరిమాణంలో అవసరమవుతాయి. మనకి కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, అలాగే మనకి దుంపలు వీటి నుంచి మనకి తక్కువ పరిమాణంలో పోషకాలు అవసరమవుతాయి. సో వీటి ద్వారా ఏంటంటే మనకి మినరల్స్ అనేవి
తర్వాత ఖనిజ లవణాలు అనేవి అందుతాయి. కాబట్టి అవి మనం ఎక్కువగా భాగం చేసుకోవాలి. 400 గ్రాములు మనకి రోజువారీ ఆహారంలో భాగంగా ఉండేలాగా మనం కూరగాయలు కానీ పండ్లు కానీ ఉండేలాగా మనం చూసుకోవాలి.

0: రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. మాంసకృతులు తీసుకుంటే మన కండరాల నిర్మాణానికి, తర్వాత ఏమైనా కండరాలు ఇబ్బంది కలిగితే వాటి మరమ్మతులు కూడా చాలా అవసరం. కాబట్టి ఇవి ఎక్కువగా మనకి చేపలు, పాలు, గుడ్లు, పాల ఉత్పత్తుల్లో ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి వీటిలో మనం మాంసకృతులను కూడా మనం వీటి నుంచి మనం తీసుకోవచ్చు. అలాగే మనకి జంతువుల నుంచి, వృక్షాల నుంచి కూడా మనకి మాంసకృతులు అనేవి లభిస్తాయి. పప్పుల్లో ఎక్కువగా మనకి మాంసకృతులు అనేవి లభిస్తాయన్నమాట. అలాగే జంతు ఆహారాలు తీసుకుంటే కనుక మనకి పాలు, మాంసం, చేపలు, గుడ్లు వీటి నుంచి మనకి మాంసకృతులు అనేవి లభిస్తాయి. తర్వాత విటమిన్లు, ఖనిజాలు తీసుకుంటే కనుక మనకి ఇవి శరీరంలోని రసాయన చర్యలకు మరియు ఎముకల నిర్మాణం, నరాల పనితీరుకి ఎక్కువగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇవి కూరగాయలు, పండ్లలో ఎక్కువగా లభిస్తాయి. ఇవి మనకి శరీరంలో తయారు కావు, కాబట్టి మనం ఆహారం రూపంలోనే వీటిని తీసుకోవాలి. పీచు పదార్థం అంటే జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి పీచు పదార్థం అనేది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ముఖ్యంగా మలబద్ధకం సమస్య రాకుండా, మనం శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉండడానికి మనకి పీచు పదార్థం అనేది చాలా ఉపయోగపడుతుంది. అంతేవిధంగా మన శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రతిరోజు మనం సుమారు 8 గ్లాసులు నీళ్లు తాగడం అనేది చాలా ముఖ్యం. అలాగే శారీరక శ్రమ కూడా ఉండాలి. మనకి పోషకాహారంతో పాటుగా మనకి శారీరక శ్రమ కూడా, మనకి రోజుకి 30 నుంచి 40 నిమిషాలు అనేది వ్యాయామం అనేది చేయాలన్నమాట. 40 సంవత్సరాలు నుంచి 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఇంకా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు అనేవి చేయించు. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కనుక డాక్టర్ల సలహా మేరకు వాళ్ళు ఫుడ్ తీసుకుంటే మంచిదన్నమాట. మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే, వయస్సును బట్టి, మన శారీరక స్థితిని బట్టి మనకి సరిపడే పరిమాణంలోనే మనం ఆహారం అనేది తీసుకోవాలి. చిరుధాన్యాలు, ధాన్యాలు, పప్పు ధాన్యాల కలయికతో మనం ఆహారం తీసుకుంటే మంచిది. అదేవిధంగా మనకి తాజాగా లభించే కూరగాయలు, మనకి మన ప్రదేశాల్లో లభించే కూరగాయలు కానీ పండ్లను కానీ ప్రతి సీజన్లో ఏవైతే లభిస్తాయో అవన్నీ తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలు సరైన పోషకాహారం వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. వృద్ధులు చక్కెరలు, కొవ్వులు, ఉప్పు తక్కువగా తీసుకోవాలి. వృద్ధులలో మనకి రోజువారీ ఆహారంలో 5% కన్నా చక్కెరలోనే తక్కువగానే వినియోగించుకోవాలన్నమాట. సుమారు ఇప్పుడు మనం తీసుకుంటే 1000 రోజుల వరకు, ఇప్పుడు గర్భిణీగా ఉన్నప్పటి నుంచి సుమారు పిల్లలకు 2 సంవత్సరాల వయసు వచ్చే వరకు చక్కెరను అనేది ఆహారంలో భాగంగా చేయకూడదు. సో దీనివల్ల వాళ్ళకి ఫ్యూచర్లో మధుమేహం రాకుండా, వాళ్ళకి ఇతర ఆహార సమస్యలు రాకుండా నివారించవచ్చు. తక్కువ ఖర్చుతో కూడిన ఆహారం అంటే మనకి మన లోకల్గా దొరికే ఆహారాన్ని తీసుకుంటే కనుక మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి సీజన్లో చౌకగా లభించే పండ్లు కానీ కూరగాయలను కానీ ఆహార పదార్థాలను తీసుకోవచ్చు. మితంగా తీసుకోవాలి. తీసుకునే ఆహారం శరీరానికి ఎంత మేరకు అవసరం అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోవాలి. ఉప్పు చక్కెరలు మాత్రం ఏ వయసు వారైనా సరే ఉప్పు చక్కెరలు, కొవ్వు పదార్థాల వాడకం అనేది తగ్గించుకుంటే శరీరానికి చాలా మంచిది. దాని ద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరకుండా అరికట్టవచ్చు.
1: మీరు ఇంతవరకు మెరుగైన జీవితం కోసం పోషకాహారంపై అవగాహన అంశం గురించి శ్రీమతి కృష్ణవేణి గారి ప్రసంగం విన్నారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: తొంభై సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశ

0: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు వింటారు.
1: సార్వకాలానికి అనువైనటువంటి వరి రకాలు, వాటి గుణగణాలు ఏంటో తెలుసుకుందాం. సార్వకాలానికి ముఖ్యంగా స్వర్ణ, బాడవా మసూరి, సాంబా మసూరి, శ్రీకాకుళం సన్నాలు, నంద్యాల సన్నాలు, ఇంద్ర, పుష్యమి, అమర, నెల్లూరు మసూరి, భావపూర్ సన్నాలు, నెల్లూరు సోన, నంద్యాల సోన, బాపట్ల మసూరి, తేజ, సుజాత, మారుటేరు సాంబా, మారుటేరు మసూరి, ఇట్లా రకరకాలుగా అనుకూలంగా ఉంటాయి. అయితే వీటి లక్షణాలను బట్టి మన ప్రాంతంలో అనుకూలమైనటువంటి రకాలని ఎంపిక చేసుకొని వేసుకోవాలి. ముందుగా స్వర్ణ రకాన్ని మనం చూసుకున్నట్లయితే దీన్ని MTU 70-29 అంటారు. ఇది ఇప్పుడు వేసుకోవటానికి బాగా అనుకూలంగా ఉంటుంది. 150 రోజుల పంట కాలం కలిగి ఉంటుంది. ఎకరానికి 3 టన్నుల దిగుబడినిస్తుంది. 3 వారాల నిద్రావస్థ కలిగి ఉంటుంది. ఇది ఎండాకు తగులను తట్టుకుంటుంది. వివిధ రకాల భూముల్లోనూ వాతావరణ పరిస్థితుల్లోనూ 2 పంటలు పండించే ప్రాంతాలకు స్థిరమైన దిగుబడినిచ్చే సన్నని గింజ కలిగినటువంటి రకం, తక్కువ నత్రజనితో ఎక్కువ దిగుబడినిచ్చే రకంగా మనం ఈ స్వర్ణాన్ని చెప్పుకోవచ్చు. ఇంకొకటి PLA 1000-100, దీన్ని బాడవా మసూరి అనే పేరుతో పిలుస్తుంటారు. ఇది కూడా ఇప్పుడు వేసుకోవటానికి బాగా అనుకూలంగా ఉంటుంది. 160 రోజుల పంటకాలం కలిగినటువంటి రకం. ఎకరాకు 2.5 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. నీరు నిల్వ ఉండే పల్లపు ప్రాంతాలకు అనువైనటువంటి రకంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. గింజలు సన్నగా మసూరి రకాన్ని పోలి ఉంటాయి. గింజ సులువుగా రాలే స్వభావం ఉంటుంది. కోత సమయంలో వర్షం వస్తే గింజ మొలకెత్తుతుంది. పచ్చి బియ్యానికి బాగా అనుకూలంగా ఉండేటటువంటి రకం ఈ బాడవా మసూరి. ఇక ఇంకోటి BPT 5204, దీన్ని సాంబా మసూరి అనే పేరుతో పిలుస్తారు. ఇది సార్వాకి, దాళ్వాకి 2 కాలాలకి అనుకూలమైనటువంటి రకం. సార్వాకి 145 నుండి 150 రోజుల్లో పంట చేతికొస్తుంది. అదే దాళ్వాలో అయితే 135 రోజుల్లోనే పంట చేతికొస్తుంది. ఎకరానికి 2.5 టన్నుల దిగుబడినిస్తుంది. 4 వారాల నిద్రావస్థ కలిగి ఉంటుంది. సన్న బియ్యం, అన్నం మృదువుగా రుచిగా ఉండి మెతుకులు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. అన్నం ఎక్కువగా ఒదిగవుతుంది. ఇక ఇంకొకటి RGL 2537, దీన్ని శ్రీకాకుళం సన్నాలు అంటారు. ఇది సార్వకాలానికి బాగా అనుకూలంగా ఉంటుంది. 165 రోజుల పంట కాలం కలిగినటువంటి రకం. ఎకరానికి 3 టన్నుల దిగుబడినిస్తుంది. ఉల్లికోడు పురుగును ఇది తట్టుకుంటుంది. బాగా సన్న బియ్యం. 60 రోజుల వరకు ఇది నాటుకోవచ్చు. చేను మీద పడిపోయినటువంటి రకంగా మనం ఈ శ్రీకాకుళం సన్నాల్ని చెప్పుకోవచ్చు. ఇక ఇంకొకటి MTU 1061, దీన్ని ఇంద్ర అనే పేరుతో పిలుస్తారు. ఇది ఇప్పుడు అంటే సార్వాలో వేసుకోవటానికి అనుకూలమైనటువంటి రకం. 150 రోజుల్లోనే పంట చేతికొస్తుంది. ఎకరానికి 3 టన్నుల దిగుబడినిస్తుంది. 2 నుండి 3 వారాల నిద్రావస్థ కలిగి ఉంటుంది. సుడిదోమను తట్టుకుంటుంది. సన్నగింజ రకం, తెలుపు రంగు కలిగి ఉంటుంది. చేను మీద పడిపోకుండా ఉంటుంది. 10 రోజుల వరకు ముంపును తట్టుకుంటుంది. అంతేకాకుండా కొద్దిపాటి చౌడును కూడా తట్టుకుంటుంది. ఈ రకం అన్నానికి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇక ఇంకొక రకం MTU 1075, దీన్ని పుష్యమి అనే పేరుతో పిలుస్తారు. ఇది కూడా సార్వకాలానికి బాగా అనుకూలంగా ఉంటుంది. 145 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఎకరానికి 2.5 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. 2 నుండి 3 వారాల నిద్రావస్థ కలిగి ఉంటుంది. అగ్గి తెగులను, దోమపోటును తట్టుకునేటటువంటి రకంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. సన్న బియ్యం చేను మీద పడిపోకుండా ఉంటుంది. ఇంకొక రకం ఈ కాలానికి అనుకూలమైనటువంటిదేను MTU 1064, దీన్ని అమరా అనే పేరుతో పిలుస్తారు. ఇది 150 రోజుల్లో పట్టు చేతికొస్తుంది. ఎకరానికి 2.5 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. 3 వారాల నిద్రావస్థ కలిగి ఉంటుంది. దోమపోటును తట్టుకుంటుంది. చేను మీద పడిపోకుండా ఉంటుంది. గింజ రాలిక కూడా ఉండదు. సన్న బియ్యం రకం, ముంపును ఈ రకం బాగా తట్టుకుంటుంది.

ఉంటుంది. ఇక అన్ని కాలాలకు అనుకూలమైనటువంటి రకం ఎస్ఎల్ఆర్ 34449. దీన్ని నెల్లూరు మసూరి అనే పేరుతో పిలుస్తారు. ఎకరానికి 3.2 టన్నుల దిగుబడిని కూడా ఇస్తుంది. అగ్గి తెగులను పూర్తిగా తట్టుకుంటుంది. ఈ రకం చేరు మీద పడిపోదు, గింజరాలిపోదు. సన్నబియ్యం రకం ముంపును బాగా తట్టుకుంటుంది, చేను మీద కూడా పడిపోకుండా ఉంటుంది. పొట్టి రకం గింజ నాణ్యత కలిగి అగ్గి తెగులను కూడా తట్టుకుంటుంది. ఇక ఇంకొకటి, ఈ సమయంలో వేసుకోవటానికి అనుకూలమైనటువంటి రకం BPT 2270. దీన్ని భావపురి సన్నాలు అంటారు. ఇది 160 నుండి 165 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఎకరానికి 2.8 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. ఇది ఎండాకు తెగులు దోమను తట్టుకుంటుంది, చేను మీద పడిపోదు. సన్నబియ్యం అన్నానికి ఈ రకం బాగుంటుంది. ఒకే పంట పండించేటటువంటి ప్రాంతాలకు ఈ రకం బాగా అనుకూలంగా ఉంటుంది. ఇంకో రకం SLR 3041. దీన్ని నెల్లూరు సోనా అనే పేరుతో పిలుస్తారు. ఇది కూడా ఇప్పుడు వేసుకోవటానికి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇది 140 రోజుల పంట కాలం కలిగినటువంటి రకం. ఎకరానికి 3 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. అగ్గి తెగులను తట్టుకుంటుంది, అతి సన్న బియ్యం. అన్నానికి ఈ రకం బాగుంటుంది. తక్కువ నత్రజనితో ఎక్కువ దిగుబడినిచ్చే రకంగా మనం ఈ నెల్లూరు సోనాను చెప్పుకోవచ్చు. ఇక ఇంకొకటి BPT 2295. దీన్ని బాపట్ల మసూరి అంటారు. ఇది సార్వకాలానికి వేసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. 150 నుండి 155 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఎకరానికి 2.5 టన్నులు దిగుబడినిస్తుంది. దోమపోటు అగ్గి తెగులను తట్టుకుంటుంది, చేను మీద పడిపోకుండా ఉంటుంది. మధ్యస్థ సన్నగింజ కలిగినటువంటి నాణ్యమైనటువంటి తెలుపు ధాన్యం. అన్నానికి బాగా అనుకూలంగా ఉంటుంది. ఒకే పంట వేసుకునే నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతాల్లోనూ పశ్చిమ డెల్టా ప్రాంతాలకు ఈ రకం బాగా అనుకూలంగా ఉంటుంది. ఇంకోటి, ఈ సమయంలో వేసుకోవటానికి అనుకూలమైనటువంటి రకం మారుటేరు సాంబ. దీన్ని MTU 1224 అంటారు. ఇది 135 రోజుల్లోనే పంట చేతికొస్తుంది. ఎకరానికి 2.6 నుంచి 2.8 టన్నులు దిగుబడినిస్తుంది. 2 వారాల నిద్రావస్థ కలిగి ఉంటుంది. దోమపోటును తట్టుకుంటుంది, పంట చేను మీద పడిపోకుండా ఉంటుంది. బియ్యం పారదర్శకంగా ఉండి అన్నానికి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇంకో రకం ఇప్పుడు వేసుకోవటానికి అనుకూలంగా ఉండేటువంటిది MTU 1262. దీన్ని మార్టేరు మషూరి అంటారు. ఇది 155 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఎకరానికి 2.6 నుంచి 2.8 టన్నులు దిగుబడినిస్తుంది. 2 వారాల నిద్రావస్థ కలిగి ఉంటుంది. ఎండాకు తెగులు దోమపోటును తట్టుకుంటుంది. కాండం దృఢంగా ఉండి చేను మీద పడిపోదు. గింజ రాలిక తక్కువగా ఉంటుంది. ఎక్కువ నిల్వ సామర్థ్యం ఇంకా గింజల దిగుబడి కూడా ఉంటుంది. ఇక ఇంకొక రకం ఇప్పుడు వేసుకోవటానికి అనుకూలమైనటువంటిది శ్రావణి అనే రకం. ఇది 140 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఎకరాకి 2.6 నుంచి 2.8 టన్నులు దిగుబడినిస్తుంది. 2 వారాల నిద్రావస్థ కలిగి ఉంటుంది. దోమపోటును తట్టుకుంటుంది. కాండం దృఢంగా ఉండి చేను మీద పడిపోకుండా ఉంటుంది. ఈ రకం జాతీయ స్థాయిలో విడుదల చేయబడింది. ఇంకో రకం MTU 1232. ఇది కూడా ఇప్పుడు వేసుకోవడానికి బాగా అనుకూలంగా ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో అయితే 135 నుండి 145 రోజులు పంటకాలం కలిగి ఉంటుంది. అదే ముంపు పరిస్థితులు గనక అయితే 140 నుండి 145 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఎకరానికి సాధారణ పరిస్థితుల్లో ఉంటే 2.4 టన్నులు దిగుబడినిస్తుంది. అదే ముంపు పరిస్థితుల్లో అయితే 1.5 టన్నులు దిగుబడినిస్తుంది. 1 వారం నిద్రావస్థ కలిగి ఉంటుంది. దోమపోటు అగ్గి తెగులు మాగుడు తెగులను తట్టుకుంటూ చేను మీద పడిపోయినటువంటి రకంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ముంపు ప్రాంతాలకు అత్యంత అనువైనటువంటి రకంగా మనం MTU 1232 చెప్పుకోవచ్చు. నారుమణ్ నుండి పిలకలు కట్టే దశ వరకు సుమారు 10 రోజుల పాటు ముంపును తట్టుకుంటుంది. గింజ రాలిక తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రకం ఇప్పుడు వేసుకోవటానికి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇవే కాకుండా ఇంకొకటి 2023లో విడుదలైనటువంటి రకము, ఇప్పుడు వేసుకోవటానికి అనుకూలంగా ఉండేటువంటి రకం BPT Rice 2846. ఇది 145 నుండి 150 రోజుల పంట కాలం కలిగి ఉంటుంది. ఎకరానికి 2.6 నుంచి 2.8 టన్నుల దిగుబడినిస్తుంది. 2 వారాల నిద్రావస్థ కలిగి ఉండి అగ్గి తెగులను పట్టకుళ్ళు తెగులను తట్టుకుంటుంది. కాండం దృఢంగా ఉండి చేను మీద పడిపోకుండా ఉంటుంది. మధ్యస్థ సన్న రకం. సన్న బియ్యం అన్నానికి బాగుంటుంది. బియ్యం నాణ్యత కలిగి ఉండి మిల్లులోనే ఎక్కువ బియ్యం దిగుబడినిస్తుంది. 2023లోనే విడుదలైనటువంటి మరొక రకం NLR Rice 3238. ఇది సార్వాకి దాళ్వాకి రెండు కాలాలకి కూడా అనుకూలంగా ఉంటుంది.

0: ఉంటుంది. 120 నుండి 125 రోజుల పంట కాలం కలిగి ఉంటుంది. ఎకరానికి 2.8 టన్నుల దిగుబడిని ఇస్తుంది. అగ్గి తెగులు, మెడవిరుపు తెగుళ్లను కొంతవరకు తట్టుకుంటుంది. కాండం దృఢంగా ఉండి చేను మీద పడిపోకుండా ఉంటుంది. మధ్యస్థ సన్న రకం, అన్నానికి బాగుండేటటువంటి రకం. బియ్యం నాణ్యత కలిగి మిల్లులో ఎక్కువ బియ్యం దిగుబడిని ఇస్తుంది. పాలిష్ బియ్యంలో ఎక్కువ జింకు శాతం కలిగినటువంటి రకం, అంటే 24.5 పీపీఎం జింకు శాతం కలిగినటువంటి రకంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. కాబట్టి రైతులందరూ కూడా ఇప్పుడు చెప్పినటువంటి ఈ రకాలను ఎంపిక చేసుకుని ఈ సార్వాలో సాగు చేసుకున్నట్లయితే మంచి నాణ్యమైనటువంటి పంట దిగుబడిని తీసుకోవటానికి వీలవుతుంది.
1: మీరు ఇంతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ పూట మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు వింటున్నారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

ఈ పూట మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు వింటున్నారు. రాత్రి 7:15 పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయంలో నూతన సాంకేతిక పద్ధతుల యొక్క ప్రాధాన్యత, ఈ అంశం గురించి డాక్టర్ ఐ వెంకటరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం జానపద గీతం, తరువాత ఉద్యాన పంటలలో పండ్ల కవర్ల వాడకం గురించిన వివరాలు వింటారు. 7:45 మరియు రాత్రి 8:00 చిత్రతరంగిణి, 8:45 దేశభక్తి గీతాలు వింటారు. 9:15 స్పాట్ లైట్, 9:30 చిత్ర జగత్ హిందీ సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక ధారావాహిక వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్, అ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఇతరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వరప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన,
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: వార్తా ప్రసారం వింటారు.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. అంతర్జాతీయంగా సంక్షోభం నెలకొన్న తరుణంలో భారత ఆర్థిక పెరుగుదలను ఏ విధంగా కొనసాగించాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆర్థిక సలహా మండలి సభ్యులతో చర్చించారు. 6వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక మన దేశంలో ఆరోగ్య రంగంలో వచ్చిన పరివర్తన ప్రతిఫలిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలియజేశారు. వంట నూనెలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్యాకేజింగ్ నిబంధనలు ప్రకటించింది. భారత అండర్ 18 పురుషుల హాకీ జట్టు మూడోసారి ఏషియా కప్ గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యులతో ఒక సమావేశం నిర్వహించారు. ప్రపంచ వ్యాప్త స్థిరతల మధ్య భారత ఆర్థిక వృత్తిని మరింతగా పెంపొందించడానికి తీసుకోవాల్సిన వివిధ చర్యలు, ఆలోచనలపై ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలితో చర్చించారు. జీవన సౌలభ్యాన్ని, వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి అవసరమైన వివిధ సంస్కరణలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. పశ్చిమాసియా దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలు భారత్ ప్రపంచంపై చూపే ప్రభావం గురించి కూడా సభ్యులు తమ అంచనాను ఈ సందర్భంగా వివరించారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే NFHS6 ఫలితాలపై కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బీజేపీ మాజీ అధ్యకుడు జేపీ నడ్డా ఈరోజు తిప్పికొట్టారు. ప్రజారోగ్యం అనేది రాజకీయ వాదోపవాదాలకు వాడుకునేంత చిన్న విషయం కాదని నడ్డా సోషల్ మీడియాలో అన్నారు. కేవలం తమకు నచ్చిన విషయాలను మాత్రమే చదవడం రాజకీయాలకు పనికొస్తుందేమో కానీ వాస్తవాలు మాత్రమే దేశానికి ఉపయోగపడతాయని ఆరోగ్య మంత్రి వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో వచ్చిన గణనీయమైన మార్పులను NFHS6 గణాంకాలు ప్రతిఫలిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. NFHS3తో NFHS6 డేటాతో పోలుస్తూ గర్భధారణ మొదటి త్రైమాసికంలోనే ఫస్ట్ ట్రైమెస్టర్లో జరిగే యాంటీనేటల్ రిజిస్ట్రేషన్ల శాతం 43.9% నుంచి 76.2% పెరిగిందని నడ్డా చెప్పారు. అలాగే ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలు, ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 38.7% నుంచి 90.6% పెరిగాయని, శిక్షణ పొందిన ఆరోగ్య సిబ్బంది సమక్షంలో జరిగే ప్రసవాలు అదే కాలంలో 46.6% నుంచి 91.3% పెరిగాయని నడ్డా చెప్పారు. ఇవి కేవలం అంకెలు మాత్రమే కావని, లక్షలాది మంది తల్లులకు సరైన సమయంలో అందుతున్న వైద్య సంరక్షణకు, సురక్షితమైన ప్రసవాలకు, మెరుగైన ఆరోగ్య ఫలితాలకు ఇవి నిదర్శనాలని ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. సంపూర్ణ రోగ నిరోధకత పరిధి 87.1% పెరిగిందని, అలాగే ఆరోగ్య బీమా రక్షణ 4.9% నుంచి 60.2% భారీగా పెరిగిందని నడ్డా తెలియజేశారు. ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, పారిశుద్ధ్యం, చివరి వ్యక్తి వరకు సేవలను అందించడంపై నిరంతరాయంగా చేసిన పెట్టుబడుల వల్లే ఈ ప్రగతి సాధ్యమైందని ఆరోగ్య మంత్రి స్పష్టం చేశారు. NFHS6 డేటా మాత్రం మెరుగైన వైద్య సదుపాయాలు, బలమైన మాతా శిశు సంరక్షణ సేవలు, విస్తృతమైన సామాజిక రక్షణ కీలక సూచీల్లో స్పష్టమైన ప్రగతితో ఒక భిన్నమైన వాస్తవాన్ని చూపుతోందని నడ్డా పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లో బీజేపీ అభ్యర్థులు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుక్, రజనీష్ అగర్వాల్ ఈరోజు రాజ్యసభ ఎన్నికలకు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. భూపాల్ అసెంబ్లీలోని రిటర్నింగ్ అధికారికి వారు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్, బీజేపీ రాష్ట అధ్యకుడు హేమంత్ ఖండేల్వాల్, మంత్రి కైలాష్ విజయవర్గీయ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా మందస్సార్ మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ బరిలోకి దించింది. మధ్యప్రదేశ్ నుంచి ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 8వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. యువత దేశానికి అతిపెద్ద బలమని 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో వారు అగ్రగామి పాత్ర పోషిస్తారని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన యూత్ ఫర్ వికసిత్ భారత్ మై భారత్ యూత్ కన్వెన్షన్ ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి, యువత తమ ఆకాంక్షలను ఆలోచనలను పంచుకోవడానికి, దేశ నిర్మాణంలో వారి స్వచ్ఛంద సేవాభావాన్ని చాటడానికి ఒక వేదికగా మై భారత్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూపకల్పన చేశారని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. చట్టపరమైన కొలతలు, లీగల్ మెట్రాలజీ నిబంధనల ప్రకారం వంట నూనెల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రామాణికమైన కొత్త ప్యాకింగ్ సైజులు ప్రవేశపెట్టింది. సవరించిన నిబంధనల ప్రకారం పామాయిల్, పామోలిన్, సోయాబీన్ నూనె, సన్ఫ్లవర్ నూనె, ఆవ నూనె, వేరుశెనగ నూనె, నువ్వుల నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, పత్తి గింజల నూనె, మొక్కజొన్న నూనెలతో సహా ప్రధాన వంట నూనెలన్నింటికి ప్రామాణికమైన ప్యాక్ పరిమాణాలు నిర్ణయించినట్లు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 200 గ్రాములు, 500 గ్రాములు, 1 నుంచి 5 కిలోగ్రాములు, 15 కిలోగ్రాములు, 20 కిలోగ్రాములుగా ప్యాక్ పరిమాణాలను ప్రభుత్వం ఆమోదించింది. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ సాయంత్రం న్యూఢిల్లీలో నేపాల్ విదేశాంగ మంత్రి షిషిర్ ఖానాల్తో చర్చలు జరపనున్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాలు పరస్పర ప్రయోజనకరమైన అంశాలపై చర్చిస్తాయని నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, ఇంధనం, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలతో సహా కీలక రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఈ చర్చలు సాగుతాయి. మరోవైపు నేపాల్ విదేశాంగ మంత్రి పర్యటన భారత నేపాల్ దేశాల మధ్య ఉన్న ప్రత్యేక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలియజేశారు.
2: With Nepal, we have an expansive agenda from the development cooperation to people ties to trade and investment. So all these ties together will be discussed when the two foreign ministers meet. But on our side, we are keen to further strengthen this multifaceted partnership that we have with Nepal.
3: తమ దేశంతో పాటు కువైట్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బ్యాలిస్టిక్ క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించిందని, అయితే వాటిని మధ్యలోనే అడ్డుకున్నానని బహ్రెయిన్ తెలియజేసింది. ఈ దాడులను బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. గల్ఫ్ పొరుగు దేశాలపై దాడులను వెంటనే నిలిపివేయాలని ఇరాన్ కోరింది. ఈ దాడులు తీవ్రమైన ఉద్రిక్తతలకు దారితీసే చర్యలని, తమ దేశ సార్వభౌమాధికారాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా అభివర్ణించింది. హోర్ముజ్ జలసంధి గల్ఫ్ అరబ్ మిత్ర దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను తాము అడ్డుకున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించిన కొన్ని గంటలకే బహ్రెయిన్, కువైట్ ఈ ప్రకటన చేశాయి. పంజాబ్లో ఈ ఉదయం ఫిరోజ్పూర్ ఫజిల్కా రహదారిపై ఒక వాహనం ట్రక్కును ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో కనీసం 8 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని, మరణించిన తమ బంధువు అస్థికలను బ్యాస్ నదిలో నిమజ్జనం చేయడానికి బ్యాస్ వెడుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలియజేశారు. ప్రమాదం తీవ్రతకు పలువురు అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఫిరోజ్పూర్లోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి చెరో 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రధానమంత్రి ప్రకటించారు. భారత పురుషుల జట్టు అండర్-18 హాకీ ఏషియా కప్ను 3వ సారి కైవసం చేసుకుంది. ఈరోజు కకామిగహారాలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో జపాన్ 4-1 తేడాతో భారత్ ఓడించింది. భారత్ తరఫున ఆశీష్ పూర్తి హ్యాట్రిక్ గోల్స్తో రాణించగా కెప్టెన్ కేతన్ కుష్వాహా విజేత జట్టు తరఫున మరొక గోల్ సాధించారు. అంతకుముందు జరిగిన మ్యాచ్లో భారత మహిళల జట్టు దక్షిణ కొరియాను 3-0 ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. న్యూ చండీగఢ్లో జరుగుతున్న మ్యాచ్లో కేఎల్ రాహుల్ కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీలతో ఆతిథ్య జట్టును బలమైన స్థితిలో నిలిపారు. సాయి సుదర్శన్ కూడా 81 పరుగులు చేసి త్రుటిలో తన తొలి టెస్ట్ సెంచరీని చేజార్చుకోగా రిషబ్ పంత్ వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసి నాటౌట్గా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ సలీం 2 వికెట్లు తీసుకున్నారు. జియాపూర్ ఒక వికెట్ తీసుకున్నారు. విశేషాలు మరొకసారి. అంతర్జాతీయంగా సంక్షోభం నెలకొన్న తరుణంలో భారత్ ఆర్థిక పెరుగుదలను ఏ విధంగా కొనసాగించాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తన ఆర్థిక సలహా మండలి సభ్యులతో చర్చించారు. 6వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక మన దేశంలో ఆరోగ్య రంగంలో వచ్చిన పరివర్తనను ప్రతిఫలిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలియజేశారు. వంట నూనెలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రామాణికమైన ప్యాకేజింగ్ నిబంధనలను ప్రకటించింది. భారత్ అండర్ 18 పురుషుల హాకీ జట్టు 3వ సారి జపాన్ ఓడించి ఏషియా కప్ గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంటసిమలు కార్యక్రమంలో వ్యవసాయంలో నూతన సాంకేతిక పద్ధతుల యొక్క ప్రాధాన్యత, ఈ అంశం గురించి డాక్టర్ ఐ వెంకటరెడ్డి గారితో పరిచయం వింటారు.
1: ఈ రోజుల్లో వ్యవసాయం ప్రధానంగా సాంకేతికత వైపు దూసుకువెళ్తూ ఉంది. ముఖ్యంగా మన దగ్గర రైతులు నిదానంగా మారుతూ ఉన్నారు. ఈ ఏవైతే సాంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ ఉన్నారో వాటి నుంచి నూతన సాంకేతికతల్ని అలవాటు చేసుకుంటూ రైతులు కూడా మెల్లగా సాంకేతికత వైపు వెళ్తున్నారు అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఈ నేపథ్యంలో ఇంకా నూతన సాంకేతికత పద్ధతులు ఏమేమి ఉన్నాయి, వీటి గురించి మనకు వివరించడానికి మనతో డాక్టర్ ఐ వెంకటరెడ్డి గారు ఉన్నారు. వీరు కేవీకే గరికపాడినందు సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్గా ఉన్నారు, వ్యవసాయ విస్తరణ విభాగం. నమస్కారం సార్.
2: నమస్కారం సార్.
1: రైతులు ప్రధానంగా చాలా కాలం పాటు సంప్రదాయ పద్ధతుల్లోనే వ్యవసాయం చేస్తూ ఉన్నారు, ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా కొత్త కొత్త సాంకేతిక పద్ధతులను అలవాటు చేసుకుంటూ ఉన్నారు. ఏవైతే మన శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచి మనకు మార్కెట్లోకి తెస్తున్నారో వాటిని అలవాటు చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు సాంకేతికత అంటే ఏమిటి చెప్పండి.
2: సాంకేతికత అంటే మనము యంత్రాలు లేదా ఇతర ఏమైనా పరికరాలు ఉపయోగించి ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచటంని సాంకేతికత అంటారు. ఇప్పుడు మనం ఈ సాంకేతికతలో ఏంటంటే తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడిని సాధిస్తాము. మనము పాత రోజుల కాల పద్ధతులు తీసుకుంటే ఆ పద్ధతులతో పోల్చుకుంటే ఈ సాంకేతికత పద్ధతిలో మనము తక్కువ టైంలో ఎక్కువ రాబడి మరియు ఆదాయమును పొందుటకు ఈ సాంకేతిక పద్ధతులను వాడతాము. మనము పూర్వకాలం నుంచి చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుత కాలానికి మనకు వ్యవసాయంలో చాలా మార్పులు వచ్చాయి. పూర్వకాలంలో మనకు 15 క్వింటాల్ వస్తే సగటున, ఆధునిక కాలంలో అంటే ప్రస్తుతం మనకు అదే వరి పంటలో 25 క్వింటాల్ దిగుబడి వస్తుంది. ఇది అంత సాంకేతికతో చెందిన మార్పు వల్లే ఇదంతా సాధ్యపడింది. సో ఇప్పుడు ఈ సాంకేతికత మెయిన్గా దేనివైపు ఫోకస్ చేస్తుందంటే ఉత్పత్తి మరియు ఉత్పాదకత పెంచి తక్కువ టైంలో రైతుకి ఎక్కువ ఆదాయం తెచ్చే వైపుగా ఈ సాంకేతికత అనేది తోడ్పడుతుంది.
1: అంటే వెంకటరెడ్డి గారు, మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పినట్టుగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది అంటారు. అయితే వ్యవసాయంలో సాంకేతికత అంటే ఏంటి?
2: మనము ముఖ్యంగా వ్యవసాయంలో యంత్రాలు, మనము సెన్సార్స్ మరియు ట్రాక్టర్స్, ఏదైనా ఇతర యంత్రాలను వాడి రైతు యొక్క ఉత్పత్తిని పెంచితే వాటిని వ్యవసాయ సాంకేతికత అంటారు. ఈ వ్యవసాయ సాంకేతిక పద్ధతుల్లో ఏంటంటే ముఖ్యంగా సమయం మరియు డబ్బు ఆదా అవుతుంది. అసలు ముఖ్యంగా మనం ఎందుకు వ్యవసాయాన్ని సాంకేతికతను వాడాలంటే ఈ పెరుగుతున్న రోజుల్లో మన పెరుగుతున్న భారతదేశ జనాభాకు ఆహారాన్ని అందించడానికి ఈ సాంకేతిక పద్ధతులన్నీ ఎంతో తోడ్పడుతున్నాయి.
1: అయితే సార్, ఇప్పుడు మనకు ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం ఏ టెక్నాలజీ సాంకేతికత అయినా కానీ విదేశాల్లోనే కొంచెం మెరుగ్గా ఉంటుంది, మన భారతదేశం ఎందుకో కానీ కొంచెం నిదానంగా సాంకేతికత వైపు వెళ్తూ ఉంటాం. వ్యవసాయం దగ్గరకు వస్తే ఇతర దేశాలు ఇంకా మెరుగ్గా ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఉదాహరణకు చెప్పాలంటే ఏ దేశాల్లో ఎటువంటి మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం ఉంది, ఈ సాంకేతికతని వాడుకోవడంలో మన దేశం ఏ స్థానంలో ఉందో చెప్పండి.
2: ముఖ్యంగా ఇతర దేశాల్లో సాంకేతికత చూసుకుంటే ఇతర దేశాలలో రైతులందరూ పెద్ద రైతులు. భారతదేశంతో పోల్చుకుంటే భారతదేశంలో ముఖ్యంగా రైతులందరూ స్మాల్ అండ్ మార్జినల్ ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్, అంటే సన్న మరియు మధ్యకారు రైతులు. మన ఇండియా కమతాల సంఖ్య వచ్చేసి కమతాలు ఒక్కొక్క రైతుకు వచ్చేసి నాన్ యావరేజ్గా 2 నుంచి 4 ఎకరాలు ఉండటం జరుగుతుంది. సో ఈ 2 నుంచి 4 ఎకరాల్లో ఉన్న రైతులకు కూడా వారి యొక్క ఆదాయం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఆదాయంతో వాళ్ళు ఈ సాంకేతిక టెక్నాలజీస్ వైపుని కూడా మొగ్గు చూపడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇతర దేశాల్లో చూసుకుంటే ఆనాన్ని యావరేజ్గా ఒక్కొక్క రైతుకు వచ్చేసి 200 నుంచి 400 ఎకరాలు వంటూ వరకు ఉంటుంది. వారి ఆదాయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది భారతదేశంతో పోల్చుకుంటే. సో భారతదేశంలో ఏంటంటే ఇంక చిన్న చిన్న కమతాలు, ఈ రైతులకు కూడా ఆ సాంకేతికం మీద వెచ్చించే ఆదాయం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒక్కొక్క రైతుకి భారతదేశంలో వచ్చే ఆదాయమే చాలా తక్కువగా ఉంటుంది. సో వాళ్ళు ఇతర దేశాలతో పోల్చుకుంటే ఎక్కువ ఆదాయం కూడా ఇన్వెస్ట్ చేయలేరు. ముఖ్యంగా ఇంకొక విషయంకి వస్తే భారతదేశంలో రైతులు వారి యొక్క ఆదాయం అనేది తక్కువ. వారి ఆదాయం తక్కువ అవటం వలన వారు ఇతర వాటి మీద టెక్నాలజీ సాంకేతికత మీద వెచ్చించడం జరుగుతుంది. సాంకేతికత మీద ఎక్కువ వెచ్చించిన వారికి దిగుబడి, ఈ వాతావరణంలో మార్పుల వల్ల వారికి దిగుబడి మరియు ఇతర రకాల ప్రయోజనాలు కలగట్లేదు. ఇతర దేశాల యొక్క టెక్నాలజీస్ ఏంటంటే యూనిఫామ్ మెచ్యూరిటీ ఆఫ్ క్రాప్స్, ఎట్ ఏ టైమ్ హార్వెస్టింగ్, అదంతా వారు టెక్నాలజీ ప్రకారము క్రాప్ వెదర్ బేస్డ్ మానిటరింగ్ ప్రకారం చేస్తారు. సో వారి యొక్క ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది భారతదేశంతో పోల్చుకుంటే.
1: అయితే మరి భారతదేశంలో వ్యవసాయంలో సాంకేతికత పద్ధతులు వాడాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది?
2: మనకి 1966 తర్వాత నుంచి జనాభా పెరుగుదల జరిగింది. వ్యవసాయంలో హరిత విప్లవం మొదలయ్యింది. ఈ హరిత విప్లవం తర్వాత జనాభాకి సరిపోయినంత ఆహార ధాన్యాలను అందించటము భారతదేశ ప్రభుత్వం లక్ష్యం. ఈ హరిత విప్లవం తర్వాత భారతదేశంలో కొత్త వంగడాలు మరియు ఇతర సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టడం జరిగింది. మెక్సికన్, అమెరికా, చైనా ఇట్లాంటి దేశాల నుంచి మనము కొత్త వంగడాలను దిగుమతి చేసుకొని ఆ వంగడాల నుంచి డిఫరెంట్ బ్రీడింగ్స్ టెక్నిక్స్ వల్ల మనం ఇక్కడ వివిధ రకాల వంగడాలను డెవలప్ చేయడం జరిగింది. సో మనకి ఇప్పుడు చూసుకుంటే ఈ సాంకేతిక పద్ధతుల ఆవశ్యకత ఎందుకు వచ్చిందంటే భారతదేశం అనేది ప్రప్రథముగా ఆ వ్యవసాయ ఆధారిత దేశము. వ్యవసాయం మీద కూలీలు, రైతులు, ఇంకా మధ్యవర్తులు, వ్యాపారులు మరియు ఇతర రకాలు 60% జనాభా వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. అంతేకాకుండా భారతదేశం జీడిపి వాటాలో 18% ఈ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో ఆధారపడి ఉంది. వ్యవసాయం అనుబంధ రంగాలకు వచ్చేసరికి పాడి పరిశ్రమ, డైరీ, మత్స్య పరిశ్రమ, సెరికల్చర్ అనగా పట్టుపురుగుల పెంపకం మరియు మత్స్య పరిశ్రమ, ఇవన్నీ వ్యవసాయ అనుబంధ రంగాలు. వీటిల్లో ముఖ్యంగా మనకు ఈ గ్లోబలైజేషన్ వలన చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ గ్లోబలైజేషన్తో పాటు ముఖ్యంగా వాతావరణంలో మార్పు. ఈ వాతావరణంలో మార్పు వల్ల ఈ పంటల దిగుబడి తక్కువైంది. ఈ వాతావరణం మార్పు వల్ల పంటల్లో చీడపీడలు, తెగుళ్ళు మరియు ఇతరత్ర కారణాలు, వర్షాల తగ్గుదల మరియు చాలా రకాల వ్యవసాయ ఆధారిత సమస్యలకు ఈ పద్ధతులు దారితీస్తున్నాయి. వీటికి తోడు ముఖ్యంగా భారతదేశ యువత వ్యవసాయం నుంచి చదువుల వైపు మళ్తున్నారు. దానివల్ల కూడా వ్యవసాయంలో కాస్త కూలీల కొరత అనేది బాగా ఎక్కువైంది. ఈ మధ్య చూసుకుంటే మనకి కూలీలకి చాలా రైతులు డబ్బు వెచ్చించాల్సి వచ్చింది. పూర్వం రోజులో అందరూ వ్యవసాయం వైపు మొగ్గు చూశారు. ప్రస్తుతం సమాజంలో యువత వ్యవసాయం వైపు మొగ్గు చూపటం లేదు. దీని వలన గ్రామీణ ప్రాంతాలలో కూలీల కొరత చాలా తీవ్రంగా ఉంది. దీనికి కూలీల ఖర్చు కూడా రైతుకు వచ్చే సగం ఆదాయంలో కూలీల ఖర్చు కూడా చాలా వరకు ఎక్కువైంది. సో దీని ఈ కారణాలన్నిటి వలన రైతు ఈ సాంకేతికతపై దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది. సో వివిధ రకాల సాంకేతిక పద్ధతులను మారుతున్న కాలానికి అనుగుణంగా రైతు కూడా అవలంబించాల్సి వస్తుంది.
1: అయితే వెంకటరెడ్డి గారు, ఈ కారణాలన్నింటి వల్ల భారతదేశంలో నూతన సాంకేతిక పద్ధతులు రైతులు వాడాల్సిన అవసరం వచ్చిందంటారు. అయితే సార్, ఇప్పుడు సాంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడానికి నూతన సాంకేతికత పద్ధతుల్లో వ్యవసాయం చేయడానికి ప్రధాన తేడాలు ఏమున్నాయంటారు?
2: ఓకే, మంచి క్వశ్చన్ అండి. మన పాతకాల పద్ధతులు అంటే మన తాతలు, పూర్వీకులు పాటించిన పద్ధతులు, ఆ పద్ధతుల్లో ఏంటంటే ఉత్పత్తి మరియు ఉత్పాదకత తక్కువ. అప్పట్లో మనము దేశీయ రకాల విత్తనాలను వాడేవాళ్ళము. ఇప్పుడు సాంకేతిక పద్ధతులు అంటే ఇంప్రూవ్డ్ వెరైటీస్, వీటి వలన ఏంటంటే ఉత్పత్తి మరియు ఉత్పాదకత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.

0: వీటిని హై ఈల్డింగ్ జీన్ ఇన్కార్పొరేటెడ్ వెరైటీస్ అంటారు. అంటే సంకరజాతి జీన్ ఇన్కార్పొరేట్ చేయటం వల్ల వాటిల్లో వివిధ రకాల లక్షణాలను తల్లి యొక్క మొక్క నుంచి పంపించడం వల్ల వాటిలో తెగుళ్ళు మరియు వ్యాధుల్ని తట్టుకునే శక్తి అనేది మన మోడర్న్ వెరైటీస్ అంటే కొత్తగా అభివృద్ధి చెందిన వంగడాలకి ఎక్కువగా ఉంటుంది. పాతకాలం వాటికి ఎక్కువ వర్షానికి తట్టుకునే శక్తి ఉండదు. ఇప్పుడు సాంకేతిక పద్ధతుల వల్ల అభివృద్ధి చెందినటువంటి వంగడాలకు వర్షానికైనా ఏ తెగుళ్ళకైనా దేనికైనా తట్టుకునే సామర్థ్యం అనేది ఎక్కువ ఉంటుంది. పాత పద్ధతుల్లో తీసుకుంటే సమయం ఎక్కువ పడుతుంది. మనకు పాతకాలపు పద్ధతులు తీసుకుంటే ఏ పద్ధతికైనా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఒక ఉదాహరణ చూసుకుంటే పూర్వం రోజుల్లో వరి కోత కోయటానికి సుమారుగా 240 గంటలు సమయం పడుతుంది. అంటే కోత కోసిన తర్వాత ఆ వరిని ఎండకి ఎండబెట్టి తర్వాత నూర్పిడి చేసి ఆ తర్వాత బస్తాలకు పడతారు. అదే ఇప్పుడే తీసుకుంటే 40 నుంచి 180 నిమిషాలలో పూర్తవుతుంది ఎకరం వరి కోయటానికి. ఇప్పుడేముంది, మనం ఈ హార్వెస్టర్స్ను ఉపయోగించి సింపుల్గా కోతను కొయ్యవచ్చు. ఈ సాంకేతిక పద్ధతుల్లో ఏంటంటే సమయము తక్కువ పాత పద్ధతులతో పోల్చుకుంటే. అదేవిధంగా ఉత్పత్తి మరియు ఉత్పాదకత కూడా చాలా ఎక్కువగా ఉంది. మనం పాత రోజులతో పోల్చుకుంటే ఈ సాంకేతిక పద్ధతుల్లో దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సరాసరిగా 20 నుంచి 25 క్వింటాల ధాన్యం అనేది మనకు వస్తుంది.
1: ఇప్పుడు వ్యవసాయంలో ప్రధాన సాంకేతిక పద్ధతులు ఏవే ఉన్నాయో వివరంగా తెలియజేయండి.
0: వ్యవసాయంలో ఇటీవల కాలంలో చాలా సాంకేతికత అనేది అభివృద్ధి చెందింది. వాటిలో ముఖ్యమైనవి వాతావరణ పర్యవేక్షణ ఆధారిత వ్యవసాయం చేయటం. ఫస్ట్ మనం వాతావరణ పర్యవేక్షణలో ముఖ్యంగా మనం వెదర్ ఫోర్కాస్టింగ్ను బట్టి మన పద్ధతులు, మన క్రాపు, పంటలను, వాటిని దాని ఆధారంగా మన వాతావరణ అనుగుణంగా మనము పంటలను పెంచుకోవాలి. ముఖ్యంగా వాతావరణ అంచనా ఏమిటంటే ఒక నిర్దిష్ట సమయానికి వాతావరణం యొక్క పరిస్థితులను అంచనా వేసి దానికి అనుగుణంగా మనము పంటలను పెంచుకోవాలి. ఇప్పుడు మనం రెయిన్ ఫోర్కాస్ట్ని బట్టి ముందే దాని యొక్క వాతావరణ వెదర్ ఫోర్కాస్ట్కి మనకి ఇండియన్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ భారత వాతావరణ విభాగం వారు సలహా మేరకు వారు ఇచ్చిన ఫోర్కాస్ట్ ప్రకారము మనము దాని ప్రకారంగా మనము క్రాప్ని ప్లాన్ చేసుకోవాలి. దాని ప్రకారంగా మనము మధ్య రకము, స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక వంగడాలను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల మనకు కాస్త ఖర్చు తగ్గుతుంది మరియు పంటను కాపాడుకోవచ్చు. ఈ వాతావరణం అంచనా అనేది ముఖ్యంగా క్యుములేటివ్ ఇయర్స్ డేటాను బట్టి ఈ వాతావరణ అంచనా వేస్తారు. ఇది 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు వాతావరణంలో వచ్చిన మార్పుల్ని బట్టి ఈ వెదర్ ఫోర్కాస్ట్ అనేది చేయటం జరుగుతుంది. ఆ ఫోర్కాస్ట్కు అనుగుణంగా మనము పంటలను వాటిని వేసుకోవాలి. దీనివల్ల మనకు కాస్త ఖర్చు మరియు సమయము ఆదా అవుతుంది. రైతులు ఈ వాతావరణ అంచనాల వల్ల పంటలను మరియు కోతల అనంతరము పంటను సురక్షంగా కాపాడుకోవచ్చు. భారత ప్రభుత్వం వారు వివిధ కృషి విజ్ఞాన కేంద్రంలో డాము డిస్ట్రిక్ట్ అగ్రోమెట్రాలజీనిస్ట్ జిల్లా వాతావరణ విభాగాలను మెయింటైన్ చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో 7 KVKs ఈ వాతావరణ విభాగం పనిచేస్తుంది. ఈ వాతావరణ విభాగం వారు వారానికి 2 రోజులు మంగళవారము మరియు శుక్రవారము వివిధ మండలాలకు, వివిధ బ్లాకులకు అక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి వారికి ఆ వాతావరణంకి అనువుగా ఉండే రకాలను మరియు ఆ అనువయ పురుగు మందులను సిఫారసు చేయటం జరుగుతుంది. సో రైతు సోదరులందరూ మీ మొబైల్ ఫోన్లో మేఘదూత్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవటం వల్ల ఆ బులెటిన్స్ను మీరు పొందగలరు. ఈ మేఘదూత్ యాప్ను మీరు ప్లేస్టోర్ అప్లికేషన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకున్నట్లయితే ప్రతి మంగళవారము మరియు శుక్రవారము భారత వాతావరణ విభాగం వారిచే నడపబడుతున్న ఈ డిస్ట్రిక్ట్ అగ్రోమెట్రాలజీ యూనిట్ వారి నుండి మీకు ఈ వాతావరణ సమాచారము, ముఖ్యంగా మీ వరి, పత్తి పంట, మిర్చి, పసుపు వీటిల్లో వచ్చే తెగుళ్ళు, వాటి నివారణ మరియు నెక్స్ట్ వచ్చే 7 రోజుల వాతావరణ అంచనా, అదేవిధంగా పశువుల్లో, కోళ్ళల్లో ఆ వాతావరణ మార్పుకి వచ్చే రోగాలు, వాటికి నివారణ చర్యలుని ఈ వాతావరణ విభాగము తెలియజేయటం జరుగుతుంది. సో దీంతో పాటుగా ముఖ్యంగా మనం ఈ రోజుల్లో వివిధ రకాల టీవీలు, మొబైల్ ఫోన్లు వీటి

0: ఆధారిత వాతావరణ అంచనా వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది. వాటిని బట్టి కూడా మనం వాతావరణంలో ఉన్న ఉష్ణోగ్రత, తేమ స్థాయి, పీడనము మరియు కాంతి తీవ్రత, గాలి వీచే దశ మరియు వాతావరణ పర్యవేక్షించడానికి వివిధ లక్షణాలను బట్టి కూడా మనము మన పంటలను వాటిని సమయానికి అనుగుణంగా వేసుకోవచ్చు. ఇంకా అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్టీస్ పోషకాల నివారణ, న్యూట్రియంట్ మేనేజ్మెంట్, ఇది కూడా ఒక సాంకేతికలో ముఖ్యమైన నిర్వహణ. అయితే ఈ ఇతర దేశాల్లో వాళ్ళకి ఆటోమేటిక్ లార్జ్ కమతాల వల్ల వారు ఈ సాంకేతిక పోషకాలు, ఈ ఆటోమేటిక్ సెన్సార్ను వాడి నేలల్లో తక్కువైనటువంటి పోషకాలను వాళ్ళే ముందుగానే పసిగట్టి వాటికి ఏమేం కావాలో ఆ మొక్కలకు వాటిని అందించడం వల్ల వాళ్ళు ఎక్కువ దిగుబడి పొందుతున్నారు. అదేవిధంగా ఈ టెక్నాలజీ, ఈ నేలల విశ్లేషణ పరికరాలు అనేవి మన భారతదేశంలో కూడా ఈ టెక్నాలజీ అనేది డెవలప్ చెందుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ పరికరాలు మనకి మొక్క యొక్క వేరు దగ్గర ఉంచిన ఎడల అవి రెగ్యులర్ గా ఆ మొక్కకి తక్కువైన పోషకాలను రికార్డ్ చేసుకుని సోర్స్ అందించడం వల్ల ఆ రైతు ఆ పోషకాలని చూసుకొని అప్లై చేయటం జరుగుతుంది. ఇది కూడా ఒక ముఖ్యమైన యంత్రము. నెక్స్ట్, అదే విధంగా పోషకాలు అనేవి మనకు నేలలో తేమ ఉండటం వల్లే అందుతాయి. నేలల్లో తేమను తెలియజేసే పరికరాలు కూడా, ఎగ్జాంపుల్ టెన్షియోమీటర్ కానీ ఇంకా ఇతరత్ర పరికరాలు ఉన్నాయి. ఈ పరికరాల వల్ల మనము నేలలోని తేమ శాతమును కూడా తెలుసుకోవచ్చు. ఈ మట్టిలోని తేమ శాతమును తెలుసుకోవటం వల్ల మనము మొక్కకు ఎంత నీరు అందుతుంది, ఎంత ఖనిజ లవణాలు అందుతున్నాయని కూడా తెలుసుకోవచ్చు. ఇకపోతే ఇంకొక ముఖ్యమైన సాంకేతిక పద్ధతులు తెగులు మరియు పురుగుల యాజమాన్యం. ఇది అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సాంకేతికతలు ముఖ్యంగా ఈ తెగుళ్ళు మరియు కీటకాల యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు రీసెంట్ డేస్ లో ఫెరమోన్ ట్రాప్స్ అనే కాన్సెప్ట్ చాలా అభివృద్ధి చెందింది. ఈ ఫెరమోన్ ట్రాప్స్ వల్ల ఏంటంటే ఉపయోగాలు, ఇవి ఆడకీటకాలను ఆకర్షిస్తాయి. ఈ ఫెరమోన్స్ ఈ ఆడకీటకాలను ఆకర్షించటం వరకు కొంతవరకు ఈ కీటకాలలో గుడ్లు పెట్టే ఆడపురుగులను మనము అరికట్టవచ్చు. తర్వాత సౌరక్రాంతి ఉచ్చులు అంటే లైట్ ట్రాప్స్ కూడా ఈ సాంకేతికతలో ఒక ముఖ్యమైన సాధకాలు. ఈ లైట్ ట్రాప్స్ వల్ల మనము రాత్రిపూట ఈ పొలంలో ఈ సూర్యకాంతి ఉచ్చులను ఉంచటం వల్ల, నథింగ్ బట్ లైట్ ట్రాప్స్ ఉంచటం వల్ల అవి ఆ కాంతికి ఆకర్షించబడి ఆ ట్రాప్లో ఇరుక్కొని చనిపోవటం జరుగుతుంది. వీటి వల్ల కూడా కాస్త మనము తెగుళ్లను, చీడపురుగులని కంట్రోల్ చేసుకోవచ్చు. నీటి యాజమాన్యము, ఇది కూడా చాలా మొక్కకు ఇంపార్టెంట్ యాజమాన్యం. స్వయం చాలక నీటి పారుదల అంటే మనము రీసెంట్గా ఈ డ్రిప్పు మరియు స్ప్రింక్లర్ వ్యవసాయము బాగా ప్రాచుర్యం పొందింది. ఈ స్ప్రింక్లర్ మరియు డ్రిప్ ఈ పద్ధతులు ద్వారా మనం ఆటోమేటిక్గా ఈ స్ప్రింక్లర్లు అనేవి మన మొబైల్ నుంచి వాటిని ఆపరేట్ చేయవచ్చు. ఈ కొన్ని సందర్భాల్లో వాతావరణం మార్పు మరియు వాతావరణం వర్షము అవన్నీ ఆలస్యమైన ఈ స్వయం చాలక డివైస్ని అంటే ఈ పరికరాలను ఉపయోగించి మనము మొక్కకు మరి లేదా పంటకు ఎంత నీటి అవసరం ఉందో దాన్ని బట్టి మనము భూమిలో తేమను గుర్తించి ఆ మొక్కకు లేదా పంటకు నీటిని అందించవచ్చు. మనకు ఒక్కొక్క పంటకు ఒక్కొక్క క్రిటికల్ స్టేజ్ అంటే ఒక్కొక్క దశకు ఒక ముఖ్యమైన దశలో మనకు ఒక్కొక్క పంటకు ఒక్కొక్క రకమైన నీరు అందించవలసి వస్తుంది. దాన్ని బట్టి కూడా మనము సిఫారసు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, క్రాప్ మానిటరింగ్. క్రాప్ మానిటరింగ్ అనేది ఈ చిన్న చిన్న కమతాల వల్ల మనము ఈ పంట పరిశీలనను చూడలేము. సో శాటిలైట్ వాటి వల్ల ఉపయోగించి మనము ఈ క్రాప్ మానిటరింగ్ అనే దాన్ని చూడవచ్చు. ఈ క్రాప్ మానిటరింగ్ అనేది ఈ శాటిలైట్ వీటి వల్ల మనకి యాక్యురేట్ గా ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది ఆధునిక వ్యవసాయంలో చాలా ప్రాచుర్యం పొందుతున్న వ్యవస్థ. దట్ ఈస్ భౌగోళిక సమాచార వ్యవస్థ, జిఐఎస్ అంటారు దీన్ని. ఈ జిఐఎస్ లో ఏంటంటే మనము పంట అంటే పంట కానీ నేల కానీ దాని యొక్క ఒక 20 సంవత్సరాల డేటాను నిల్వ చేయటము, ఆ డేటాను విశ్లేషించటము, ఆ డేటాను భద్రపరచటం వల్ల మనకు పంటకు ఏ తెగుళ్ళు వస్తున్నాయి, మనం పంట యొక్క పెడిగ్రీని మెయింటైన్ చేయవచ్చు. పెడిగ్రీ నథింగ్ బట్ ఆ పంట పూర్వ దశలో ఎలా ఉంది, పోయిన సంవత్సరం ఎలా ఉంది అనే దాన్ని ఈ జిఐఎస్ సిస్టమ్ వల్ల చేసి ఏ దశలో ఏ సమస్యలు వస్తున్నాయని గుర్తించి దానికి అనుగుణంగా మనము ఈ పురుగులు ఎరువులను అందించడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ సమయాల్లో పంట యొక్క వాతావరణం ప్రభావం ఎలా ఉందో ఈ క్రాప్ మానిటరింగ్ అండ్ జిఐఎస్ ను ఉపయోగించి మనం తెలుసుకోవచ్చు. ఇకపోతే ఫార్మ్ మేనేజ్మెంట్ లేదా వ్యవసాయ క్షేత్ర నిర్వహణ వ్యవస్థ. రైతులు ఈ వ్యవసాయ నిర్వహణలు తమ కార్యకలాపాలను నిర్వర్తించడంలో ఈ క్షేత్ర నిర్వహణ బాగా చేయటం వల్ల కూడా కొంతవరకు టైమ్లీ ఫెర్టిలైజర్ అప్లికేషన్స్ వాడిని వేయటం వల్ల కూడా కొంత ఈ పోస్ట్ హార్వెస్ట్ లాసులను మనము మినిమైజ్ చేసుకోవచ్చు. ఇక ఆధునిక వ్యవసాయంలో ప్రస్తుత కాలంలో బాగా ప్రాచుర్యం చెందుతున్న వ్యవస్థ అది డ్రోన్లతో వ్యవసాయం. ఇది బాగా ప్రాచుర్యంలో వస్తుంది. గత 2 సంవత్సరాల నుంచి ఈ డ్రోన్లతో వ్యవసాయం అనేది బాగా ప్రాచుర్యంలో వస్తుంది. అయితే ఈ డ్రోన్లను ఉపయోగించి మనము పురుగు మందులు లేదా ఎరువులను సూక్ష్మ పోషకాలను మనం పిచికారీ చేయవచ్చును. ఈ డ్రోన్ల వ్యవసాయం వలన మనకు ఫెర్టిలైజర్ లేదా ఎరువులు అనేవి మనకు కరెక్ట్గా ప్రాపర్ డోస్లోను మన పంటకు అందించడం జరుగుతుంది. ఇదే రకంగా ఇలా చాలా టెక్నాలజీస్ను మనము ఈ ఇండియన్ భారతదేశ వ్యవసాయంలో ఇంకా చాలా టెక్నాలజీస్ ఉండటం జరిగింది. ముఖ్యంగా ఈ టెక్నాలజీస్ అనేవి ఇంపార్టెంట్ టెక్నాలజీస్.
1: డాక్టర్ వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మీరు వివరంగా తెలియజేశారు మన దగ్గర ఎటువంటి సాంకేతిక పద్ధతులన్నీ ఉన్నాయో, క్రాప్ మేనేజ్మెంట్ కానీ, మానిటరింగ్ కానీ, అలాగే వాటికి ఇచ్చే పోషకాల నిర్వహణ కానీ, డ్రోన్ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం. అదేవిధంగా ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయం వారు అభివృద్ధి చేసిన సాంకేతిక పద్ధతులు ఏమైనా ఉన్నాయా?
0: చాలానే ఉన్నాయి సార్. ఇది ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ యాంగ్రు వివిధ వాతావరణ పరిస్థితులకు అనువైనటువంటి సాంకేతిక పద్ధతులను అభివృద్ధి చేయటం జరుగుతుంది. అదే అండర్ యాంగ్రు పర్యవేక్షణలో 33 పరిశోధనా స్థానాలు, 37 అఖిల భారత సమన్వయ పరిశోధనా స్థానాలు మరియు అదేవిధంగా 37 భారత సమన్వయ అభివృద్ధి పథకాలు, 3 భారత ప్రభుత్వ వ్యవసాయ పరిశోధన పథకాల కింద వివిధ సాంకేతిక పద్ధతులను అభివృద్ధి చేయటం జరుగుతుంది. ఇవన్నీ ఇప్పుడు చెప్పిన మాట్లాడుకున్నటువంటి ఏదైతే ఉన్నాయో పరిశోధనా స్థానాలు కానీ, భారతీయ సమన్వయ అభివృద్ధి పథకాలు కానీ, భారత ప్రభుత్వ వ్యవసాయ పరిశోధన పథకాలు కానీ, ఇవన్నీ 6 ప్రాంతీయ వ్యవసాయ వాతావరణ మండలాల కింద పనిచేయటం జరుగుతుంది. ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన మండలాలను ఆర్ఆర్ఎస్ అని అంటారు. ఒక్కొక్క ఆర్ఆర్ఎస్ కి ఒక్కొక్క హెడ్ క్వార్టర్ ఉంటుంది. అయితే ఈ ఎన్జి రంగా అగ్రికల్చర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అనేది 469 నిర్దిష్ట లక్షణాలు కలిగినటువంటి పంట రకాలను మనకు అభివృద్ధి చేయటం జరిగింది. ఈ 469 నిర్దిష్ట లక్షణాలు ఉన్న రకాలతో పాటు వివిధ రకాల టెక్నాలజీస్, పురుగు మందులు కానీ పిచికారీ చేయటంలో కానీ, బయో ఫెర్టిలైజర్స్ కానీ, ఇంకా వివిధ యాజమాన్య పద్ధతుల్లో ఇంకా చాలా చేయటం జరిగింది. దగ్గర దగ్గర 500 టెక్నాలజీస్ను అభివృద్ధి చేయటం, రైతుల అవసరాల మేరకు రైతు లొకేషన్ స్పెసిఫిక్ నీడ్స్ కోసము ఆ రైతు చేరువలో ఈ టెక్నాలజీస్ అన్నింటిని చేరవేయటం జరిగింది.
1: మా ఆకాశవాణి కేంద్రానికి వచ్చి రైతులు నూతన సాంకేతిక పద్ధతిలో వ్యవసాయం చేసుకుంటే కలిగే మేలు గురించి, అంటే అది డబ్బు సేవ్ అవ్వడం కానీ, శ్రమ సేవ్ అవ్వడం కానీ, ఇతరత్ర మీరు చెప్పినట్టు ఉత్పత్తి ఉత్పాదకత పెంచుకోవడంలా కానీ, అలాగే వాళ్ళ ఇన్కమ్ని డబల్ చేసుకోవడానికి విరివిగా ఉపయోగపడతాయని తెలియజేశారు. ఈ సాంకేతికతల అన్నిటి మీద రైతు సోదరులు అవగాహన కల్పించుకొని వారు కూడా ఈ పద్ధతులను అవలంబించి మంచి దిగుబడి సాధిస్తారని ఆశిద్దాం. ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు సార్.
2: వ్యవసాయంలో నూతన సాంకేతిక పద్ధతుల యొక్క ప్రాధాన్యత, ఈ అంశం గురించి డాక్టర్ ఐ వెంకటరెడ్డి గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఒక జానపద గేయం.

0: జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: ఉద్యాన పంటల్లో పండ్ల కవర్ల వాడకం, వాటి ఉపయోగాల గురించి కృష్ణా జిల్లా ఘంటసాల ఉద్యాన శాస్త్రవేత్త రైతులకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఈ ఉద్యాన పంటల్లో పండ్ల కవర్లు పండ్ల నాణ్యతను మెరుగుపరచడానికి, కీటకాల నుండి వాతావరణ ప్రభావాల నుండి పండ్లను రక్షించుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఒక ఆధునిక పద్ధతి. వీటిని ఉపయోగించుకోవటం వల్ల కీటకాలు తెగుళ్ల నుండి పంటను రక్షించుకోవచ్చు. పండ్లపై దాడి చేసే పురుగులు అంటే తామర పురుగులు, పిండి నల్లి, పండు ఈగ, కాయతొలిచే పురుగులు, ఇట్లాంటి వాటి నుంచి రక్షణ కలుగుతుంది. పండ్లకు తెగుళ్ళు అంటే మసి తెగులు ఇట్లాంటివి సోకకుండా సహాయపడుతుంది. ఇంకా వాతావరణ ప్రభావాల నుండి కూడా రక్షణ కలుగుతుంది, అంటే ఎక్కువ వేడి, వర్షము, వడగళ్ళు, మంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుండి కూడా పండ్లకు రక్షణ కలుగుతుంది. అంతేకాకుండా సూర్యకాంతి వల్ల వచ్చే స్కార్చింగ్ కూడా తగ్గుతుంది, అంటే నాణ్యత రంగు పెరుగుతుంది. కవర్లు వాడటం వల్ల పండ్లకు మంచి ఆకారం, సజావుగా రంగు వస్తుంది. అంతేకాకుండా మార్కెట్లో విలువ పెరుగుతుంది. ఇంకా రసాయనాల వినియోగం కూడా తగ్గుతుంది, అంటే కీటకాల నివారణ కోసం ఎక్కువ పిచికారీలు అవసరం పడకుండా సేంద్రియ విధానాలకు ఇది సహకారం చేస్తుంది. అంతేకాకుండా ఫలాల పూత కోత వరకు కూడా ఈ కవర్లు రక్షణగా ఉంటాయి, అంటే ఫలాలు పూర్తిగా పక్వం అయ్యే వరకు కవర్లో ఉండటం వల్ల అవి ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటాయి. వినియోగంలో ఉన్నటువంటి వివిధ రకాల కవర్లు కనుక మనం చూసుకున్నట్లయితే, పేపర్ బ్యాగ్స్ అంటే బయోడిగ్రేడబుల్, ఆర్గానిక్ వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయి. నైలాన్ మెష్ బ్యాగ్స్ పునర్వినియోగం చేసుకోవచ్చు. ప్లాస్టిక్ కవర్లు ఇవి కూడా పునర్వినియోగం చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ పండ్ల కవర్లు వినియోగించు పంటలు కనుక మనం చూసుకున్నట్లయితే, మామిడి, జామ, ద్రాక్ష, సీతాఫలం, అరటి, దానిమ్మ ఇట్లాంటి పంటలు. కవర్లు పెట్టే సమయం మనం ఎప్పుడు పెట్టుకోవాలి అంటే పూత వచ్చిన 15 నుండి 30 రోజుల్లోనే ఫలాలను కవర్ చేసుకోవాలని తెలియజేస్తున్నారు.
0: మీరింతవరకు ఉద్యాన పంటల్లో పండ్ల కవర్లు వాడకం గురించి విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ముందుగా కంచే ఈ చిత్రం నుంచి అభయ్ జోధ్పూర్ పాడిన పాటకు శ్రేయ ఘోషాలు.

0: కార్యక్రమంలో తర్వాత రుద్రవీణ ఈ చిత్రం నుంచి మను ఎస్పి శైలజ పాడిన పాట.
1: రండి రండి రండి.

0: నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు, ఇష్టులైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు, ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాజనగరు.
1: తమరైన సూర్య ఇలా కూర్చుండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, వద్దు కూర్చోకండి అక్కడ. తగిన చోటు కాదిది తమబోటి వారికి ఇక్కడ.
0: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య, గడప దాటి ఇటు వస్తే వారి పేరు స్వరాలయ్యా.

బరువు మొయ్యలేనప్పుడు కెర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించ కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి.

0: రావోయ్ రా, ఇదిగో ఈయనే సూర్య, ఈమె నా భార్య.
1: ఈ ఇంటికి ఎదురులేని ఏలిక నా మిస్సెస్. ఆర్గ్యుమెంట్ వినకుండా తీర్పిచ్చే జస్టిస్.
2: చాలండి సరసం, ఏళ్ళు ముదురుతున్న కొద్దీ.
1: తిడితే తిట్టేవుగాని తాళంలో తిట్టు, తకతోం తకిటతోం తరికిటతోం తకతకిటతోం. స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు.
3: పెడతా పో పెడతా పొగ పెడతా ఉడక పెడతా.
2: కొత్త వాళ్ళ ముందేమిటి వేళాకోళం, ఎవరేమనుకుంటారో తెలియని మేళం.
3: ఎవరు పరాయి వారు కాదమ్మా, ఈయన సూర్యంగారిని చెప్పానే, ఆయనే ఈయన.
2: ఆహా,

0: పెంచలయ్య. కళ్ళు కళ్ళున వచ్చే చప్పుడు, కళ్ళు కళ్ళున మార్చే విద్య. కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్య.
1: ఇదిగో మా పనమ్మాయి, దీని పేరు పల్లవి.
0: దీని కూనిరాగంతో మాకు రోజు ప్రారంభం. మా ఇంట్లో సందడికి ఈ పిల్లే మరి పల్లవి.

0: పోస్ట్ పోస్ట్ పోస్ట్ పోస్ట్ వావిలాల వరాలయ్య బిఏ ఎల్ఎల్బి పోస్ట్ పోస్ట్ పోస్ట్ పోస్ట్.
1: మా ఇంటికి ముందున్నవి కావు రాతిమెట్లు, అడుగు పెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు.

0: కట్టి ప్రతి నిమిషాన్ని తుళ్ళిస్తూ సంబరాల సీమలోకి ప్రతి అడుగు మళ్ళిస్తూ ఇదే మాదిరి సుధా మాధురి పంచడమే పరమార్థం, అదే అదే నా సిద్ధాంతం.
1: గానం అంటే ఒక కళగానే తెలిసినాళ్ళు నాకు,
0: బ్రతుకే పాటగా మార్చినందుకు జోహారిదిగో మీకు.
1: సంగీతంలో పాడతారనే అనుకుంటున్నా ఇన్నాళ్ళు, సంగీతంలో మాటలాడడం దా దా పద పద పద మాటలనే సంగతులు చేయడం పని పని పని సరి పని సరిగా సంగతులే సద్గతులను కొనడం సరి సరి సరి సరి సరి సరి సరిగా సరి సరిగా సరిగా తెలుసుకున్నాను.

వెరీ గుడ్, బాగుంది బాగుంది బాగుంది. ఇప్పుడు నేను ఎవరిని చూపిస్తే వాళ్ళ స్వరం పాడాలి, ఏ రెడీయా?

అసలైన సిసలైన ఆంధ్రత్వ ట్రేడ్మార్క్ మిరపకాయల బజ్జి కొరికి చూడు. గోంగూర పచ్చడి, గొడ్డు కారపు ముద్ద, మినపట్టు

నెక్కు నెక్కులో తై తక్క తై తక్క తై తక్క తై తక్క తై తై తై తై తై తక్క దిన్న దిన్న అక్కడ దిన్న దిన్న తంగిడ తక్క తరిగిడ తక్క దిగి దిగి దిగి తక్క తక్కిట తక్క తక్కిట తక్క తక్కిట తది గిణతో తది గిణతో తది గిణతో తాంగిడ తగ్గ తరికిట తగ్గదివి తాంగిడ తగ్గ తరికిట తగ్గదివి తాంగిడ తగ్గ తరికిట తగ్గదివి తత్త దిన్ తన్నక్క దిన్న దిన్ తన్నక్క దిన్న దిన్ తన్నక్క.

0: ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్, ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నారు.

కార్యక్రమంలో చివరిగా భద్ర చిత్రం నుండి సుమంగళి పాడిన పాటను విన్నారు. ఆకాశవాణి, మీరు ఇంతవరకు చిత్రతరంగిణి కార్యక్రమం విన్నారు. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అస్థిరత, సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆర్థిక సలహా మండలి సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భద్రతను పటిష్టంగా నిర్వహించేందుకు భారత్ నేపాల్ అత్యంత సన్నిహితంగా సహకరించుకుంటున్నాయని కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొంటున్న వేళ భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశంలో నైరుతి ఋతుపవనాలు విస్తరణ వేగంగా సాగుతోందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆర్థిక సలహా మండలి PMEAC సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అస్థిరత, సంక్షోభ పరిస్థితుల మధ్య భారతదేశ ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన వివిధ వ్యూహాలు, చర్యలపై ఈ భేటీలో చర్చించారు. దీంతోపాటు దేశంలో వ్యాపార సానుకూల వాతావరణాన్ని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన పలు సంస్కరణలపై చర్చించారు. పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లతో పాటు భారత ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు పడుతుందనే అంశంపై సలహా మండలి సభ్యులు తమ అంచనాలను ప్రధానికి వివరించారు. ఈ భేటీ అనంతరం నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ దేశ ఆర్థిక పరివర్తన, దీర్ఘకాలిక అభివృద్ధి ప్రాధాన్యతలకు సంబంధించిన విస్తృతమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆర్థిక అనిశ్చితి, అస్థిరత ఎదుర్కొంటున్న వేళ భారత్ మాత్రం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశం 7.7% స్థూల దేశీయోత్పత్తి GDP వృద్ధి రేటును నమోదు చేయడం విశేషమన్నారు. గత 12 ఏళ్లుగా దేశ ఆర్థిక పునాదులను బలోపేతం చేసేందుకు తీసుకున్న పటిష్ట చర్యల వల్లే ఈ విజయం సాధ్యమైందని, ఇది భారత ఆర్థిక వ్యవస్థ అంతర్గత సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమం వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంలో భారతదేశం ఆర్థిక వృద్ధితో పాటు స్థిరత్వం, ఆత్మవిశ్వాసం, పర్యావరణహిత ప్రగతి, అంతర్జాతీయ విశ్వసనీయతలను అందిపుంచుకుందని కొనియాడారు. సుదీర్ఘమైన, విశేషమైన అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భద్రతను పటిష్టంగా నిర్వహించేందుకు భారత్ నేపాల్ దేశాలు అత్యంత సన్నిహితంగా సహకరించుకుంటున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. కష్ట సమయాల్లో ఇరు దేశాలు ఎల్లప్పుడూ ఒకరికొకరు అండగా నిలిచాయని ఆయన గుర్తు చేశారు. 3 రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్తో జైశంకర్ న్యూఢిల్లీలో ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, నేపాల్ ప్రభుత్వ ఆకాంక్షలకు, భారతదేశం తన పొరుగు దేశాల ప్రయోజనాల కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు ఎంతో సారూప్యత ఉందని అన్నారు.
1: India and Nepal, we of course share a very special relationship, one which is built on a strong foundation of vibrant people-to-people ties, cross-border connect and shared cultural and religious traditions. It is anchored by shared trust, goodwill and mutual benefit, and our bilateral ties have steadily developed in areas like trade, commerce, investments, energy, development cooperation, education, disaster response and culture. In newer domains like startups, AI, information technology, renewable energy and others.
0: నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ మాట్లాడుతూ, నేపాల్కు భారతదేశమే అత్యంత ముఖ్యమైన భాగస్వామి అని, తమ దేశ దౌత్య విధానాల్లో భారత్కు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE మార్కుల ధృవీకరణ, రీఎవాల్యుయేషన్ కోసం దరఖాస్తులను సమర్పించే గడువును రేపటి వరకు పొడిగించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా CBSE ఒక ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులు తమ దరఖాస్తులను ఆదివారం అర్ధరాత్రి వరకు ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చని బోర్డు స్పష్టం చేసింది. ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు 2027 ప్రతిపాదనలు సమర్పించేందుకు జూలై 31వ తేదీ వరకు గడువు ఉందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మార్చి 15న ప్రారంభమైన ఈ నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది. అర్హులైన వారి వివరాలను కేంద్ర ప్రభుత్వ అధికారిక రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా మాత్రమే పంపాలని సూచించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో ఈరోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల వారు సంతాపం ప్రకటించారు. ప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తూ తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు తన ఓదార్పును తెలియజేస్తూ క్షతగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. గత 12 ఏళ్లలో భారత సౌరశక్తి సామర్థ్యం 2.8 గిగావాట్ నుంచి 155 గిగావాట్ వరకు పెరిగిందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఈరోజు ఆయన సామాజిక మాధ్యమం వేదికగా దేశ ప్రగతిని వివరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 40 లక్షలకు పైగా ఇళ్లు సౌరశక్తితో వెలుగులు అందిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో సౌర విద్యుత్ సామర్థ్యం రెట్టింపు కావడం పర్యావరణ పరిరక్షణతో కూడిన దేశ ప్రగతికి సజీవ సాక్ష్యమని కొనియాడారు. దేశ మార్కెట్లో లభించే వంట నూనెల ప్యాకెట్ల పరిమాణంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకువచ్చింది. మార్కెట్లో మరింత పారదర్శకత, ఏకరూపతను తీసుకువచ్చే లక్ష్యంతో లీగల్ మెట్రాలజీ నిబంధనల పరిధిలో వంట నూనెలకు నిర్దేశిత ప్రామాణిక ప్యాక్ పరిమాణాలను కేంద్రం తప్పనిసరి చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్యాకింగ్ పరిమాణాలు 200 గ్రాములు, 500 గ్రాములు, 1 నుంచి 5 కిలోగ్రాములు, 15 కిలోగ్రాములు, 20 కిలోగ్రాములుగా ఉన్నాయి. నూతన నిబంధనలు దేశంలోని అన్ని ప్రధాన వంట నూనెలకు వర్తిస్తాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. చండీగఢ్లో ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. కెప్టెన్ శుభ్మన్ గిల్, కెఎల్ రాహుల్ శతకాలు చేయడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు ఆధిపత్యం లభించింది. భారత్ క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఈరోజు ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలకు 16 మంది సభ్యుల టీ20 అంతర్జాతీయ భారత జట్టును ప్రకటించింది. శ్రేయాస్ అయ్యర్కు కొత్త టీ20 కెప్టెన్గా, తిలక్ వర్మకు వైస్ కెప్టెన్గా బాధ్యతలు అప్పగించింది. ఈ జట్టులో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తొలిసారి చోటు దక్కించుకున్నాడు. దేశంలో నైరుతి రుతుపవనాల విస్తరణ వేగంగా సాగుతోందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు సహా మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ విభాగం స్పష్టం చేసింది. వీటి ప్రభావంతో రానున్న వారం రోజుల పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కేరళం రాష్ట్రానికి అత్యంత భారీ వర్ష సూచనతో కూడిన రెడ్ అలర్ట్ జారీ చేయగా ఈశాన్య రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల్లో రానున్న రోజుల్లోనూ వడగాలుల పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వ సెక్యూరిటీలలో విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడులు, ఎఫ్పీఐ పెట్టుబడులకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ కీలక మార్పులను ప్రకటించింది. విదేశీ పెట్టుబడులను మరింత సులభతరం చేయడంతో పాటు నిబంధనల ప్రక్రియను సరళీకరించడమే లక్ష్యంగా ఈ కొత్త నియంత్రణ చట్టాన్ని తీసుకువచ్చింది. నూతన నిబంధనల ప్రకారం సాధారణ మార్గం ద్వారా పెట్టుబడులు పెట్టే ఎఫ్పీఐలు ఇకపై స్వల్పకాలిక పెట్టుబడి పరిమితులు, సెక్యూరిటీల వారీగా పరిమితులు, కేంద్రీకృత పరిమితుల నుంచి మినహాయింపు లభించనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అస్థిరత, సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆర్థిక సలహా మండలి సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భద్రతను పటిష్టంగా నిర్వహించేందుకు భారత్, నేపాల్ అత్యంత సన్నిహితంగా సహకరించుకుంటున్నాయని కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆర్థిక అనిస్థితి ఎదుర్కొంటున్న వేళ భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.

0: ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, దేశభక్తి గీతం వింటారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

చిత్ర జగత్ హిందీ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా బాబీ ఈ చిత్రం నుంచి శైలేంద్ర సింగ్, లతా మంగేష్కర్ పాడిన పాట

ఈ చిత్రం నుంచి సుఖవీందర్ సింగ్, సప్న, అశ్వతి పాడిన పాట.

కార్యక్రమంలో చివరిగా చెన్నై ఎక్స్ప్రెస్ ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జోనితి గాంధీ పాడిన పాట. I say, throw your hands up, untouch the sky.

మీరింతవరకు చిత్ర జగత్ హిందీ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 10 గంటలుగా వస్తుంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: स्टेटस, स्पेशली इन अव यंग वंस, दे हैव दिस इन देयर माइंड. तो गवर्नेंस का रूप बदलेगा और फिर जब यही सीनियर होंगी तो नीतियों का रूप भी बदलेगा, क्योंकि नीतियां भी जब फर्स्ट एंड एक्सपीरियंस से बनेगी, केवल कंसल्टेंट्स नहीं बनाएंगे, प्रशासक और नागरिक मिलकर बनाएंगे, तो वो नीतियां भी अच्छी बनेगी.
1: अदिति जी, आपको लगता है कि जैसे जैसे महिलाओं का सशक्तिकरण होता है तो अपने आप ही उनका जो सम्मान है, जो एक दर्जा है समाज में, वो बढ़ जाता है और समाज का भी जो माइंडसेट है वो जेंडर इक्वालिटी की तरफ जाता है?
2: इनफैक्ट मुझे ऐसा लगता है कि जब आप महिला सशक्तिकरण की बात करते हैं, उसका सबसे इम्पोर्टेंट यार्डस्टिक ये होता है कि क्या कोई सिस्टम, क्या कोई सरकार इस चीज के लिए तैयार है कि एक साथ महिला और पुरुष लीडर्स एक ही टेबल पर बैठकर देश के भविष्य के लिए नीतियां बनाएं या लेजिस्लेशन बनाएं. तो नारी शक्ति वंदन अधिनियम का पास होना या उसके पीछे पॉलिटिकल इंटेंट का होना एक बहुत बड़ा माध्यम है इस चीज को जताने का कि हाँ, सरकार पॉलिटिकल रिप्रेजेंटेशन के लिए अब तैयार है. अभी हम बात कर रहे थे कि पंचायती राज इंस्टीट्यूशंस में, लोकल बॉडीज में महिलाओं का कितना बड़ा रोल अब हो चुका है. वो इसलिए संभव हुआ है सोनू, क्योंकि 1992 में कॉन्स्टिट्यूशन अमेंड कर दी गई थी और 33% सीट्स आरक्षित कर दी गई थी पंचायती लेवल पर महिलाओं के लिए. वो अब आते आते तमाम प्रदेशों ने 50% कर दी है. इतने साल लग गए हैं महिला लीडरशिप को तैयार करते करते. तो अब हम जब नारी शक्ति वंदन अधिनियम की बात करते हैं, तो जब अब ये एक आकार लेगा, जब भी जैसे प्रधानमंत्री ने कहा है कि 2029 का जो अगला इलेक्शन है वो 33% महिलाओं के साथ आरक्षण के साथ लड़ा जाएगा, अगर वो संभव हो पाया, तो तब से लेकर फिर महिला सशक्तिकरण का असली दौर शुरू होगा, जब महिलाएं पॉलिटिकल रिप्रेजेंटेशन में उनको अपना सही हिस्सा मिलेगा.
1: सो एज इंडिया मूव्स टुवर्ड्स द गोल ऑफ विकसित भारत बाय 2047, द रोल ऑफ वुमेन इज इंक्रीजिंगली बिकमिंग सेंट्रल टू दिस जर्नी. अक्रॉस सेक्टर्स women are contributing as workers, entrepreneurs, farmers, innovators and leaders. Sushma ji, Aditi ji, thank you so much for this insightful and inspiring discussion.
0: Thank you.
3: In this special series, you were listening to a discussion on 12 years of the Modi government, from women empowerment to women-led development. Participants were Professor Sushma Yadav and Aditi Tandon, senior journalist. Moderator was Sonu Sood. This program was produced and presented by the News Services Division of Akashvani. Vishesh Shrinkhala ke antargat abhi aap sun rahe the Modi Sarkar ke 12 saal Mahila Sashaktikaran ka Parivartankari Dashak. Isme bhaag le rahi thi Professor Sushma Yadav aur varishth patrakar Aditi Tandon. Karyakram ka sanchalan kar rahi thi Sonu Sood. ये कार्यक्रम आकाशवाणी के समाचार सेवा प्रभाग द्वारा प्रस्तुत किया गया.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు వింటున్నారు. రేపు ఉదయం 7:15 ఉదయ రేకులు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరి మాణిక్యరావు. అనంతరం సరస వినోదిని సమస్యాపూరణం, సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ. తర్వాత లలిత గీతాలు. 7:55 ఈ మాసపు పాట, రచన డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ఉదయం 10:30 వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా సురక్షిత ఆహారం అభివృద్ధికి సోపానం, ఈ అంశం గురించి డాక్టర్ కెవి శాంతిశ్రీ గారి ప్రసంగం వింటారు. రాత్రి 7:15 పంటసీమలు కార్యక్రమంలో వ్యవసాయంలో జీవన ఎరువులు, జీవన శిలీంధ్రాల వాడకం వల్ల కలిగే ప్రయోజనాలు శ్రీమతి వి వెంకటశేషమ్మ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం గురించిన సంభాషణలు. ఇవి రేపు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ప్రియవాదికి శత్రువు లేడు, పరుభాషికి మిత్రుడు లేడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11:46 ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. మరికొద్ది క్షణాల్లో ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు రిలే వింటారు.

time, my dear.